ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం మొదటి రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ నెల 23 తేదీ బుధవారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్పై నేటి ప్రసారాలు ప్రారంభం. ఈ ప్రసారాల్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్పై కూడా వినవచ్చు. స్టూడియోలో సమయం 5:56.

ఇంతవరకు శ్రీ వినాయక భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో నేటి ప్రార్థన కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:40.

ఇయాల్టి కార్యక్రమాలు ఇప్పటి నుంచి పొద్దుకి 11:00 మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రసారంలో మరికొద్దిసేపట్లో 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. పొద్దుగల 7:20 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026లో భాగంగా నిర్వహించే చక్ర స్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. 7:45 అంబట్యాళ్ల సంగతులు కార్యక్రమంలో పానంపదిలం శీర్షికన కళ్ళకళక గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన నేత్ర వైద్యురాలు సంధ్యారాణి గారి ప్రసంగముంటది. పొద్దుగల 8:00 హిందీలో వార్తలు, 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక పఠనం 73వ భాగం ఉంటది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. 8:45 నుంచి 10:00 సింగిడిల సినిమా పాటలుంటాయి. 10:00 నుంచి పగటికి 3:00 వివిధ్ భారతి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. నడుమల 12:30 తెలుగులో వార్త ప్రసారం ఉంటుంది. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:30 హిందీలో వార్తలుంటాయి. పగటికి 3:00 నుంచి పొద్దుమట్టు 5:00 హిందీ వివిధ్ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలీ అవుతాయి. మాట చెప్పుండ్రి పాట అయినుండిలా మీ మాటలు మీకోసం పాటలు ప్రసారమవుతాయి. పొద్దుమట్టు 5:00 5:30 కతిందాం కార్యక్రమంలో మణికొండ వేదకుమార్ రచించిన హైదరాబాద్ బడిపిల్లల కథలు సంపుటి నుంచి ప్రతిభ అనే కథను వినిపిస్తారు జీ జ్యోతి. ఆ తర్వాత మణికొండ వేదకుమారే రచించిన కరీంనగర్ బడిపిల్లల కథలు కథా సంపుటి నుంచి సీసవక్కలు అనే కథను వినిపిస్తారు బి సంధ్యలీల. 5:45 కుంటాల ఇలవేల్పు గజ్జలమ్మదేవి ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. 6:20 గిరిపదం కార్యక్రమంలో భీంపూర్కు చెందిన నత్తు చౌహాన్ బృందం పాడిన పర్యావరణం పాటలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన బనియా గుర్బే సింగ్ బృందం పాడిన చైతన్య గీతాలు ప్రసారమవుతాయి. పొద్దుకి 7:00 ఇల్లు యోసం కార్యక్రమంలో పత్తిలో ఆశించే చీడపీడల సమగ్ర నివారణ ఈ అంశం గురించి సీనియర్ శాస్త్రవేత్త

నరకు మధురిమలో పూర్తిగా హాయైన తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి ఇయల పొద్దునిండా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:45 అవుతుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా నూతన రైతు బజార్ భవన నమూనాను, వివిధ అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి గత రాత్రి తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: రాబోయే రోజుల్లో ఎల్నినో వచ్చినా మనం బయటపడాలంటే నదుల అనుసంధానం ఒకటి చేసి మినిమం నీళ్లు వచ్చేటికి చేసుకోవడం, మీ ఊర్లో పడిన వర్షాన్ని భూమిలో ఇంకేటికి చేయడం, పెద్ద నీటి సమస్య లేకుండా భూమినే ఒక జలాశయంగా తయారు చేయడం, నీటి భద్రత వస్తుంది. భూమి తాపాన్ని తగ్గించాలంటే మనం చేయాల్సింది ఈ యొక్క ప్రకృతి సేద్యం చేయాలి. ప్రకృతి సేద్యం అన్నింటికంటే శ్రేష్టమైనటువంటి వ్యవసాయం. ఈ సంవత్సరం నా ఆలోచన రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్క ఎకరాకి
0: వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచేలా ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణాలపై రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలైన కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయ శిల్ప వాస్తుకళలను పరిశీలించి వాటి ప్రత్యేకతలు ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. విమానాశ్రయాల నుంచి రహదారులు నిర్మించి వాటిని సమీప జిల్లా, రాష్ట, జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈ రోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈ రోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర సంచాలకులు కె. నాగరత్న తెలియజేస్తూ,
2: ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయి.
0: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో సహాయం కోసం 0892223649 పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 0896345034347 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి

0: నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. ప్రభావిత జిల్లాల్లో విపత్తు నిర్వహణ బృందాలను సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో ఏటిగట్ల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చూడడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్యం విధానంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్లోని ఏక్తా నగర్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఫీచర్ సినిమాలు, నాన్ ఫీచర్ సినిమాలు సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులు చిత్రాలకు రాష్టపతి పురస్కారాలను అందజేశారు. వీరిలో ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్ పురస్కారాన్ని అందుకోగా ఉత్తమ నటి పురస్కారాన్ని యామి గౌతమ్ అందుకున్నారు. ఇక తెలుగు చలన చిత్రాలకు సంబంధించి ఉత్తమ బాల నటుడి విభాగంలో 35 చిన్న కథ కాదు సినిమాకి అరుణ్ దేవ్, ఉత్తమ సంభాషణలు విభాగంలో లక్కీ భాస్కర్ సినిమాకు దర్శకులు వెంకీ అట్లూరి, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన కల్కి 2898 ఏడీ చిత్రానికి దర్శకులు నాగ్ అశ్విన్ పురస్కారాలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది చలనచిత్ర టీవీ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 2012 నుంచి 2016 వరకు గతంలో ప్రకటించిన అవార్డులతో పాటు 2017 నుంచి 2024 అవార్డులను, 2025 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాలను కూడా అందించనున్నట్లు చెప్పారు. అమరావతి లేదా విజయవాడలో నంది చలనచిత్ర అవార్డులు, తిరుపతిలో నంది టీవీ అవార్డుల ప్రధానోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
2: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన మంగళవారం రాత్రి మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అడుగడుగున కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: మాదక ద్రవ్య రహిత భారత్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతుల సదస్సును ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో పాల్గొని మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన చర్యల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ జీనోమిక్స్ సొల్యూషన్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జన్యుపరంగా వచ్చే క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

0: వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపది ముర్ముహ్ అద్య గుజరాతస్య వడోదరా నగరే మహారాజా సయాజీరావ విశ్వవిద్యాలయస్య పంచసప్తతితమే వార్షికే దీక్షాంత సమారోహే భాగం భజిష్యతి. సమారోహావధౌ రాష్ట్రపతి పదాసీనయా ముర్ముహ్ వర్యయా షట్శతాధిక ద్వాదశ సహస్రాధికేభ్యః విద్యార్థిభ్యః ఉపాధయః ప్రదాస్యతి. స్నాతక స్నాతకోత్తర కార్యక్రమేషు శైక్షణికోపలబ్ధిభ్యః సా విద్యార్థిభ్యః సువర్ణ పదకాని అపి ప్రదాస్యతి. తదనంతరం అసౌ వడోదరా నగరి బ్రహ్మకుమారీస్ ఇతి సంస్థాయాః గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ ఇత్యస్య ఉద్ఘాటనం కరిష్యతి. కార్యక్రమస్య అంతర్గతే సా విశ్వస్య నవ నిర్మాణాయ ఆధ్యాత్మిక జాగరణం ఇతి పరియోజనాయాః ఉద్ఘాటనం కరిష్యతి తథా వికసిత భారతాయ యువ రాష్ట్ర నిర్మాణాయ ఆంతరిక శక్తేః జాగరణం ఇతి అభియానస్య దృశ్య శ్రవ్య పరాంతర్జాలీయ మాధ్యమేన శుభారంభం కరిష్యతి. రాష్ట్రపతిః గుజరాతస్య త్రిదివసీయ యాత్రాయామస్తి. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపది ముర్ముహ్ హ్యః గుజరాతస్య ఏకతానగరి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇత్యస్య భవ్య పృష్ఠభూమౌ ఆయోజితే సమారోహే భారతీయ చలచిత్ర క్షేత్రస్య ప్రముఖ ప్రతిభాభ్యః చతుర్విశత్యధిక ద్విసహస్రతమస్య వర్షస్య ద్విసప్తతితమ రాష్ట్రీయ చలచిత్ర పురస్కారాన్ ప్రదత్తవతి. చలచిత్ర జగతః జనాన్ సంబోధయంతి రాష్ట్రపతిః ముర్ముహ్ ఉక్తవతి యత్ చలచిత్రం భారతస్య సమృద్ధాం సాంస్కృతిక వైవిధ్యతాం ప్రతిబింబయతి తథా విభిన్న భాషాణాం ప్రాదేశిక పరిప్రేక్ష్యానాం రాష్ట్రీయాభిలాషాణాం చ మధ్యే సేతు రూపేణ కార్యం కరోతి.
2: यहाँ अनेक भाषाओं एवं विभिन्न क्षेत्रों में बनी फिल्मों से जुड़े लोग उपस्थित हैं. सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती. भारतीय फिल्मों में हम भारत के लोगों के सपने परंपरा संघर्ष से और भविष्य की संभावनाएं भी है. उत्कृष्ट फिल्मों को सम्मानित करने का ये समारोह स्टैचू ऑफ यूनिटी के प्रांगण में वॉल ऑफ यूनिटी के समीप आयोजित हो रहा है. ऐसा लगता है कि भारत की सांस्कृतिक एकता के इस महोत्सव को स्वाधीन भारत की एकता के शिल्पकार लौह पुरुष सरदार वल्लभ भाई पटेल स्वयं आशीर्वाद दे रहे हैं.
1: समारोहे सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णवः घोषितवान् यत् राष्ट्रीय चलचित्र पुरस्कार समारोहः अधुना देशस्य प्रमुखेषु पर्यटन स्थलेषु आयोजयिष्यते. सः राज्येभ्यः केन्द्र शासित प्रदेशेभ्यश्च भविष्ये पुरस्कार समारोहाणाम् आतिथ्याय प्रमुख स्थलानां चयनं कर्तुम् आह्वानं कृतवान्. समारोहे राष्ट्रपति वर्यया देशस्य आहत्य विभिन्नेभ्यः भागेभ्यः ఆగతేభ్యః ద్వినవతి పురస్కార విజేతృభ్యః సమ్మానం ప్రదత్తం. ప్రసిద్ధ కన్నడ అభినేత అనంత నాగః భారతీయ చలచిత్ర క్షేత్రే పంచదశకాధిక కాల పర్యంతం ప్రదత్తస్య ఉత్కృష్ట యోగదానస్య కృతే ప్రతిష్ఠితేన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారేణ సమ్మానితః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః నవదల్ల్యాం ఉడుపి ఇత్యత్ర శ్రీ పేజావర అధోక్షజ మఠస్య శ్రీ శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామినా అన్యై గణమాన్యై చ సహ మిలితవాన్. అస్మిన్ అవసరే శ్రీ మోదినా పద్మ విభూషణ యతికుల చక్రవర్తి శ్రీ విశ్వేశ్వర తీర్థ స్వామినః జన్మ శతాబ్ది సమారోహస్య ప్రతీక చిహ్నస్య అనావరణం కృతం. సామాజిక సంచార పటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ శ్రీ విశ్వేశతీర్థ స్వామినః భక్త్యా జ్ఞానార్జనేన సేవయా చ పరిపూర్ణం జీవనం అసంఖ్య జనాన్ నిరంతర

0: प्रेरयति सः उक्तवान् यत् तस्य जन्मशताब्द्याः उपलक्ष्ये क्रियमाणाः विविधाः उपक्रमाः तस्य महनीयादर्शान् अग्रे नेतुम् अधिकं साहाय्यं करिष्यन्ति भारतर्तु विज्ञान विभागेन आगामिषु द्विदिवसेषु छत्तीसगढ़ ओडिशा तटीय आंध्रप्रदेश तेलंगानानां पृथक पृथक स्थलेषु प्रबलाति प्रबल वृष्टेः संभावनां दृष्ट्वा रक्त वर्णपरा संचेतना प्रसारिता अस्ति इति वार्ताः
1: आकाशवाणी हैदराबाद केंद्रम మెదక్ జిల్లా సమాచార లేఖ వింటారు లేఖ అందిస్తారు శ్రీ ఆర్ గంగారాం గౌడ్ గారు
2: మెదక్ జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం సమర్థవంతంగా నడుస్తుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు జిల్లాలో వనమాసం కార్యక్రమంలో భాగంగా 492 గ్రామ పంచాయతీలకు గాను 12,20,363 చెట్లు నాటే విధంగా ప్రణాళికలు సిద్దం చేసినట్లు అందులో 7,28,000 మొక్కలు నాటినట్లు తెలిపారు వీటితో పాటు జిల్లాలోని ప్రతి గ్రామంలో ఒక ఇంటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేశామన్నారు వీటితో పాటు జిల్లాలో 1,60,000 జాబ్ కార్డులు ఉండగా అందులో 1,19,000 కార్డులు సమర్థవంతంగా నడుస్తున్నాయని ప్రస్తుతం ఉపాధి హామీ పనులు 9,000 మందికి రోజువారీగా పని కల్పిస్తున్నట్లు చెప్పారు కాగా జలసిరిలో భాగంగా జిల్లాలో 1,200 నీటి నిల్వ గుంతలకు గాను 321 పూర్తయ్యాయని వీటితో పాటు గ్రామాలలో వ్యక్తిగత సోక్ పిట్స్ 2,300 రాగా దాదాపు 300 సోక్ పిట్స్ పూర్తయ్యాయని అన్నారు జిల్లాలో ఎల్నినో ప్రభావంతో రైతులు పంట మార్పులు చేసుకున్నారు వరికి బదులుగా కంది మిరప వేరుశెనగ పెసరు మొక్కజొన్న వీటితో పాటు జిల్లాలో దాదాపు 481 ఎకరాలలో ఆయిల్ పామ్ పండిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ చెప్పారు జిల్లాలో 300,000 ఎకరాలలో వరి పంట వేశారని వేసిన పంటకు దాదాపు 12,000 ఎకరాల వరికి మొగిపురుగు తగలడంతో చీడపురుగుల ప్రభావం రైతులపై ఉంటుందని అందుకే పంట మార్పిడులు పద్ధతులు పాటించాలని రైతులకు ముందస్తు అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ అన్నారు జిల్లాలోని చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు అంతేకాకుండా ప్రతి గ్రామంలో ఆరోగ్యకరమైన సమస్యలు ఉన్న చోట్ల పరిశుభ్రత అపరిశుభ్రతపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని వీటితో పాటు నీటి నిల్వ గుంతలలో ఆయిల్ బాల్స్ తప్పనిసరిగా వేయించాలని గ్రామ సర్పంచులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు కాగా జిల్లాలో ప్రసవాల సంఖ్య అధికంగా ఉందని వెల్లడించారు మెదక్ జిల్లాలో సెప్టెంబర్ 17న ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు పరివర్తన చెందిన చారిత్రాత్మక రోజు అని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జరిగిన వేడుకలకు మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు పోలీస్ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు జాతీయ జెండాను ఆవిష్కరించారు మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు కలెక్టర్ ప్రతిమా సింగ్ అదనపు కలెక్టర్ నగేష్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు జిల్లా అధికారులు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు
1: ఇంతవరకు ఆర్ గంగారాం గౌడ్ గారు అందించిన మెదక్ జిల్లా సమాచార లేఖ విన్నారు లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది
3: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్ ఉర్దూ సర్వీస్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఇంకా ఆకాశవాణి వెబ్సైట్లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా

0: మైగవ్ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి, లేదా 1800-117800 1800-117800 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైభవాన్ని వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలు అనుసంధానించే పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బకర్ వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో వీరభాయ్ చాను పోటీలో పాల్గొంటారు. ఇక వార్తల వివరంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు వడోదరలో పర్యటిస్తారు. మహారాజా సయ్యాజీరావు విశ్వవిద్యాలయ 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు బంగారు పథకాలు అందిస్తారు. ఆ తర్వాత వడోదరలో బ్రహ్మకుమారీస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పునరుద్ధరణ కోసం ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టు ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. గుజరాత్లో ఏక్తానగర్ వేదికగా నిర్వహించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 2024 సంవత్సరానికి గాను వివిధ విభాగాల ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, రచయితలకు అవార్డులు అందజేస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని కొనియాడారు.
3: सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती है. भारतीय फिल्मों में भारत के लोगों के सपने, परंपरा, संघर्ष से और भविष्य की संभावनाएं भी है. फिल्म कलाकार बहुत लोकप्रिय होते हैं, उनमें देशवासियों को, विशेषकर युवाओं को प्रभावित करने की असीम क्षमता होती है. जो
2: చలనచిత్ర పరిశ్రమలో మరింత సమగ్రత, భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించిన రాష్ట్రపతి అవార్డుల జ్యూరీ, నిర్ణయాత్మక కమిటీల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా సినిమా నిర్మాణంలో వెన్నుముగ్గా నిలిచే, వెనుక రంగంలో పనిచేసే సాంకేతిక నిపుణులు, కార్మికుల శ్రమకు తగిన గౌరవం, సామాజిక భద్రత కల్పించాలని పిలుపునిచ్చారు.
3: आप सब क्रिएटिव इकोनॉमी के प्रमुख प्रतिनिधि है. आप सब ये ध्यान रखें कि इस इकोनॉमी को योगदान देने वाले मजदूरों, छोटे कलाकारों, सहायों को और संघर्षरत लोगों को सम्मान मिले और सामाजिक सुरक्षा भी मिले.
2: సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన సినీ ప్రముఖులు తమ సామాజిక బాధ్యత గుర్తించాలని రాష్ట్రపతి సూచించారు. యువతకి ఆదర్శంగా నిలుస్తూ ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించాలని, ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తుల ప్రకటనలో నటించకుండా దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 370 చిత్రానికి మొదటి జాతీయ చలనచిత్ర అవార్డు అందుకోవడంపై నటి యామి గౌతమ్ తన సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ గుర్తింపు ఓ కళాకారుడికి లభించే అత్యున్నత ప్రశంస అన్నారు. తనకు ఎంతో సృజనాత్మక సంతృప్తినిచ్చిన ఈ చిత్రానికి దేశంలో అత్యున్నత చలనచిత్ర పురస్కారం లభించడం వల్ల గత కొన్నేళ్లుగా తన అంకితభావం ఓర్పూ సార్థకమయ్యాయని తెలిపారు.
4: For a film like Article 370, which gave me so much as an artist, as an actor, everything that I had been wanting to do as an actor for the longest time, that, you know, kai bar bahut saalon ki mehnat, bahut saalon ki challenges, patience, they trickle down to one moment, and I think for me that was Article 370.
2: చందు చాంపియన్ చిత్రానికి గాను తొలి జాతీయ చలనచిత్ర అవార్డు పొందడంపై బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని తన కళ ప్రయాణంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. మరోవైపు దర్శకుడిగా తను తెరకెక్కించిన తొలి చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై నటుడు

కూడా సంతోషం వ్యక్తం చేశారు. వీర సావర్కర్ కథను సాయుధ విప్లవ విశేషాలు వెండి తెరపై తీసుకురావడంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పురస్కారాలు తమకు మరింత బాధ్యతను పెంచాయని నటులు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో ఉడిపి శ్రీ పేజావరు అధోక్షజ మఠానికి చెందిన శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీతో పాటు ఇతర ప్రముఖులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్ శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామీజీ జన్మ శతాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరించారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామి భక్తి సేవాభావంతో కూడిన జీవితం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జన్మ శతాబ్ది వేడుకల సందర్భంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఉన్నత ఆదర్శాలను మరింత ముందుకు తీసుకెళ్తాయని మోదీ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేరువేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడ్లు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పంద అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నట్టు వివరించారు. న్యూఢిల్లీలో పరిశ్రమల ప్రోత్సాహకం అంతర్గత వాణిజ్య విభాగం నిర్వహించిన వర్క్షాప్లో గోయల్తో పాటు కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్హెచ్ఆర్సీ సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాల హక్కులు పరిరక్షించేందుకున్న కమిషన్లు కలిసి పనిచేయాలని, సమన్వయం కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమ విధానాలు సమీక్షించాలని, వారికి తగిన సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఎన్హెచ్ఆర్సీలో మహిళలు, వెనుకబడ్డ తరగతులు, బాలల హక్కులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు దివ్యాంగుల కమిషన్లు డీమ్డ్ సభ్యులుగా ఉన్నారు. మహారాష్ట్రలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకే చోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదికెలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా తొలిసారిగా ఆయుష్ సర్వీసెస్ సెక్టార్ నివేదిక విడుదల చేయనున్నారు. అలాగే గోక్షుర, చంద్రసర సేఫ్టీ డోస్పియర్లు, చర్మ సంబంధిత వ్యాధులపై స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఆవిష్కరించనున్నారు. ఆయుష్ విజన్ 2030 నివేదికతో పాటు సీసీఆర్ఏఎస్ ఏజీఎన్ఐ అసెస్మెంట్ స్కేల్ వెబ్ పోర్టల్ ప్రారంభిస్తారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ ఓల్కర్ టర్క్ పాకిస్తాన్ అధికారులపై ఆరోపణలు చేశారు. నిరసనలు అణిచేసేందుకు పాక్ ప్రభుత్వం బలప్రయోగం, అక్రమ నిర్బంధాలు ఉపయోగిస్తోందని విమర్శించారు. భారత్లో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ యువజన నాయకులతో చర్చలు జరపడమే సరైన మార్గమని, అంతేకాని బలప్రయోగం తగదని భారత్ నిరూపించిందన్నారు. మానవ హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్ భారతదేశాల వైఖరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలిపారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో విద్యుత్ ధరలు, పాలనపై జూన్ నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు ఉపయోగించి ఈ నిరసనలు అణిచేయడంపై ఐరాస నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బలూచ్ నిరసనకారులపై జరిగిన హింసను ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందంపై మధ్యవర్తులు జరిగిన చర్చల్లో స్టీవ్ విట్కాప్, జారెడ్ కుష్నర్ పాల్గొన్నట్టు తెలిపారు. ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అదే సమయంలో ఒప్పందం కుదిరితే ఇరాన్ గొప్ప దేశంగా మారుతుందన్నారు. మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ల విజ్ఞప్తి మేరకు మిత్ర దేశాలకు డీజిల్ ఎగుమతులు తాత్కాలికంగా నిషేధించే అంశం పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు ట్రంప్. పూర్తిస్థాయి లేదా పాక్షిక నిషేధంపై చర్చిస్తున్నట్టుగా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. రాగల 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 4వ రోజు పోటీల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, సురిచి సింగ్, ఇషా సింగ్లు బరిలోకి దిగుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను ఈరోజు పోటీల్లో పాల్గొంటారు. పురుషుల సింగిల్స్
సల్స్ రోయింగ్ ఫైనల్ కు బాలరాజ్ పన్వర్ అర్హత సాధించారు. బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో

0: ఇక్కడ జట్టు చైనాతో, ఉషు సెమీఫైనల్స్ లో రోషి వీణాదేవ్ ఇండోనేషియాతో తలపడనున్నారు. హాకీలో భారత మహిళల జట్టు థాయిలాండ్ తో తలపడుతుంది. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలను అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను పోటీల్లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అంబట్యాల సంగతులు మీకోసం రోజు పొద్దుగల ఎన్నో అంశాలను వినిపించే అంబట్యాల సంగతులు కార్యక్రమానికి స్వాగతం. తెలుగు పంచాంగం ప్రకారం ఎల్లటి తిథి వార నక్షత్రాలు తెలుసుకుందాం. స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, భాద్రపద మాసం, వర్ష ఋతువు శుక్లపక్షం, ద్వాదశి తిథి శ్రవణ నక్షత్రం బుధవారం.

వాతావరణ సూచన. జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను ఉంటుంది. గాలిలో తేమ 90% ఉంది. గాలి నాణ్యత 101 పాయింట్లతో సంతృప్తికరంగా ఉంది. ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్పై కూడా వినవచ్చు. మీ మొబైల్ ఫోన్లో న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని, ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని తెరిచి పైన ఎడంవైపు కనిపించే లైవ్ రేడియో అనే మీట నొక్కితే కింద కేంద్రాల పట్టిక వస్తుంది. అందులోంచి ఆకాశవాణి ఆదిలాబాద్ అనే కేంద్రాన్ని ఎంచుకొని ఆ మీట నొక్కితే మీకు ఈ ప్రసారాలు వినిపిస్తాయి. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ ప్రసారాన్ని వినవచ్చు.

ఈ బొద్దుగల ఏడుగొట్టి 45 నిమిషాలకు విందాం. ఇప్పుడైతే సమయం 7:20 కాస్తున్నది. మరికొద్దిసేపట్లో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026లో భాగంగా నిర్వహించే చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఉభయ దేవేరులతో ఈ నవరాత్రి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు చివరి రోజు చక్రస్నానాన్ని భక్తుల మధ్య స్వామి జరుపుకుంటూ ఉన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటే స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటువంటి అర్థం కూడా మనం గ్రహించవచ్చు. అందులో మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం తిరిగి మళ్ళీ ధ్వజ అవరోహణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు శ్రవణా నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు చక్రస్నానం నిర్వహించడం తిరుమల క్షేత్రంలో అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అంటే శ్రవణా నక్షత్రం రోజు చక్రస్నానం ఆచరించే విధంగా లెక్కగట్టి ముందు 9 రోజులు ముందు ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని అర్చక స్వాములు వైఖానస ఆగమోక్త ప్రకారంగా ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఈ 9 రోజులు కూడా స్వామి అనేకమైనటువంటి వాహనాలని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహించి ఉన్నారు. మొదటి రోజు పెద్దశేష వాహనంతో స్వామి ప్రారంభమై ఈనాడు చక్రస్నానంతో స్వామివారి యొక్క ఈ సేవలన్నీ కూడా ముగింపు దశకు చేరుకుంటాయి. కాసేపట్లో చక్రతాళ్ వారు ఆ యొక్క పుష్కరిణిలో చక్కగా స్నానం ఆచరించి భక్తుల యొక్క మనోభావాలను మనోభీష్టాలను ఆయన సిద్ధింపజేయిస్తూ ఉన్నారు. అందులో ఈరోజు ఉదయాన్నే స్వామికి చక్ర స్నానానికి ముందు ఆలయంలో చక్కగా తూర్ణోత్సవం నిర్వహించినారు. ఆ తూర్ణోత్సవంలో దేవతలందరినీ కూడా ఆవాహన చేసినారు. ఆ పసుపు కొమ్మలను ఒక రోడ్డులో వేసి చక్కగా బ్రహ్మ విష్ణు రుద్రులను ఆవాహన చేసి ఆ పసుపు కొమ్ముల పైన లక్ష్మీ అమ్మవారిని కూడా ఆవాహన చేసి చక్కగా పసుపు దంచి అక్కడ మంచి చక్కటి సుగంధ తైలాన్ని స్వీకరించి అందులో విష్ణువును ఆవాహన చేసి ఆ యొక్క చూర్ణమును స్వామివారికి అమ్మవార్లకు చక్రతాళ్ళ వాళ్లకు మర్దన చేసి అటు పిమ్మట స్వామివారిని తిరుచి వాహనంలో అధిరోహింపజేసి ఇలా మాడి వీధులలో స్వామివారు ఊరేగింపుగా ఇచ్చేసి ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ స్వామి పుష్కరిణి అనేటువంటి దివ్యమైనటువంటి తీర్థంలో స్వామికి చక్కగా తిరుమంజనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ అచ్చక స్వామిని కూడా చక్కగా స్వామికి సంకల్పం చెప్పుకున్నారు. అస్య దేవదేవస్య శ్రీ స్వామినః సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే నవమే అహని శ్రీ స్వామినః ఉత్సవ తాపోపశమనార్థం సర్వలోక హితార్థం చూర్ణోత్సవాఖ్యం కర్మకరిష్యేని చక్కగా వారు సంకల్పం కూడా పలికినారు. స్వామికి ఈ 9 రోజులు భక్తులందరినీ కూడా అనుగ్రహించి స్వామి కాస్త అలసట పొంది ఉంటారట. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా ఈ తిరుమల క్షేత్రానికి విచ్చేసి చేతులు 2 ఎత్తి జోడించి నమస్కరించి స్వామిని అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చమని భక్తులంతా కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక్కడే కాదు, దేశ విదేశాలలో అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులంతా కూడా ప్రతినిత్యము ప్రతి క్షణము ఏదో ఒక వరాన్ని ఇవ్వమని స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి స్వామి అందరికీ ఆ వరాలను ఇచ్చి అలసి ఉంటారు. ఇలాంటి స్వామికి ఉత్సవం

0: తాప ఉపశమనార్థం కాస్త అలసట పొంది ఉంటారు. స్వామికి కూడా కాస్త బడలిక అనేటువంటిది ఉంటుంది. ఒకరా ఇద్దరా ఈ విధంగా స్వామి అనేక మంది భక్తులతో ఉండడం వల్ల ఆ శమనం కోసము, స్వామికి ప్రశాంతత కోసము చక్కగా చక్ర స్నానాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. హరిద్రాచూర్ణే శనివారి ఆవాహయామి అంటారు. ఆ దేవతను కూడా ఆవాహన చేసి సుగంధి తైలే ఆదిదేవం విష్ణుమావాహ్య అష్టోపచారై సంపూజ్య అని చక్కగా ఆ తైలంలోను ఆ చూర్ణంలోను హరిద్ర అంటే పసుపులోను దేవతలను ఆవాహనం చేసి చక్కగా అదిగో చూడండి స్వామికి చక్కగా ఆ మలయప్ప స్వామికి ఉభయ దేవేరులకు చందనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అంతకంటే ముందు చక్కగా ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామికి చక్కగా అవభృతం నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతం దినేనైవ దివే దివా ఏవ కురియాత్ రాత్రు ఉదకస్య అశుచి భావాత్ అన్నారు. మనం చూస్తూ ఉన్నాము అనాది నుండి కూడా ఎందుకు స్వామికి ఉదయాన్నే చక్రస్నానం నిర్వహిస్తారు అని ఒక ప్రశ్న రావచ్చు. కొన్ని వైదిక కార్యక్రమాలు ఉదయం పూటే చేయాలని, కొన్ని సాయంత్రం పూటే చేయాలని ఆగమశాస్త్రం చెప్తూ ఉన్నది. మనకు మొదటి రోజు చూసినట్లయితే అంకురార్పణ అనేటువంటి కార్యక్రమం సాయంత్రమే నిర్వహిస్తారు. చంద్రుడు ప్రత్యక్షంగా ఉండాలి, ఆయన సమక్షంలోనే అంకురార్పణ నిర్వహిస్తారు. ఆ తర్వాత చక్రస్నానం అనేటువంటిది ఉదయమే చేయాలి. సూర్యుడు ప్రత్యక్షంగా ఇక్కడ ఆయన వీక్షిస్తూ ఉంటారంట. దివా ఏవ కురియాతు పగటిపూటే చేయాలి. రాత్రిపూట చేసినట్టయితే ఆ జలానికి అశుచి అనేటువంటిది ఉంటుంది, అది గొప్ప దోషంగా భావిస్తూ ఉంటారు. అందుకే ఆ అర్చక స్వామి వారు కూడా చక్కగా సంకల్పం చేసినారు. స్వామికి నానాలోక నివాసినాం సర్వేషాం భక్తజనానాం సకల పాప నివృత్త్యర్థం అశ్వమేధ ఫల అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం తుష్ట్యర్థం పుష్ట్యర్థం శాంత్యర్థం నవమే దినే ప్రాతఃకాలే అవభృతోత్సవ కరిష్యే అని లోకాలన్నిటికీ కూడా మంగళాలు చేకూరాలని ఆ దేవుణ్ణి చక్కగా ప్రార్థించి వారు ఈ అవభృతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ ప్రాచ్యం అక్షతోదకం తూర్పు నాలుగు కలశాలు అక్కడ స్థాపించి ఉంటారు. ఒక కలశంలో అక్షతోదకాలు, ఇంకొక కలశంలో కుశోదకము, ఇంకొక కలశంలో జప్యోదకం, ఇంకొక కలశంలో రత్నోదకం. ఇలాంటి ద్రవ్యమైనటువంటి పరిమళమైనటువంటి ఆ ద్రవ్యాలతో చక్కగా స్వామికి అవభృత స్నానం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆ పంచామృత తినుమంజనం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క విశేషాలను గురించి శ్రీమాన్ అర్చక స్వాములు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతోత్సవం వల్ల ఫలితం ఏముంటుంది అంటే విష్ణోహో అవభృత స్నానాత్ కోటి జన్మార్జితం పాపం తక్షణాదేవ నశ్యతే అంటారు. ఈ అవభృతం యొక్క విశేషాన్ని ఎవరైతే వీక్షిస్తారో, ఎవరైతే ఆ స్వామి యొక్క వైభవాలను చక్కగా వింటారో వారికి కోటి జన్మలలో చేసినటువంటి సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట. అందుకే ఈ తిరుమల దివ్యక్షేత్రాన్ని ఉత్సవ క్షేత్రం అని కూడా మనం పిలవచ్చు. ప్రతి నిత్యము స్వామికి అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉత్సవా అనుష్ఠేయ ఉత్సాహ పరిపూర్తయే. ఎక్కడైతే పరమాత్మకు అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారో ఆ స్వామి ద్విగుణీకృతమైనటువంటి తేజపుంజాలతో మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా ఆ స్వామికి స్నాపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆయనతో పాటు చక్రతాళ్ వాళ్ళు కూడా ఉంటారు, వారికి కూడా స్నపనం నిర్వహించి ఆ తర్వాత స్వామి వారికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ చక్రతాళ్ వారను స్వామి పుష్కరిణిలో చక్కగా నిమజ్జనం చేస్తారు. దీనిని అవభృతస్తంభం అంటూ ఉంటారు. ఈ చక్రము అనాది కాలం నుండి అనేక యుగాల నుండి పరమాత్మకు ఆభరణంగా కూడా కనిపిస్తూ ఉన్నది. సుదర్శన చక్రం ఎందుకు స్వామి ధరించి ఉంటారు? దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మ సంస్థాపనకు స్వామి అనాది కాలం నుండి దానిని స్వామి ఆభరణంగా ధరించి ఉన్నారు. ఆభరణంగా ధరించినటువంటి ఆ యొక్క ఆయుధమే ఈనాడు మనందరికీ కూడా శరణాగతిని శరణాగతిని ఇస్తూ ఉన్నది. అలాంటి స్వామివారి యొక్క ఈ చక్రతాళ్ వారి వైభవము అవభృతోత్సవం వైభవాన్ని గురించి శ్రీమాన్ రామకృష్ణ శేషశాయి గారు వారి యొక్క మాటలలో మనం విందాం. ఓం నమో
1: వెంకటరమణ గోవిందా గోవిందా వందే శ్రీ నయన.

तत्पलस्य शिशिरम् शेषाचलाधीश्वरम् ब्रह्माद्यच्युतपादपद्मयुगलम् लोकैकनेत्रोत्सवम् वासिष्ठैः सनकादिभिर्मुनिगणैः संस्तूयमानं सदा भक्तानाम् अखिलार्दनायिनमहं श्रीवेङ्कटेशं गुरुम् भक्तानाम् अखिलार्दनायिनमहं श्रीवेङ्कटेशं गुरुम् సప్తగిరి సానువులలో స్వయం వ్యక్తమై ఆవిర్భవించినటువంటి వెంకట రమణుని యొక్క దివ్య వైభవం ఆకాశవాణి ద్వారా మనం చక్కగా వింటూ ఉన్నాం. స్వామివారు 9 రోజుల పాటు వివిధ వాహనాలలో చక్కగా భక్తులను అనుగ్రహించినటువంటి ఆ పరమాత్మ పరమపురుషుడు పురుషోత్తముడు ఈనాడు అవమృధ స్నానం అని మన మధుసూదన శర్మ గారు చెప్పారు. ఈ యజ్ఞము అనన్నారు. 9 రోజుల పాటు జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి యజ్ఞం, దానికి పరిసమాప్తి. సామాన్యంగా మనం ఈ సనాతనమైన హిందూ ధర్మంలో వేద సంస్కృతిలో యజ్ఞయాగాదులు చేస్తారు లోక కళ్యాణ సిద్ధ్యర్థం. అలాంటి యజ్ఞం ఇది. ఈ 9 రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మగారు శుభారంభం చేసి ఏనాడో కలియుగ ఆరంభంలో ఆ దేవదేవునికి ఆలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మాణమైనటువంటి ఆలయంలో స్వామివారు ప్రవేశించిన తదనంతరం బ్రహ్మదేవుడు ప్రార్థించి లోక కళ్యాణం కోసం, అంటే సమస్త లోకాలు, మన ఉన్నది భూలోకమే, దీని పైన కొన్ని లోకాలున్నాయి, క్రింద కొన్ని లోకాలున్నాయి, అన్ని లోకాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభం కలగాలి అని ఈ ఉత్సవాన్ని శాస్త్రరీత్యా వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి 9 రోజుల పాటు సార్వకామిక నవాన్హిక బ్రహ్మోత్సవము అనన్నారు. అంటే సర్వకామ్యములు దీనివల్ల తీరుతాయి అని. భక్తాభీష్ట వరప్రదాత ఆయన. అందువల్ల 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవ కైంకర్యాదులలో చివరి ఘట్టం ఇది. ఈ దీనిలో స్వామి యొక్క దక్షిణ హస్తంలో అలంకారంగా ఉండేది కాదు సుమా, ఆ చక్రం. చక్రమా అని అన్నమయ్య అద్భుతంగా కీర్తిస్తాడు. సుదర్శనం జయ జయ ప్రతి భట్టశ్రేణి భీషణ వరగుణ స్తోమ భూషణ జని భజస్థాన కారణ కారణ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అని ఆ సుదర్శన భగవానుణ్ణి చక్కగా ఉపాసిస్తారు చాలామంది మహానుభావు. సాక్షాత్తుగా పరమాత్మే ఆ రూపంలో కూడా ఉన్నారు. ఒక ఐతిహ్యం కూడా ఉన్నది. ఈ తిరుమల క్షేత్రంలో మనం వేద పాఠశాలకు వెళ్ళేటువంటి దారిలో శిలాతోరణం అని ఉన్నది. ఆ శిలాతోరణానికి కొద్ది దూరంలోని చక్రతీర్థం అని ఉన్నది. పద్మనాభుడు అనేటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉంటే రాక్షసులు బాధిస్తారు. అనాదిగా ఈ ధర్మము అధర్మము వీటి ఘర్షణ ఉంటూనే ఉంటోంది. పరమాత్మ ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ పద్మనాభుడు ఆ బాధని తట్టుకోలేక ప్రార్థిస్తే వెంకటేశ్వర స్వామిని ఆ వెంకటరమణుడు ఆ సుదర్శనాన్ని పంపిస్తాడు. ఆ రాక్షస సంహారం చేస్తే అప్పుడు ఆయన అద్భుతంగా స్తుతిస్తాడు అని మనకు పురాణాలు చెబుతాయి. అందువల్లనే ఆ చక్రాన్ని అక్కడ స్థాపించి ఆయన ఉపాసించాడు చక్రతీర్థము అని అన్నారు. కాబట్టి ఆ సుదర్శన భగవానుడు ఆయన ఉపాసన స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే అని విష్ణోన్ముఖోత్థానిల పూరితస్య
ఎస్ఏ ధ్వనిర్ దానవ దర్పహంత ఇలాగా స్తోత్రాలు చేస్తారు. మహావిష్ణువు చేతిలో ఐదు ఆయుధాలు ఉన్నాయి, పంచాయుధాలు అని. ఇక్కడ ఎందుకని, స్వామికి ప్రతిరూపంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు. స్వామి యొక్క ఈ అవబృధ స్నానంలో తాము కూడా పాలు పంచుకోవాలి అని. మా దైవం, మా ఇష్టదైవం, మా కులదైవం, మా దేవదేవుడు శ్రీనివాసుడు యొక్క దివ్య వైభవ స్ఫూర్తి మాలో పెరగాలి అని ఈ క్షణం కోసం ఆ చక్రతాల్వార్ అని పిలుచుకునేటువంటి ఆ సుదర్శన భగవానుడు ఎప్పుడు మూడు మునకలు వేస్తే తాము కూడా స్వామితో మునగాలి, స్వామి మాలో అంతర్యామిగా ఉంటాడు అని భావన చేసేటువంటి కోట్ల కొలది ఆ భక్తాదులంతా కూడా ఈ మాధ్యమాలలో వినేటువంటి ద్వారా, చూసేటువంటి ప్రక్రియల ద్వారా తమ గృహంలోనే స్వామి యొక్క దర్శనం చేస్తూ, ఇందాక వారు చెప్పినట్లుగా స్వామివారికి ఈనాడు వరాహదేవుని యొక్క, వరాహ మహావిష్ణువు యొక్క ఆ దేవాలయంలో పుష్కరిణి తీరంలో స్వామి స్వయంగా వేంచేసి అక్కడ చక్కగా పసుపుతో గంధంతో సుపుణ్య తీర్థ జలాలతో అభిషేకం చేయాలి అని ఈ స్వామివారి యొక్క నామరూప గుణ లీలా ధామ విశేష వైభవాలను మనోహర దృశ్యాన్ని రమణీయంగా మహానుభావులు వర్ణించారు. ఒక యజ్ఞంలాగా 9 రోజుల పాటు శ్రద్ధగా ఘనంగా వైభవంగా నిర్వహించి 9వ రోజు ఈ వైఖానస భగవచ్చాస్త్రాన్ని అనుసరించి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార నక్షత్రం శ్రవణం, అట్టి శ్రవణం ఆ రోజు ప్రధానంగా పెట్టుకొని దానికి ముందు 8 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. చిట్ట చివరిగా యజ్ఞాంతంలో ఆచరించబడే అవబృధ స్నానం అంటారు శ్రౌత ప్రక్రియలు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి చక్రస్నానం అన్నారు. ఈ అవబృధ స్నానం ఎవరు చేయాలి? యజ్ఞయాగాదులలో యజమాని చేస్తారు. యజమాని అనే పదానికి అర్థం యజ్ఞం చేసేటువంటి వారు, చేసేటువంటి కర్తృత్వాన్ని పొందినవారు, శాస్త్రవిహితం కూడా. అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలలో చివరి అంశంగా చక్రస్నానం జరుగుతోంది. దీన్ని తరిగొండ వెంగమాంబ కూడా వెంకటాచల మహాత్మ్యంలో చక్కగా వర్ణిస్తోంది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, వీటితో తిరుమంజన కైంకర్యాన్ని చేస్తారు. ఇలాగా ఇక్కడ స్వామి సర్వానికి అధిపతి. ఈ స్వామి యొక్క దివ్య జలాలను సహస్రధారాభిషేకం, నక్షత్రహారతులు, ధూప దీపహారతులు, కుంభహారతి ఇలాగా సపర తిరుమంజనం చేస్తూ ఉంటే వేదాధ్యయనం చేసిన మహానుభావులు శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తాలు పఠిస్తారు. వేద పాఠం అయిన తర్వాత ద్రావిడ వేద పాఠం చేస్తారు, నీరాట్టం సమర్పిస్తారు. అభిషేక జలాన్ని అర్చక స్వాములు పూతోభవా అని తమ మీద తల్లుకొని భక్తుల మీద తల్లుతారు. వస్త్రాలంకారం చేసి నివేదన చేస్తారు. చక్రతాల్వారు మాత్రమే స్వామి పుష్కరిణిలో ఆ అవబృధ స్నానం చేస్తారు. ఉత్సవం వెంకటేశ్వర స్వామి అవబృధం ఆయనదైతే ఆయన యజమాని. కానీ సేవకుడైనటువంటి చక్రతాల్వారు అంటే సుదర్శనమూర్తికి జరుగుతోంది. అందువలనే దీనికి సుదర్శన చక్రం కాబట్టి చక్రస్నానం అనే పేరు వచ్చేది. చాలా విచిత్రమైనటువంటి జపద్భిర్ వైదికాన్ మంత్రాన్ సహితశ్చ ద్విజోత్తమై చకార అవబృధ స్నానం భగవాన్ ఆదిపురుష అని మనకు చెప్పడం జరుగుతోంది. స్వామి పుష్కరిణి తీర్థే సర్వలోకైక పావనౌ అవతార దినే తస్మిన్ నక్షత్రే శ్రవణే ప్రగే అని పురాణాలు చెబుతాయి. ఆ సమయంలో అర్చకులు భక్తులు అందరూ పవిత్ర స్వామి పుష్కరిణిలో స్నానం చేసి పవిత్రులవుతారు. ఇలాగా ఆ స్వామి యొక్క దివ్య వైభవం ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటిది, శ్రవణ శుభగమైనది. మరికొన్ని విశేషాలు మా మధుసూదన శర్మ గారు అందిస్తారు, చక్కగా శ్రవణం చేద్దాం. జయ గోవింద హరే,
జయ గోపాల హరే.

ధన్యవాదాలండి. ఈ యుగంలో భక్తులందరికీ కూడా స్వామి ధరించినటువంటి ఆభరణాలుగా ఉన్నాయి సుదర్శన చక్రము, ఇంకో పక్క శంఖము. ఈ యొక్క సుదర్శన చక్రమే ఒకనొక కాలంలో భక్తులందరినీ కూడా రక్షించినటువంటి చక్రము, శిశుపాల వధను చేసినటువంటి చక్రము, సూర్యపిధాన అని పిలువబడేటువంటి చక్రము, 16 రేఖులు కలిగి లక్ష్మీ నరసింహస్వామి ఒకవైపున ఉండగా అత్యంత మనోహరమైనటువంటి ఆయుధంగా స్వామివారు ధరించి ఉన్నారు. మనం గమనించినట్లయితే గజేంద్ర మోక్షం అనేటువంటి ఘట్టంలో స్వామి ఆ వైకుంఠం నుంచి భూమికి విచ్చేసి ఒక్క క్షణకాలంలో ఆ ముసలి యొక్క శిరస్సును ఛేదించినటువంటి ఆయుధమే ఈనాడు ఈ చక్రతాళ్వార్లు. ఈ విధంగా పరమాత్మ యొక్క మనస్సును తెలుసుకొని ఆయన యొక్క ఆజ్ఞ చేత క్షణకాలంలో ఆ యొక్క ఉనికికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని భక్త రక్షణ చేస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఆయుధాలలో మొదటి ఆయుధంగా చక్రతాళ్వార్ను కూడా కీర్తిస్తూ ఉన్నది మన యొక్క శాస్త్రము. అంతేకాకుండా స్వామివారి యొక్క మహిమ ఎంతో, స్వామివారి చెంతన ఉన్నటువంటి పుష్కరిణి కూడా అంత మహిమ కలిగినటువంటిది. స్వామి పుష్కరిణి స్నానం, సద్గురోహ పాదసేవనం, వెంకటేశ్వర దర్శనం ఏదాని అత్యంత దుర్లభాని అన్నారు. స్వామి యొక్క దర్శనము, ఆ పుష్కరిణిలో స్నానం ఆచరించడము, ఇవన్నీ కూడా ఎన్నో జన్మలలో పుణ్యం ఉంటే తప్ప మనం అవి లభించవు. మనకు స్వామి తీర్థం మహాపుణ్యం, సర్వపాప ప్రణాశనం, యశ్వతీరే జగన్నాథో రమతే రమయా సహా అన్నారు. ఈ స్వామి ఆ అమ్మవార్లతో కలిసి చక్కటి ఆ ఆనంద నిలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మించుకొని అందులో నివసిస్తూ స్వామికి పక్కనే పుష్కరిణిని స్వామి తయారు చేసుకున్నారు. సర్వదోష ప్రశమని మాయీషా పరమేశ్వరి వరిష్ట సర్వతీర్థేభ్యః స్వామి పుష్కరిణి నృప అన్నారు. అన్ని తీర్థాలు భూమిపైన అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి, దగ్గర దాపు కోటానుకోటి తీర్థాలు ఉన్నాయి. అన్ని తీర్థాలకు స్వామి పుష్కరిణి రాజము, రాజుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే సకల దేవతలంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామి పుష్కరిణిలో నిత్యము స్నానం ఆచరించి వారంతా తరిస్తూ ఉంటారు. అందుకే ఏ నరాహ ప్రాతృత్తాయ స్వామి పుష్కరిణీతి వై కీర్తయంతి మహాత్మాన తేయాంతి పరమాం గతిం. స్వామి పుష్కరిణి, స్వామి పుష్కరిణి అని ఉదయాన్నే లేచి ఎవరైతే భక్తులు చెప్తారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామి పుష్కరిణి స్నానం ఒకటే కాదండి, స్వామి పుష్కరిణి స్మరణ ద్వారా కూడా జన్మలో చేసినటువంటి పాప సమూహమంతా కూడా నశిస్తుందంట. అందుకే తస్యాం స్నాత్వాచ తద్వారి దృష్ట్వాచ మహద్భుతం సర్వపాప వినిర్ముక్తాః సర్వశోక వివర్జితాః అన్నారు. సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ స్వామి పుష్కరిణిని చూస్తేనూని. పృథివ్యాం యాని తీర్థాన్ని బ్రహ్మాండాంతర్గతాని చ తాని సర్వాణి వర్తంతే వెంకటాహ్వయ భూధరే. ఈ పుష్కరిణికి అంత పేరు, అంత గొప్ప విశిష్టత రావడానికి కారణం కూడా భూమి పైన ఉన్నటువంటి సకల తీర్థాలన్నీ కూడా స్వామి పుష్కరిణిలో కలుస్తూ ఉంటాయంట. అందుకని ఈ స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పుష్కరిణిలో స్వామివారు చక్కగా నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నారు. అంతేకాదు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇలాంటి ద్రవ్యాలతో అభిషేకం కూడా నిర్వహించినారు. ప్రతి సంవత్సరము కూడా బ్రహ్మోత్సవ సమయంలోనే కాకుండా మిగతా కొన్ని రోజుల్లో కూడా స్వామివారి యొక్క పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తూ ఉంటారు. అది ప్రధానంగా బ్రహ్మోత్సవము, ఆ తర్వాత రథసప్తమి వేడుకలలోను, అనంత పద్మనాభ చతుర్దశి నందు, వైకుంఠ ఏకాదశి, ఈ విధంగా సంవత్సరంలో 4 పర్యాయాలు స్వామి పుష్కరిణిలో చక్రస్నానం అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. దశాపరాధ తోయేనా అన్నారు. సరే, స్వామికి ఇన్ని ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు కదా, ఏ ఏ ద్రవ్యానికి ఎలాంటి ఫలితము ఉంది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. స్వామి ఆ క్షీరంతో స్నపనం చేయించుకుంటే ఆవులు చక్కగా పాలిస్తాయట. అంతేకాదు వర్షాలు బాగా పడి భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి సురుష్టి కలిగి అందరికీ కూడా ఆహార పానీయాలు లోటు ఉండదు అని చెప్పి చెప్తుంది. శుద్ధోదక

0: ఇక్షు ధనం ఇక్షు సారేణ రసేన అంటే చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే ధనం లభిస్తుంది. సర్వ సంపద సమృద్ధిశ్చ నారికేణ జలేనచ సకల కామ్యములన్నీ కూడా కలిగి పుత్ర సమృద్ధి కలుగుతుంది నారికేణ జలముల చేత. గంధతోయేన సత్పుత్ర లాభాశ్చ అంతేకాదు ఎవరికైతే సంతానం లేదో వారికి ఈ స్వామికి జరిగేటువంటి ఆ గంధోత్సవాన్ని దర్శించినట్లయితే మంచి సంతానం కలుగుతుంది. భూలాభ పుష్పతోయేన పుష్పతోయంతో స్వామికి అవభృతం చేస్తే భూలాభం కలుగుతుంది. స్వర్ణోదక అభిషేకేన ఘోర దారిద్ర్య నాశనం అన్నారు. ఆ సువర్ణ జలములతో అభిషేకం చేసినట్లయితే దారిద్ర్యమంతా కూడా పోతుంది. అదిగో చూడండి స్వామికి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. శంఖు చక్రము ధరించినటువంటి ఆ పరమాత్మకు శంఖనిధి పద్మనిధి అనేటువంటి రెండు చక్కటి ఆ పదా ద్రవ్యములు స్వీకరించి వాటితో స్వామికి సహస్ర జలధారలతో అభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదండి స్వామికి ఆ విధంగా చక్ర స్నానం నిర్వహించిన పిమ్మట ఆ చక్రతాళ్ వారు వెళ్ళి పుష్కరంలో చక్కగా భక్తుల మధ్య ఆయన ఆ పుష్కరంలో స్నానం ఆచరిస్తారు. ఆ దానివల్ల సకల సౌభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అని మనకు ఆ విమాన అర్చన కల్పం అనేటువంటి శాస్త్రంలో చెప్పడం జరిగింది. దివ్య మాల్యాం భరధరం దివ్య గంధానులేపనం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM అనసు నిండా సమయం 7:47. అమ్మటాల సంగతులు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 23 ఈరోజుకున్న విశేషాలు ఏంటంటే ప్రముఖ వీణా విద్వాంసుడు ఈమని శంకర శాస్త్రి జయంతి, అలాగే రంగస్థల సినీ నటుడు స్థానం నరసింహారావు గారి జయంతి, క్రికెట్ క్రీడాకారుడు అంబటి రాయుడు పుట్టినరోజు, బాలీవుడ్ నటి తనూజ పుట్టినరోజు. ఈరోజు ప్రముఖ వీణా విద్వాంసుడు ఈమని శంకర శాస్త్రి గారి జయంతి. ఈయన ద్రాక్షారామంలో జన్మించారు. ఈయన తాతగారైన సుబ్బారాయ శాస్త్రి గారు, తండ్రి అచ్యుతరామ శాస్త్రి గారు కూడా గొప్ప వీణా విద్వాంసులు. అచ్యుతరామ శాస్త్రి గారు పాత పద్ధతిలో వీణను సితార్లాగా నిలువుగా పట్టుకుని వాయించేవారు. మంగళంపల్లి బాలమురళి కృష్ణ చిన్న వయసులో కచేరీ చేస్తున్నప్పటి ఒక ఫోటోలో పక్కవాద్యం వాయించిన కంభంపాటి అక్కాజీరావు కూడా ఇదే పద్ధతిలో వీణ పట్టుకోవడం కనిపిస్తుంది. శంకరశాస్త్రి తండ్రి వద్దనే వీణ నేర్చుకున్నారు. తన 3వ ఏటనే సంగీతంలో ప్రతిభ కనబరిచిన శంకర శాస్త్రి గారికి సంగీతం వృత్తిగా పనికిరాదని ఆయన తండ్రి అనుకున్నప్పటికీ అదే జరిగింది. కాకినాడ పిఠాపురం రాజా కాలేజీలో డిగ్రీ పుచ్చుకున్నాక ఆయన వైణికుడిగానే జీవితం ప్రారంభించారు. 1940లో తిరుచి రేడియోలో మొదటిగా వీణా కచేరీ చేశాక ఆయన పేరు ప్రజా బాహుళ్యంలోకి వెళ్ళింది.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சராலுகா மீ ஆரோக்யானிக்கு சிரே ஓபிலாஷி சை பால்
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: డాక్టర్ బి రాజేశ్వరి,
5: నేను సీనియర్ ప్రొఫెసర్ గా ప్లాంట్ పెథాలజీ విభాగం కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్ లో పనిచేస్తున్నానండి.
4: మనకు ప్రధానంగా ఏంటంటే మిరప, వంగ, టమోటా ఆకుకూరలు, మళ్ళీ చిల్లీస్, మిరపలు ఇవన్నీ కూడా పండించడం జరుగుతుంది. వాటన్నిటికి కూడా

0: రైతు స్థాయిలో ఏంటంటే సమర్థవంతంగా కార్బన్ డయాక్సైడ్ తక్కువ ఖర్చుతో కూడుకున్నది. మామూలుగా స్ప్రేయింగ్ చేయాలంటే ఆ అప్లికేషన్ కి 500 రూపాయలు అవుతుంది. అదే కనుక మనం విత్తన శుద్ధికి పట్టించుకున్నట్లయితే 50 రూపాయల ఖర్చుతోటి మనం సమర్థవంతంగా కొన్ని నివారించుకోగలుగుతాం 45 రోజుల వరకు తెగుళ్ళు. అవే కాకుండా ట్రైకోడర్మా విరిడే ఉపయోగం మీద ఎక్కువగా మనం ప్రోత్సహిస్తున్నాం రైతు సోదరుల్ని. సో ట్రైకోడర్మా విరిడేని 10 గ్రాముల కిలో విత్తనాన్ని కనుక చేసుకుని ఆరబెట్టుకుని మళ్ళీ మరుసటి రోజు విత్తుకున్నట్లయితే మనకు చాలా సమర్థవంతంగా తెగుళ్లు తగ్గడానికి అవకాశం ఉందండి. ఈ విత్తన శుద్ధి అనేది చేసుకునేటప్పుడు మనకి మనకున్నటువంటి ప్రదేశాల్లోనే చల్లగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అలాంటివన్నీ పిల్లలకు కూడా దూరంగా ఉంచాలి. ఈ రసాయనాలు ఎలాంటివి అయితే వాడతామో అవన్నీ దూరంగా ఉంచుకోవాలి. సో మనం వాటిని మొత్తం మీద ఏ విత్తనానికైతే మనం పట్టించుకుంటున్నామో ఒక పాలిథిన్ షీట్ మంచిగా పరుచుకొని ఆ విత్తనాలన్నీ కుప్పగా పోసుకుని మనము నమోదు చేసిన రసాయనిక కెమికల్ అయితే ఎంత వాడాలో అంత మోతాదులోనే వాడాలి. అంత మోతాదు మించి ఎక్కువ వాడకూడదు. అంత మోతాదులో బాగా కలుపుకోవాలి గింజకి బాగా పట్టుకునేటట్టు. లేకపోతే ఒక ప్లాస్టిక్ పాట్ గాని కుండ గాని తీసుకుని ఆ కుండ లోపల మనం విత్తనాలన్నీ పోసుకుని మనం పైనుంచి కింద వరకు లేదా పాలిథిన్ సంచి తీసుకుని పైనుంచి కింద వరకు బాగా మనం తిప్పుకున్నట్లయితే ఆ విత్తనానికి ఆ ముందంతా కూడా బాగా పట్టుకుని యూనిఫామ్ గా కవరేజ్ అనేది విత్తనానికి ఉండాలి. అలానే పట్టుకున్న తర్వాత కూడా మనము విత్తన శుద్ధి చేసిన తర్వాత కూడా విత్తనాలన్నీ కూడా చల్లని నీడ ప్రదేశంలో ఒక రోజంతా 24 గంటలు ఆ టైం ఇవ్వాలన్నమాట. అవన్నీ ఆరబెట్టుకున్న తర్వాతే మళ్ళీ మనం మరుసటి రోజులో ప్రధాన పొలంలో వేసుకుంటే మనకు ఉపయోగాలు ఏంటంటే మొక్కల సాంద్రత పెరగటము, మనకు ఆ ప్లాంట్స్ కూడా బాగా ఎస్టాబ్లిష్ అవటము, ప్లాంట్ లో దారుఢ్యం అనేది పెరగటము. తర్వాత మనకి ఇవే కాకుండా మనకి చీడపీడలు ఎక్కువగా మనము మిరప చూసుకున్నట్లయితే చాలా కుళ్ళిపోతూ కనిపిస్తా ఉంటాయి మొక్కలన్నీ కూడా. అలా కాకుండా మనం ఇలా శుద్ధి చేసిన దాంట్లో కూడా మనకి ఇలాంటివన్నీ కూడా మనం ముందే సాంద్రత అనేది బాగా పెరగటం వల్ల దాన్ని ప్రధాన పొలంలోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా మనకి ఎస్టాబ్లిష్మెంట్ గాని మనకి దిగుబడి శాతం గాని ఇవన్నీ కూడా మనకు బాగా పెరగటానికి అవకాశం ఉందండి.
1: కూరగాయల పంటల్లో విత్తన శుద్ధి జాగ్రత్తల గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి చెప్పిన వ్యవసాయ సలహా అది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మనయాస మనబాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం పానం పదిలం శీర్షికన కళ్ళ కలక గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన నేత్ర వైద్యురాలు సంధ్యారాణి పుష్కర్ గారి ప్రసంగం.
3: ఇప్పుడు మనం తెల్లగుడ్డు సమస్యల గురించి తెలుసుకుందాము. తెల్లగుడ్డు అంటే మనము అంటే కంజంక్టివా అని చెప్పుకుంటాము. అందులో వచ్చే సమస్యలని కంజంక్టివైటిస్ అని చెప్తాము. అయితే ఈ కంజంక్టివైటిస్ ఇన్ఫెక్షన్ వలన అవ్వచ్చు, లేదా ఎలర్జీ వలన అవ్వచ్చు, లేదా ఏదైనా ఇరిటేషన్ బయటది ఏదైనా కంట్లో పడ్డప్పుడు కలగవచ్చు. అదేవిధంగా చర్మ వ్యాధుల్లో కూడా ఈ కంజంక్టివైటిస్ ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ వలన అనంటే ఎక్కువగా ఇది బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వలన కలగవచ్చు. ఇన్ఫెక్షన్ ఎప్పుడు ఎక్కువగా కలుగుతుంది అనంటే ఈగలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో, శుభ్రత సరిగ్గా పాటించనప్పుడు, ఎక్కువగా వేడి ఉండే ప్రాంతాల్లో కంజంక్టివైటిస్ అంటే కళ్ళ కలక తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. వాళ్లతో పాటు పక్కన ఉండే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది తొందరగా ఒకరి నుండి ఒకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా గాలి ద్వారా లేదా నీటి ద్వారా వ్యాపించే అవకాశం ఉంటుంది. అలానే ఇంట్లో యూజ్ చేసే బెడ్షీట్స్, టవల్స్ ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకని పేషెంట్స్ కి ఎప్పుడైనా అంటే కంజంక్టివైటిస్ కళ్ళ కలక కలిగినప్పుడు సపరేట్ గా ఉండడం చాలా మంచిది. వారి టవల్స్, బెడ్షీట్స్, కర్చీఫ్స్ అన్ని వేరుగా ఉంచుకుంటే పక్క వారికి కూడా ఇన్ఫెక్షన్ రాకుండా మనము ఆపవచ్చు. కొన్నిసార్లు ఇది కంటి దగ్గర ఉన్న పార్ట్స్ అంటే ముక్కు లేదా పక్క నుండి కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా కంజంక్టివైటిస్ అంటే కళ్ళ కలక కలిగినప్పుడు కంట్లో ఏదో ఉన్నట్టు గరగరాలా అనిపించడం, ఎండ చూస్తే

0: ఇబ్బందిగా ఉంటుంది. అలానే రెప్పలు అంటుకుపోవడం లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. అలానే చూపు కూడా కొంచెం మబ్బుగా కనబడే అవకాశం ఉంటుంది. తెల్లగుడ్డు వాపు, అలానే కంటి లోపల కూడా కొన్ని మార్పులు కనబడతాయి. తెల్లగుడ్డులో వాపులా కనబడడం, ఎర్రగా ఉండడం, రక్తం చుక్కలు లాంటివి రెప్ప దగ్గరను మరియు తెల్లగుడ్డు దగ్గర కనబడే అవకాశం ఉంది. అలానే రెప్పలు అంటుకుపోవడం కూడా కనబడతాయి. సో దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు, ట్రీట్మెంట్ ఏంటి అంటే, ముందుగా కంటి వైద్య నిపుణులను సంప్రదించి వాళ్ళు ఇచ్చిన డ్రాప్స్ అంటే ఐ డ్రాప్స్, యాంటీబయాటిక్ డ్రాప్స్ మరియు ఆయింట్మెంట్ కంపల్సరీగా అంటే క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. చుక్కల మందు అయితే 3 నుంచి 4 సార్లు రోజు మొత్తంలో, అలానే ఆయింట్మెంట్ రోజు మొత్తంలో 2 లేదా 3 సార్లు పెట్టుకుంటే బాగుంటుంది. దాంతోపాటు ఐస్ లేదా కోల్డ్ కంప్రెషన్ అని అంటాము, లేదా చల్లటి నీళ్లలో మంచి శుభ్రమైన కాటన్ బట్ట వేసి కంటికి పెట్టుకుంటే మేలుగా ఉంటుంది. ఎండ చూడడం ఇబ్బందిగా ఉన్నప్పుడు డార్క్ గాగుల్స్ లేదా ఫోటో సన్, ఎండలోకి వెళ్తే చల్లగా ఉండే అద్దాలు పెట్టుకుంటే బాగుంటుంది. అలా అని మనము ఒక కన్నుకు కంజంక్టివైటిస్ కళ్ళ కలక కలిగినప్పుడు, నీళ్లు వచ్చినప్పుడు ఆ కన్ను ముట్టి పక్క కన్ను ముట్టడం లేదా వేరే వాళ్ళని ముట్టితే అది వారికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉంటే బాగుంటుంది. అలానే 1-2-3 రోజులు సపరేట్ గా రెస్ట్ లో ఉంటే బాగుంటుంది. మరి కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు పక్కన ఉన్న నల్లగుడ్డు వైపు కూడా, అది నల్లగుడ్డు వైపు పైన కూడా వచ్చి అక్కడ అల్సర్ లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఇన్ఫెక్షన్ ని తొందరగా తగ్గించుకుంటే బాగుంటుంది. అలానే మరికొన్నిసార్లు ఒక పొర లాంటిది, మెంబ్రేన్ లాంటిది కంటి లోపల తెల్లగుడ్డు పైన వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇలానే ఉంచేస్తే ఇంకా ముందు అంటే రెప్పలు అంటుకపోవడం, తెల్లగుడ్డు రెప్ప అంటుకపోవడం లాంటిది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పొరలు ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఆ పొరని ఆయింట్మెంట్ డ్రాప్స్ వాడుకుంటూ ఉంటే బాగుంటుంది. ఈ పొర తీసినప్పుడు అక్కడ నుంచి రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కొన్ని అంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో చూస్తాము. ఇది ఎక్కువగా వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్ లో చూస్తాము. కళ్ళ కలకకి మనం డ్రాప్స్ ఆయింట్మెంట్ తీసుకున్నా అది తగ్గాల్సిన టైం అది తీసుకుంటుంది. సో మనం డ్రాప్స్ ఆయింట్మెంట్ ఓన్లీ పేషెంట్ కి కంఫర్ట్ అంటే కొంతవరకు పెయిన్ రిలీఫ్ అది ఉండడానికే ఇస్తాము, కానీ అది తీసుకోవాల్సిన టైం అది తీసుకుంటుంది. సో ఓపిక్గా డ్రాప్స్ ఆయింట్మెంట్ శుభ్రతను పాటిస్తే బాగుంటుంది. అలానే మనము అలర్జీ గురించి చెప్పుకుందాం. అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటే ఇది ఎక్కువగా పిల్లల్లో ఎక్కువగా చూస్తాము. వాళ్ళు అంటే ఎక్కువగా దుమ్ములు ఆడడం వలన, మళ్ళీ ఎక్కువగా బయట పనిచేసే వాళ్ళలో, వ్యవసాయదారుల్లో అలర్జీ కంజంక్టివైటిస్ అనేది ఎక్కువగా చూస్తాము. వీరికి అదే పదిగా నీళ్లు కారడం, దురద అనిపించడం, కన్ను ఎర్రగా అవ్వడం, కంటిలో నుండి తీగల్లాంటిది రావడం, కన్ను మంటగా ఉండడం, ఎండ చూడలేకపోవడం లాంటి ఇబ్బందులు కలగవచ్చు. ఇలా ఉన్నప్పుడు డ్రాప్స్ వాడి ఎప్పుడు కంటి అంటే కోల్డ్ కంప్రెషన్, ఐస్కి కంటికి చల్లటి ఐస్ లేదా చల్లటి నీళ్ళలో రెప్పలు కొట్టడం, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చల్లటి నీళ్ళలో రెప్పలు కొట్టడం, దురద అనిపించినప్పుడు కన్ను ముట్టకుండా ఐస్ పెట్టుకోవడం లేదా చల్లటి నీళ్ళలో బట్ట వేసి కంటి పైన పెట్టుకుంటే బాగుంటుంది. డ్రాప్స్ అనేవి ఎలర్జీ తగ్గినా సరే మళ్ళీ అంటే 1-3 వారాల వరకు కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఒకసారి అంటే డాక్టర్ని సంప్రదించి వాడిన ఎలర్జీ కోసం డ్రాప్స్ ప్రతిసారి అవే వాడడం మంచిది కాదు. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి డ్రాప్స్ వాడితే బాగుంటుంది. డ్రాప్స్ వాడినప్పుడు అది తగ్గినా సరే మళ్ళీ డస్ట్ లేదా దుమ్ము పడ్డప్పుడు అది మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు అంటే ఎలర్జీ ఎక్కువగా ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ప్రొటెక్షన్ అంటే గ్లాసెస్, దుమ్ము పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలా
1: ఇంతవరకు కళ్ళ కలక గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన నేత్ర వైద్యురాలు సంధ్యారాణి గారి ప్రసంగం విన్నారు. ఇంతటితో ఎల్లటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 8 గంటలు కాస్తున్నది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఆ తర్వాత 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: నిండా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: నవలతో కార్యక్రమంలో గత కొద్ది వారాలుగా ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహికను మనం వింటూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు విందాం ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 73వ భాగాన్ని. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తున్నారు సుమనస్పతి రెడ్డి. విందాం ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక 73వ భాగం.
2: ఆ కొండ యువకుడు చేసిన తప్పిదమల్లా గాలింపు కోసం వచ్చిన ఆ మలబారు దండును చూసి బెదిరి పారిపోవడమే. గ్రామ మునసభను వెంటబెట్టుకుని మారుమూలనున్న ఆ కొండ గ్రామంలో రామరాజు అనుచరుల కోసం తిరుగుతున్నారు 12 మంది. ఉదయం 11 గంటల వేళ. మలయాళంలో అరిచాడు మలబార్ కానిస్టేబుల్. ఆ మాటకు అర్థం ఏమిటో తెలియకపోయినా ఇంకా బెదిరిపోయి మరింత వేగంగా పరుగు తీశాడు అతడు.
3: ఎర్రేసుగా ఆగరా యదవా,
2: మునసబ్ కూడా అరిచాడు.
3: అంటే ఈడు ఎర్రేసా?
2: కృష్ణదేవిపేట నుంచి మలబారు దళం వెంట ఉన్న కృష్ణదేవిపేట పోలీసు అడిగాడు మునసబును.
3: ఆవుందరా అన్నాడు మునసబు.
2: వచ్చిరాని ఇంగ్లీష్లో మలబారువాడు, కృష్ణదేవిపేటవాడు మాట్లాడుకున్నారు. మునసబును అక్కడే వదిలి అంతా ఉరికారు. ఆ గిరిజన యువకుడు పరుగు తీసిన వైపు 10 నిమిషాలు చుట్టూ వెతికారు. ఆ యువకుడి జాడలేదు. అయినా అక్కడే అడుగడుగున తనిఖీ చేస్తున్నారు. అన్నీ తాటి చెట్లే, ఎక్కడ నక్కినా దొరక్క తప్పదు, అదే ఆశతో వెతుకుతున్నారు.
3: ఎక్కడున్నాడో
2: హఠాత్తుగా పెనుకేక వేశాడు ఒక మలబారు పోలీసు మలయాళంలో. దూరంగా చిన్న దిబ్బ మీద ఉన్నాడు ఆ పోలీసు. కానీ ఆ పరిసరాల్లో ఎవరూ లేరు. అయినా పరుగున అంతా అక్కడికి చేరుకున్నారు.
3: ఏడీ
2: కానిస్టేబుల్ అడిగాడు. నేలకేసి వేలు చూపించాడు ఆ అరిచినవాడు. టెలిఫోన్ తీగల స్తంభం పాతడానికి ఆ మధ్య ఎప్పుడో తీసిన గొయ్యి ఉపయోగించకుండా వదిలేశారు. మనిషి లోతున ఉంది. అందులో నక్కున్నాడు ఆ కొండ యువకుడు. కృష్ణదేవిపేట పోలీసుకు సైగ చేశాడు మలబార్ కానిస్టేబుల్. అప్పటికే నెమ్మదిగా లేచి నిలబడ్డాడు కొండ యువకుడు గోతిలో. నిలువునా పాతిపెట్టినట్టే ఉన్నాడు. తల మాత్రం ఉపరితలం మీద ఉంది. ఒక బీడీ తీసి వెలిగించాడు కానిస్టేబుల్. గట్టిగా దమ్ము పీల్చి ఆ యువకుడికేసి నలిపి చంపేయాలన్నంత కోపంగా చూస్తున్నాడు. అందరి చొక్కాలు చెమటకు తడిసిపోయి ఉన్నాయి. తలమీది వెంట్రుకల్లో నుంచి ముఖం మీద కారుతోంది చెమట. పైన ఎండ కూడా నిప్పులు చెరుగుతోంది.
3: గోకిరి ఎర్రేసువి నువ్వే కదరా,
2: గొంతు కూర్చొని అడిగాడు కృష్ణదేవిపేట పోలీసు.
3: నేం కాదురా,
2: భోరున విలపిస్తూ చెప్పాడు ఆ యువకుడు.
3: నిజం చెప్పు, బతికిపోతావు.
2: కనీసం జైల్లో చిప్పకూడు తినైనా బతికుండొచ్చు.
3: మేమే నీ చేత నిజం కక్కిస్తే మాత్రం వేరే గొయ్యి తీయక్కర్లేదు, ఇందులోనే పూడి చేస్తాం. మర్యాదగా చెప్పేయి. ఒరే ఇక్కొండేదవా, ఇళ్ళు మలబారోళ్ళు, రాక్షసులు తెలుసా, తోలు తీసేస్తారు. చెప్పేయి శ్రీరామరాజు ఎక్కడున్నాడు, గంతన్నా అగ్గిరాజు ఎక్కడున్నారు, ఈళ్లే కాదు ఎవరెవరు ఎక్కడుంటారు, ఏం తెలిసినా చెప్పేయ్.
4: వాళ్ళెవరూ నాకు తెలియొద్దురా, అసలు నేను గోకిరి ఎర్రేసునే కాదురా
2: అన్నాడు వాడు హృదయ విదారకంగా ఏడుస్తూ. లాఠీతో మెడమీద పొడిచాడు కృష్ణదేవిపేట పోలీసు.
4: అబ్బా దొరా, నిజంగా నాకేటి తొలిద్దురా, మీ కాళ్లకు దండం పెడతాదురా, నిజం దొరా
2: అన్నాడతడు. మరో 10 నిమిషాలు హింసిస్తూ ఏవేవో అడుగుతూనే ఉన్నాడు కృష్ణదేవిపేట పోలీసు. అదే సమాధానం. మలబారు కానిస్టేబుల్ కేసు చూసి అన్నాడు

0: కృష్ణదేవిపేట పోలీసు అరకొర ఇంగ్లీష్లో. ఏం చెప్పడం లేదు, అసలు ఎర్రేసినే కాదంటున్నాడు. వీళ్ళింతే, మామూలుగా అడిగితే ఏం తెలియదంటారు. ఒళ్ళు వాయిగొట్టి గట్టిగా అడిగితే జట్టీల మూతకు బలవంతంగా కొండదలమే తీసుకుపోయిందంటారు. నాలుక చివర ఉంటోంది ఆ సమాధానం, వీళ్ళ నోటి నుంచి నిజమే రాదు. మలబారు వాడికి వెర్రి ఆవేశం వచ్చేసింది. అటూ ఇటూ చూశాడు. నేల మీద పొత్రమంత రాయి కనిపించింది. కొంచెం దూరంగా అక్కడికెళ్ళి రెండు చేతులతో ఎత్తి పట్టుకున్నాడు. కానీ అప్పుడే ఇంకొంచెం దూరంలో పెద్ద ఎండిన తాటాకు మీద పడింది అతడి చూపు. రాయి కింద పడేశాడు. ఆకు తీసుకొని వస్తూ అరిచాడు. వాడి తల అలాగే బయటుంచి గొయ్యి పూడ్చేయండి. గొయ్యి తువ్విన మట్టే చుట్టూ ఉంది. ఆ గొప్పును లాఠీలతో పొడిచి గోతిని పూడ్చేశారు 10 నిమిషాల్లో. గడగడలాడిపోతూ వలవలా ఏడుస్తున్నాడు ఆ కొండ యువకుడు. మరోసారి ప్రయత్నించు, కృష్ణదేవిపేట పోలీస్తో అన్నాడు మలబార్ కానిస్టేబుల్. ఒరే కొండోడా, మలబారోళ్ళు ఏదో చేసేలాగే ఉన్నారు, ఏదో ఒకటి చెప్పు. ఒక్క సమాచారం చాలు. పితూరీదారులు ఎక్కడున్నారు, ఎటువైపున్నారు? నిజంగా నాకు తెలియద్దోరా, నన్ను వదిలేయండి దొరా, నన్ను వదిలేయండి దొరా. అలా 5 నిమిషాలు ఏడవనిచ్చాడు. తప్పుకోమన్నట్టు కృష్ణదేవిపేట పోలీసుకు సైగ చేశాడు మలబార్ కానిస్టేబుల్. పక్కన ఉన్నవాడికి తాటాకు అందించాడు పట్టుకోమని. జేబులో నుంచి అగ్గిపెట్టి తీశాడు. మలబారు దండును వెతుక్కుంటూ వస్తున్న మునసబు చెవిన పడింది ఆ ఆక్రందన. గుండె దడదడలాడింది. కాళ్ళు ఉణికిపోయాయి అతడికి. ఎదురుగా ఎవరూ లేకున్నా కాస్త దూరంలో ఉన్న పోలీసులకు వినిపించాలని గట్టిగా అరిచాడు మునసబు. దొరా, ఆగండి, నా మాట వినండి, నేను వస్తన్నా, ఆగండి. అరుచుకుంటూనే ఆ తాటి తోపులోకి వచ్చాడు మునసబు. ఎవరూ లేరక్కడ, కానీ ఆ ఆర్తనాదాలు కలవరపెట్టే విధంగా వినిపిస్తున్నాయి. మనిషి కనిపించడం లేదు, కాని సమీపంగానే ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. 2-3 నిమిషాలకు ఆ ఆర్తనాదాలు ఆగిపోయాయి. పరికించి చూశాడు మునసబు. కొంచెం దూరంలో మండుతోంది తాటాకు. అక్కడికే వచ్చాడతడు. రాలిన తాటికాయలా ఉంది తల, పక్కకు వాలి. వెంట్రుకలే కాదు, తలమీద చర్మంతో పాటు చెవులు కూడా కాలిపోయాయి. ముఖం కాలి పరమ వికృతంగా తయారైంది. తల చుట్టూ కాలిన తాటాకు మసి.
1: ఏరా ఎర్రదవా, నేను గోకిరి ఎర్రేసును కాదని చెప్పలేవా?
0: అరుస్తున్నాడు మునసబు. అతడు స్పృహ కోల్పోయి చాలాసేపే అయ్యింది. May 5, 1924 వేకువ వేళ. కిర్రాబు దగ్గర్లోని కొండపల్లి గ్రామం నిలువున తగలబడిపోతోంది. తిండిగింజలు కూడా బయటకు తెచ్చుకోలేదు జనం. కట్టుబట్టలతో ఉన్నారు. అక్కడ అంతమంది పోలీసులు ఉన్నా ఆర్పే ప్రయత్నం చేయడం లేదు. అసలు పాకలకు నిప్పు పెట్టిందే పోలీసులు. హఠాత్తుగా గ్రామం మీద పడిన పోలీసులు ప్రతి ఇంటికి వెళ్ళి లోపల ఉన్న సామానంతా ఒకచోటికి తెచ్చిపడేసి నిప్పు పెట్టారు. తరువాత పాకలకు నిప్పంటించారు. చాలా గ్రామాల్లో ఇలాగే జరుగుతోంది.
1: ఇప్పుడొస్తాడు శ్రీరామరాజు,
0: కుమిలి కుమిలి ఏడుస్తున్న ఒక కొండ స్త్రీతో అంటున్నాడు ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర పట్నాయక్. చేతిలో 303 రైఫిల్తో కళ్ళు చిట్లించుకొని చుట్టూ చూస్తున్నాడు. అతడి ఆశ అదే, ఆ ఊరు తగలబెడితే శ్రీరామరాజు అక్కడికి వస్తాడు, దొరికిపోతాడు. కొద్దిసేపటి క్రితం వరకు శ్రీరామరాజు, అగ్గిరాజు, గంతన్న అనుచరులతో ఆ గ్రామంలోనే ఉన్నారు. అది ఖచ్చితమైన సమాచారం. సరిగ్గా తను రావడానికి కొద్దిసేపటి క్రితమే వాళ్లు వెళ్ళిపోయారని తెలిసింది. పిచ్చి పట్టినట్టు ప్రవర్తించడం మొదలుపెట్టాడు పట్నాయక్. 2 గంటలు గడిచాయి. మంటలు ఆరిపోయాయి, ఏడుపులు కూడా ఆగిపోయాయి. రాజవొమ్మంగి దగ్గరి లబ్బెర్తిలో ఉండగా నిన్ననే ఈ సమాచారం అందింది పట్నాయక్కు. రామరాజు కొండపల్లి పరిసరాల్లోనే తిరుగుతున్నట్ట. పట్నాయక్ రాజవొమ్మంగి స్టేషన్ పరిధిలోవాడు. మలబారు రిజర్వు దళాలకు చెందిన

0: 15 మంది పోలీసులు అందుబాటులో ఉన్నారు. వాళ్లతోనే ఉరికాడు. మధ్యలో లాగరాయి మునసబును లేపి అతడి మనుషులు కొందరిని కూడా వెంట తెచ్చాడు.
1: రామరాజును పట్టిపోవలసిన బాధ్యత మీదే, ఎందుకంటే అతణ్ణి ఇంత పెద్దవాణ్ణి చేసింది మీరే. ఘనత వహించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆ రాజద్రోహిని ఏమాత్రం సహించదు. అతడిని ఎంత తొందరగా పట్టిస్తే అంత మంచిది. మీరే పట్టిస్తే నష్టం తగ్గుతుంది, మేమే పట్టుకోవలసి వస్తే ఆ పద్ధతే వేరుగా ఉంటుంది. మా ప్రయత్నంలో ఈ అడవి మొత్తం తగలబడినా ఆశ్చర్యం లేదు.
0: ఇది జిల్లా కలెక్టర్ రూదర్ఫర్డ్ 1వ తేదీన కృష్ణదేవిపేటలో మునసబులు గ్రామ పెద్దల సమావేశంలో బాహాటంగా చెప్పిన మాట. ఇక కింది ఉద్యోగుల సంగతి చెప్పేదేమిటి? అది ఆచరించి చూపిస్తున్నారు. అప్పటికే ఊళ్లలో సిద్ధంగా ఉన్నాయి కిరోసిన్ డ్రమ్ములు. ఊరు తగలబెట్టాలా? రామరాజు ఆచూకీ చెబుతారా? అలాగే అడుగుతున్నారు పోలీసులు. చిన్న మల్లంపేట, కంతారం ఊళ్లను తగలబెట్టి చూపించారు. ఇప్పుడు కొండపల్లి వంతు. వేకువనే కొండపల్లి చేరిన పట్నాయక్ మొదట జనాన్ని ఇళ్లల్లో నుంచి లాక్కొచ్చి చావగొట్టించాడు. కాని ఎవరూ సమాచారం చెప్పలేదు. తరువాత దహనకాండ మొదలుపెట్టాడు. పైగా ఈ మంటలు, ప్రజల హాహాకారాలకు ఆ సమయంలో గ్రామంలోకి రాబోతున్న ఒక ఉద్యమ నాయకుడిని సంకేతాలు ఇచ్చి తప్పించుకుపోయేటట్టు కూడా చేశారు గ్రామస్తులు. ఆ గ్రామం దగ్గరే కొండ మీద రామరాజు దళం ఉంది అని నెమ్మదిగా తెలిసిపోయింది. ఆ చీకట్లోనే కొండపల్లి వదిలి చుట్టుపక్కల గాలింపు మొదలుపెట్టాడు పట్నాయక్. ఆ ప్రాంతం బాగా తెలిసిన లాగరాయి మునసబు మనుషులను ముందు పెట్టుకున్నాడు. గాలిస్తూనే కిర్రాబు గ్రామంలో ప్రవేశించారంతా. నడుస్తుంటే ఒకచోట ఒక సమూహం వెళ్లినట్టు అడుగులు కనిపించాయి. బ్యాటరీ లైటు వెలుగులు వాటిని అనుసరించి కొంత దూరం వెళ్లేసరికి ఆ దృశ్యం కనిపించింది. వాగు దగ్గర కొండదలం ఉంది. గెడ్డాలు, మీసాలు ఉన్న మనిషి నీళ్లల్లో నిలబడున్నాడు. బహుశా ముఖం కడుక్కుంటూ ఉండవచ్చు. అప్పుడే సబ్ఇన్స్పెక్టర్ ఆల్వార్ నాయుడు తన బలంతో అక్కడికి చేరిపోయాడు. అంతా కలిసి హఠాత్తుగా కొండదలం మీద దాడి చేశారు. పట్నాయక్ నిలబడి ఉన్న గెడ్డాల మనిషికి గురిపెట్టి రైఫిల్ పేల్చాడు. కొద్దిలో తప్పినా కాలిమీద గాయం చేసింది. నీళ్లలోనే తూలిపోతున్నాడు. అత్యంత సాహసంతో పట్నాయక్ పరుగున వెళ్లి వాటేసి పట్టుకున్నాడు.
1: శ్రీరామరాజు దొరికిపోయాడు, దొరికిపోయాడు, శ్రీరామరాజుని పట్టేశాను
0: అంటూ అరుస్తున్నాడు. ఆళ్వార్ నాయుడు, మిగిలిన పోలీసులు కొండదలం సభ్యులను వదిలేసి ఆ గెట్టాల మనిషి చుట్టూ కాపువేసి లాఘవంగా కింద పడేసి కట్టేశారు. ఆ మనిషికి స్పృహ పోయింది. ఆళ్వారు నాయుడు అభినందనలు కూడా చెప్పేశాడు. నిమిషాల మీద ఒక బండిలో వేసుకుని కొండపల్లి నుంచి మోటారు వాహనంలో కృష్ణదేవిపేటకి తీసుకుపోయాడు.
1: శ్రీరామరాజుని పట్టేశాం.
0: పోలీస్ స్టేషన్ ఇంకో 20 అడుగుల దూరంలో ఉందనగానే గట్టిగా అరిచాడు పట్నాయక్. ఆనందం పట్టలేకపోతున్నాడతడు. ఉదయం 9 గంటలవుతుండగా మోటారు వాహనం కృష్ణదేవిపేట చేరింది. డ్యూటీలో ఉన్న పోలీసులు ఉలిక్కిపడి లేచి బయటకు వచ్చారు తుపాకులతో. పోలీసు శిబిరమంతా ఒక్కసారి మేల్కొని వడివడిగా బయలుదేరింది పోలీస్ స్టేషన్ దగ్గరికి. మళ్లీ అరిచాడు పట్నాయక్.
1: శ్రీరామరాజు దొరికిపోయాడు.
0: జనం మూగిపోతున్నారు. సాధారణ ప్రజలను దగ్గరకు రాకుండా నిరోధిస్తున్నారు కొందరు పోలీసులు. క్షణాల్లో మూగిపోయారు జనం. అప్పుడే స్టేషన్కు వచ్చిన సబ్ఇన్స్పెక్టర్ మోటారు వాహనం దగ్గరికి పరుగు పరుగున వచ్చి ఆ గెడ్డాల మనిషి ముఖం చూశాడు దగ్గరనుంచి. మళ్లీ అరవబోతున్న పట్నాయకును గట్టిగా వారిస్తూ అన్నాడు.
2: ఇంకా అరవకు, చాలు. ఈయన శ్రీరామరాజు కాడు, అగ్గిరాజు.
0: పోలీసు శిబిరం నుంచి వచ్చిన పోలీసులంతా పట్నాయకును వెర్రివాణ్ణి చూసినట్టు చూస్తూ వెనుదిరిగారు.
2: ముందు ఇయన్ని ఆసుపత్రిలో పడాయి, రూదర్ఫర్డ్ దొరతో మాట్లాడండి అని సలహా ఇచ్చాడు ఎస్ఐ.
3: నువ్వెప్పుడూ రామరాజుని చూడలేదా
0: అడిగాడు ఆల్వార్ నాయుడును చూసి పట్నాయక్.
2: లేదు
0: అన్నాడు ఆల్వార్ నాయుడు.
2: నేను చూడలేదు,
0: దాదాపు ఏడుపు ముఖంతో అన్నాడు పట్నాయక్. కానీ అరగంట తరువాత రూదర్ఫర్డ్ నుంచి ప్రత్యేక ప్రశంస వచ్చింది.

నరకు వినవచ్చు. ఇంతటితో ఇల్లటి నవలతో కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు మొదలైతున్న ఈ సింగిడి 10:00 కొనసాగుతుంది. సంగీతం వినడం అంటే మనిషికి ఖర్చు లేని వినోదం, అలాగే మనస్సును సాంతనపరిచే విలాసం కూడా. ఎందుకంటే సంగీతం వినడం వల్ల మన మనసు సాంతనపడి కొన్ని రకాల మానసిక జబ్బులు కూడా తగ్గుతాయంటారు విజ్ఞులు. అలాంటి సంగీతాన్ని వినిపించే కార్యక్రమం సింగిడికి స్వాగతం. సింగిడిలో మీరు కూడా పాల్గొనాలంటే 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఆదిలాబాద్ కోడ్ 08732 జత చేసి ఫోన్ చేయాలి.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. సింగిడిలో తెలుగు సినిమా పాటలు వింటాం కదా, అయితే మనం వినే పాటలు ఎందుకు నచ్చుతున్నాయి, దాంట్లో గొప్ప ఏంటి అనేది కూడా ఆలోచించి నలుగురితో పంచుకొని ఆ పాటను కలిసి వింటే ఇంకా బాగుంటుంది. అయితే మీరు కూడా ఫోన్ చేయవచ్చు 2300081 లేదా 2950081 ఈ నెంబర్లకు. ఆదిలాబాద్ కోడ్ 0873 జత చేసి ఫోన్ చేయాలి. ఇప్పుడు నేను నాకు నచ్చిన పాట ఒకటి వినిపిస్తాను. రమణ గోగుల స్వరపరిచిన ఈ పాట, ఆయన స్వయంగా పాడారు కూడా. రమణ గోగుల రాకముందు తెలుగు పరిశ్రమలో సంగీతం వేరేగా ఉండేది. ఈయన వచ్చిన తర్వాత ఈయన సంగీతం కొంచెం వేరే విధంగా వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆ స్టైల్ కానీ మారిపోయింది. ఎప్పుడో వచ్చిన ఆ పాటలు ఇప్పటికీ కూడా వింటూ ఉంటే ఇప్పటి జంజీ తరానికి కూడా నచ్చేలా ఉన్నాయి. వాళ్ళు కూడా రీల్స్లో వాడుతున్నారు ఈ రమణ గోగుల పాటల్ని. విందాం. తమ్ముడు సినిమాలోని ఈ పాట రమణ గోగుల స్వరపరిచి గానం చేశారు.

0: just love me.
1: Mukhan moti mala.
2: Sai bot.
1: Gajja babala.
2: Sai bot.
1: Nadugulo tamara.
2: Sai bot.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 FM, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాన్ని. ఇంతకుముందు చెప్పినట్టుగా మా నెంబర్లు మరోసారి చెప్తున్నాను, 2300-89-51. ఈ నంబర్లలో ఏదైనా ఒక నంబర్కు మీరు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు, మీకు ఇష్టమైన పాటల్ని వినవచ్చు. ఆదిలాబాద్ కోడ్ 0873 జత చేసి ఫోన్ చేయాలి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని తెరిచి పైన ఎడమవైపు కనిపించే లైవ్ రేడియో అనే మీట నొక్కితే కింద కేంద్రాల పట్టిక వస్తుంది. దాంట్లో ఆకాశవాణి ఆదిలాబాద్ అనే కేంద్రాన్ని ఎంచుకుంటే ఈ ప్రసారాలు మీకు వినిపిస్తాయి. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా వినొచ్చు.

ఈరోజు ప్రసిద్ధ రంగస్థల తెలుగు సినిమా నటుడు స్థానం నరసింహారావు గారి జయంతి. ఈయన సత్యభామ, చిత్రాంగి మొదలైన అనేక స్త్రీ పాత్రలను సుమారు 40 సంవత్సరాలకు పైగా ధరించి ప్రేక్షకాభిమానంతో సహా పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 1920 సంవత్సరంలో ఒకనాడు బాపట్లలో ప్రదర్శించే హరిశ్చంద్రలో చంద్రమతి పాత్రధారి రానందున ఆ కొరత తీర్చడానికి తానే ఆ పాత్రను ధరించి తన నటి జీవితాన్ని ప్రారంభించారు. తెనాలిలోని శ్రీరామ విలాస సభలో ప్రవేశించి ఆ కాలంలోని గొప్ప నటులందరి సరసన పాత్రలు ధరించి దేశమంతటా పర్యటించి అపారమైన అనుభవాన్ని సంపాదించారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3000 సార్లు రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాల్లో స్త్రీ పాత్రలను ధరించారు

0: అది లక్షల లాటరీ నాకా.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

వావ్, ఏం లిరిక్స్ అవి! ఒక చోట వచ్చింది కదా, గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే దాచేయాలనుకుంటే అది నా అత్యాశే. అడుగంత దూరం నో దూరమైన నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే. ఆహా, శ్రీమణి రాశారు ఈ పాట. ఎంత బాగా రాశారు! ఆ ట్యూన్ చేసి స్వరాలద్దింది రాజేష్ మురుగేశన్, తమిళ సంగీత దర్శకుడు. ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా మనం గమనిస్తూ పాట వింటే ఎంతో బాగుంటుంది. మీకు నచ్చిన పాటల్ని ఇట్లాంటి డీటెయిల్స్తో సహా చెప్పొచ్చు. 2300081 ఈ నంబర్కు ఫోన్ చేసి, ఆదిలాబాద్ కోడ్ 0873.

0: సింగిడికి ఒక శ్రోత హలో అంటూ ఫోన్ చేశారు, ఎవరో చూద్దాం. హలో హలో
1: హలో
0: చెప్పండి, మీ పేరు ఊరు చెప్తారా? హలో మీ పేరేంటి? మీ వాయిస్ సరిగా వినిపిస్తలేదు. మీరు పాట అడగండి, మీకు కావాల్సిన పాట అడగండి, వినిపిస్తాను. హలో మీకు ఏ పాట కావాలి? తప్పకుండా ఇప్పుడు వినిపిస్తుంది. మీ పేరేమన్నారు? గంగన్న గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చేస్తుంటారు అక్కడ? అయితే మరి పాత అంటే మీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? 65. అంటే మీరు పాత పని కూడా చేసి ఉంటారు, కసలం తయారు చేయడం కూడా చేసి ఉంటారేమో. మీరు గారెలు? అవునవును, గారెలు. గారెలు మీరు తయారు చేస్తే కమ్మరోళ్ళు ఆ కమ్మి ఎక్కించేటోళ్ళు కాదా? మీరు ఇంత మంచి ముచ్చట చెప్తున్నారు కానీ డిస్టర్బెన్స్ వస్తుంది ఫోన్లో. ఇప్పుడు వస్తుంది. అయితే ఇప్పుడు

0: అరెల్లో కుండ ఆకులు, అదే అదే వినిపిస్తుందా మీకు నా మాట? కసలం గారెలో ఎన్ని భాగాలు ఉంటాయి ఒకసారి చెప్తారా? గారెల ఐదు పేరేలు, కానీ ఇప్పుడు ఇప్పటి తరంకైతే అది తెలియదు, అసలు దాని పేరు కూడా తెలియదేమో. ఆకులు అంటే ఏంది, పేరేలు అంటే ఏంది, కుండా కుండ అంటుండే కదా మధ్య భాగాన్ని. కుండ కూడా టేకు కట్టె తోటి తయారు చేస్తుంటారా? ఇప్పుడు అరిగిపోకుండా దించేటి కుసులు కదా, 30 ఏండ్లు చేసిండ్రు. మీ దగ్గర పెద్ద బాడిష ఉందా ఇప్పుడు? పెద్ద బాడిష ఉందా మీ దగ్గర? ఇప్పుడు అవును అవును కానీ ఇప్పుడు ఇప్పుడు ఉందా అని, ఇప్పుడు వాడుతున్నారా దాన్ని? సరే మరి
1: వ్యవసాయం పని
0: కరెక్టే కరెక్టే. అయితే మీరు అడిగిన పాట వస్తుంది, మరి వినండి. మంచిది, నమస్తే. మీరు అడిగిన పాట వేస్తున్నా వినండి. నమస్తే నమస్తే.

అపురూప సౌందర్య రాశి ఏది నీ నయన మనోహర నసన సలాస్యం ఏది నీ త్రిభువన మోహన రూప విలాసం.

0: ఆడవి కళలన్నీ ఒకటే నని ఆడవి అంగాల సురభామి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మరో శ్రోత మనకు ఫోన్ చేసి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరో తెలుసుకుందాం. హలో,
1: నమస్తే అండి.
0: నమస్కారం అండి. మీ పేరు, ఊరు తెలుసుకోవాలా మా శ్రోతల కోసం?
1: నా పేరు రాధాకృష్ణ. ఇక్కడ
0: ఓకే. మీరు మీరు తెలియని వాళ్ళు ఈ లోకల్లో చాలా తక్కువ మంది ఉంటారేమో. మీకు తెలియని వాళ్ళు ఉండొచ్చు, కానీ మీరు తెలియని వాళ్ళు తక్కువ ఉంటారు. అంటే పిల్లలు మళ్ళా పేరెంట్స్ కూడా చాలా మంది మిమ్మల్ని గుర్తుపడుతుంటారు కదా. అవును అవును అవును. మన ఆదిలాబాద్ సరౌండింగ్స్ లో ముఖ్యంగా ఈ జైనత్ బోరజ్ మండలాల్లో. చెప్పండి.
1: ప్రతి బుధవారం ఆసక్తిగా మీరు మాట్లాడే మాటలు వింటూ
0: ఉంటాం.
1: ఇది వ్యవస్థాగతము రేడియో అనేది, కానీ ఒక చిన్న కోరిక ఉంది.
0: చెప్పండి. తప్పకుండా.
1: అంటే జనరల్ గా మీరు కోరిన పాటలు అంటారు.
0: అవును.
1: మీరు మీ మాట పాట కన్నా బాగా అనిపిస్తుంది సార్ ప్రతి బుధవారం ఉంటాం.
0: నేనేం చెప్పాలో అర్థం అవ్వట్లేదు నాకు.
1: మరి ఎప్పుడన్నా మరి పర్మిషన్ తీసుకోవాలి మీ పాటనే కోరొచ్చా?
0: నా పాటని కోరడం అంటే నాకు అర్థం కాలేదండి.
1: అంటే మీరే పాడండి అని కూడా అడగొచ్చు. మీ గొంతు అంత బాగుంటుంది.
0: మాట్లాడేటప్పుడు బాగుంటుందేమో, కానీ పాడేటప్పుడు ఉండకపోవచ్చు కదా.
1: సార్ అలా ఉంటే కూడా అయితే ఇప్పుడు ఫోన్ చేసిన విషయం ఏంటంటే సార్, ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు ఒక భద్రంగి వృత్తి సంబంధించిన వ్యక్తితో మీరు మాట్లాడారు. అది మాట్లాడుతుంటే ఒక్కసారిగా కాలం 40-45 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు మనం.

0: పల్లెటూరులో ఉండే వాళ్ళము, మీకు సమయం ఉందా?
1: తప్పకుండా తప్పకుండా చెప్పండి. శ్రోతలందరూ ఇట్లాంటి మాటలు వినడానికి ఆసక్తి చూపిస్తారు అనుకుంటా ఖచ్చితంగా.
0: మీకు సమయం అయిపోయినప్పుడు మీరు ఆపేది
1: పర్వాలేదు చెప్పండి.
0: మేము చదువుతున్నప్పుడు మాది సోన్ గ్రామం, ఖచ్చితంగా ఉదయం సాయంత్రం మా పక్కన ఒక కొలిమి ఉండేది, కమ్మరి నారాయణ ఉండేది. అందులో వాళ్ళు ఎక్కువగా ఎనిమిది కాల్చిన తర్వాత సుత్తితోటి కలపగా ఒక దెబ్బ మీద ప్రకారాన్ని తీసుకొచ్చేవాళ్ళు. ఈ బండి
1: అయ్యో అది చెప్పండి, ఇప్పుడు వినిపిస్తుంది.
0: అక్కడే వెళ్ళి కూర్చునేవాళ్ళు.
1: అవును,
0: ఇప్పుడు మీరు అన్న పదాలు అవన్నీ వింటూ ఉంటే ఒక 45 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి.
1: అవును, 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ అంటే గుర్తొస్తాయి.
0: మా ఇంట్లో పని జరుగుతున్నప్పుడు ఎంత ఆసక్తిగా చూసేవాళ్ళం అంటే, వాళ్ళు ఇలా దూరం నుంచి
1: వాడేవాళ్ళు కదా, ఇట్లా ఒక పెండిలం లాగా ఊతుండే పెద్ద బాడిష కదా వాళ్ళ చేతుల్లో.
0: మేము మా వద్దకి వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టాము, నువ్వు కూడా పడేటప్పుడు మేము పడతామని చెప్పి చాలా ఆసక్తిగా ఉండేవి. చిన్నప్పుడు బోట్లు ఆడము, ఢిల్లీ ముందు ఆటల గురించి చెప్పడానికి లేదు.
1: అవునవును,
0: చాలా అద్భుతం.
1: అప్పట్లో కమ్మరి కొలిమి, అడ్లదాతి ఇవన్నీ అంటే సమాచారం మార్పిడికి బాగా ఉపయోగపడేవి, మంచి ముచ్చట్లు జరిగేవి అక్కడ కదా.
0: విపరీతంగా
1: పాటలు వచ్చిన వాళ్ళు పాటలు కూడా అందుకునేవాళ్ళు. అది అయితే మీరు ఇంత మంచి మాటలు చెప్పినారు, ఇంకా ఎంత మంచి పాట వినిపిస్తారో అని నా మనసు అడుగుతోంది. చెప్పండి ఏ పాట వినిపిస్తారు?
0: ఇది రాజన్న సినిమాలో అమ్మ అవరి అనే ఒక పాట ఉంది, అది విన్నప్పుడల్లా ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. అందులో మధ్యలో కొన్ని సరిగమలు కూడా పాప ఆవేశంలో యాక్షన్ తీసిన పద్ధతి కూడా చాలా బాగుంది.
1: అవునవును, మాళవిక గారు అనుకుంటా పాడింది. తప్పకుండా గూస్ బంప్స్ వస్తాయన్నారు, శ్రోతలందరికి కూడా వస్తాయేమో చూద్దాం. మీరు అడిగిన పాట వస్తుంది. థ్యాంక్ యూ అండి, ఫోన్ చేసి చక్కటి ముచ్చట్లు చెప్పారు. నమస్తే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మనయాస మనబాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇంతటితో ఎలటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. మరిన్ని సినిమా పాటల్ని పొద్దమ్మట ఐదు గుట్టంగా మాట చెప్పుండ్రి పాట ఎన్నుండ్రిలా పొద్దుకి ఎనిమిది గుట్టంగా హుషారుల పదిన్నరకు మధుర్యమల వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొద్దిసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.
1: మనతో బోల్డ్ అని బిజినెస్ ముచ్చట్లు షేర్ చేసుకున్నారు డాక్టర్ ఎస్ అరుణ్ కుమార్ గారు, డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి. సార్, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి ఈరోజు మగ్గం నుండి మార్కెట్ దాకా యువత విజయ ప్రయాణం మీ మాటల ద్వారా మాకు ఇట్టే అర్థం అయిపోయింది. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ మా స్టూడియోకి వచ్చినందుకు.
2: థ్యాంక్ యూ సో మచ్ కిట్టు.
1: రైట్, ఇది ఇవాళ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లక్ లో సమయం 10:06:44.

ఎవర్గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట సమరసింహారెడ్డి చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి మనుశర్మ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతాల్ నుండి కానుగుల గోపాల్, అలాగే భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి శాంత, అభిహాసిని వైష్ణవి నితిన్, మీ అందరి కోసం ఈ పాట.

మహర్షి మూవీ నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా. స్టూడియో క్లాక్ లో సమయం 10:22:30. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వినబోతున్న పాట రేస్ గురం చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం నుండి, కామారెడ్డి జిల్లా నుండి కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు వేణు రాపూర్ నుండి. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 10:28.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట వకీల్ సాబ్ చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, అలాగే షాపల్లి నుండి చింతా శ్రీనివాస్ రిక్వెస్ట్ పంపించారు ఒక మంచి పాట కోసం. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి సరోజ, సంతోష్, లక్ష్మి, ప్రియా, ప్రతీక్ష, రాజ్ కుమార్, కీర్తి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట మణిశంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం భీమ్ సిసిరోలియో మధుప్రియ పాడిన పాట. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి భీమ్ సిసిరోలియో సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు కరీంనగర్ జిల్లా అమన్గుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, అలాగే న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్, కమల, సుచి, శృతి, సంజు, అఖి, చిట్టి వారి కుటుంబ సభ్యులు కొడుతున్నారు. వరంగల్ కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహితారి పుష్పం పంపించారు ఒక మంచి పాట కోసం. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇరుముడు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రతన్, లావణ్య, నిక్షయ్, మహోన్నత్, అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి దివాకర్, విమల, యశ్నా, త్రివేద, హేమలత, విశ్వనాథ్, చౌటుప్పల్ నుండి, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రాదేవి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లక్ లో సమయం 10:42. వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం ఈద్ నుండి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ సతీష్ కుమార్ సంగీత వరంగల్ నుండి, అలాగే మాధవి ఆంజనేయులు బుధాన్ పుషంపల్లి నుండి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ సాంగ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లోజ్ సమయం 10:51 అవుతుంది. వాల్తీరు వీరయ్య చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, రాజేశం, సరోజిని వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది వాల్తీరు వీరయ్య నుండి ఈ పాట.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 10:55 అవుతుంది. ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా వినబోతున్న పాట ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయిషా, అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ పెద్ద అంబర్పేట నుండి గుండు అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్, అలాగే వివిధ భారతి వింటున్న మా శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.
1: ఈ గాలి, ఆ హోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జురాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఈ ఉదయం అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు జురాల నుంచి నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతుల సాగునీటి అవసరాలు దృష్టిలో పెట్టుకుని మంత్రి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. లోక్భవన్లో మహామన శిక్షా సేవ ప్రకల్ప్ కార్యక్రమంలో 28 మంది నిరుపేద విద్యార్థులకు 5 లక్షల రూపాయల స్కాలర్షిప్ చెక్స్ గవర్నర్ పంపిణీ చేశారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అప్రమత్తంగా ఉండాలని, దేశమే ప్రథమం భావనతో కృషి చేయాలని గవర్నర్ ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. 2023 నుంచి ఇప్పటి వరకు రాష్టంలో 7563 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బాధితుల నష్టపరిహారం గ్రీన్ ఛానల్ ద్వారా సత్వరం విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా చెప్పారు. డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ పోలీస్ శాఖకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న 3rd జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా తెలంగాణ ఏగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ సాండిలియా పురస్కారం అందుకున్నారు. డ్రగ్స్ మహమ్మారి నుంచి భవిష్యత్ తరాలు కాపాడే లక్ష్యమని డీజీపీ సివి ఆనంద్ పేర్కొంటూ ఏగల్ ఫోర్స్ సిబ్బందిని అభినందించారు. వచ్చే నెల నుంచి వానాకాల ధాన్యం కొనుగోలు ప్రారంభం కానున్నాయని రాష్ట వ్యాప్తంగా 8283 కొనుగోలు కేంద్రాల ద్వారా 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. మిల్లింగ్లో అక్రమాలు జరగకుండా కొత్త ఫిజికల్ వెరిఫికేషన్ యాప్, ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేశారు. టెక్నాలజీ, డిజిటల్ పోలీసింగ్ టూల్స్ వినియోగించి డిపెండెన్సీ తగ్గించడంపై దృష్టి పెట్టాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఆదేశించారు. నెలవారీ క్రైమ్ రివ్యూ మీటింగ్ లో మాట్లాడుతూ సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిరోధం, మహిళా భద్రతపై ప్రజా అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలని, ఫిర్యాదులు తుది పరిష్కారం కోసం ఫాలోఅప్ చేయాలని అధికారులకు సూచించారు. రాగల 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట, పశ్చిమ

గాల్ సిక్కిం రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 11:04 దాటి 19 సెకండ్లు. గుర్తుకొస్తున్నారు అలనాటి మేటి సంగీత దర్శకులు.

గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ అశోక్. 1960 మ్యూజిక్ మాస్ట్రో పాశ్చాత్య సంగీత వాయిద్యాల పదనిసల మాధుర్యాలతో పరవశింపజేసిన ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, కన్నడ స్టార్ హీరో కాంబోలో ఏకంగా 50 సినిమాలకు పైగా సంగీతమందించిన స్వర దిగ్గజం రవివర్మకి అందని ఒకే ఒక అందానివో అనే స్వరభాణితో ముగ్ధులను చేసిన స్వర సామ్రాట్, రాశాను ప్రేమలేఖలెన్నో అంటూ స్వర ఝరిని కురిపించిన మాస్ట్రో ఇళయరాజా గురువు, పాడనా తెలుగు పాట అంటూ దేశభక్తి రసస్వాదన మేళవించిన దక్షిణ భారత మేటి సంగీతకారులు, ఒక వేణువు వినిపించెను అనురాగదేవత అంటూ అనురాగ గీతిక అంటూ చిరస్థాయి వేణునాదాలను పలికించిన వేణావాణి సంగీత దర్శకులు ఆయనే జీకే వెంకటేష్. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆయన జీవిత విశేషాలతో పాటు సినీ ప్రయాణం, ఆనుమత్య లాంటి పాటలు విని ఎంజాయ్ చేద్దాం.

నటులుగా, నిర్మాతగా, గాయకునిగా, సంగీత దర్శకులుగా బహుముఖైన ప్రజ్ఞాపాఠవాలు జికే వెంకటేష్ గారు సొంతం చేసుకున్నారు. సంగీత జ్ఞానము, స్వరాలద్దే అసాధారణ ప్రతిభ తండ్రి వారసత్వంగా వచ్చింది. జికే వెంకటేష్ గారి తండ్రి సంగీత విద్వాంసులు, తన కుటుంబ సభ్యులంతా కూడా మరి సంగీతంలో ఆరితేరిన వారే కావడం విశేషం. జికే వెంకటేష్ గారు వీణ వాయించడంలో నైపుణ్యశీలన్నమాట. క్రియేటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తి కావడంతో ఇండస్ట్రీకి వెస్టర్న్ మ్యూజిక్ ను పరిచయం చేసి ఒక కొత్త ట్రెండ్ను తీసుకొచ్చారు, కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు ఆ రోజుల్లో అంత గొప్ప సంగీత దర్శకులు జికే వెంకటేష్ గారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటి సంగీత దర్శకులు జీకే వెంకటేష్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నటన సంగీతం తెలుసు కాబట్టి తెర మీద కనిపించాలనే కోరికతో మద్రాసు వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొన్ని సినిమాల్లో బాల నటులుగా కూడా నటించారు. అప్పుడే అప్పటి ప్రఖ్యాత సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్తో పరిచయం ఏర్పడిందన్నమాట. అలా ఆయనతో కలిసి జీకే వెంకటేష్ గారు తమిళ సినిమాకు పనిచేస్తూనే నేపథ్య గానం కూడా చేశారన్నమాట. సంగీతంలో నేర్పరి కాబట్టి విశ్వనాథన్ రామూర్తి గారుల వద్ద సహాయ సంగీత దర్శకులుగా పనిచేసి మంచి మెలకువలు నేర్చుకుని, అంటే ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు ఏ విధంగా బాణీలు కట్టాలి, ఎలాంటి సంగీతం ఇష్టపడతారు, తర్వాత కొత్త కొత్త క్రియేటివిటీ నాలెడ్జ్తో మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ని ఎలా వాడాలి, ఎలా బీజమ్స్ వాడాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా నేర్చుకుని అనతి కాలంలోనే కన్నడ చిత్ర స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా చరిత్ర సృష్టించారు హైదరాబాద్ వాసి జీకే వెంకటేష్ గారు.

జీకే వెంకటేష్ గారి అసలు పేరు గురజాడ కృష్ణదాస్ వెంకటేష్. 1927 సెప్టెంబర్ 21 హైదరాబాద్లో జన్మించారు. మ్యూజిక్ డైరెక్టర్గా కెరీర్ పరంగా 1938 మద్రాసు వెళ్లారు. కోరస్ గీతాలతో, చిన్న చిన్న వేషాలతో సహాయ సంగీత దర్శకులుగా పనిచేసి 1952 ఒక తమిళ నడిగే పేరుతో డబ్ అయిన సినిమాతో సంగీత దర్శకులుగా కెరియర్ మొదలుపెట్టారు. అది కూడా అప్పటి కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్తో. అది మొదలు వారి కాంబోలో 50 సినిమాలకు పైగా ఒక్క జి వెంకటేష్ గారే మరి సంగీతం అందించడం వారి ఘనతకు ఒక నిదర్శనం.

కన్నడ చిత్ర పరిశ్రమలో సంగీత పాటల పరంగా సంగీతం పరంగా జైత్రయాత్ర సాగిస్తూనే అటు తమిళం, హిందీ, తెలుగు భాషా చిత్రాలకు కూడా అదిరిపోయే సంగీతం అందించారు. మంచి పాటలు కంపోజ్ చేశారు, మధురమైన బాణీలు అందించారు. 1959లో మహిషాసురమర్దిని, సంచారి, విజయ వీరగాథ, విజయ వీరుని కథ, అలాగే 1968లో అత్తగారు కొత్త కోడలు చిత్రాలకు కమ్మని పాటలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. అలా తెలుగు సినిమాల పరంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆనుముత్యం లాంటి పాటలను స్వరబద్దం చేసి తనకంటూ ఒక మార్క్ను క్రియేట్ చేశారు జీకే వెంకటేష్ గారు.

వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఇవ్వడంలో జికి వెంకటేష్ గారిది ప్రత్యేకమైన శైలి. ఆయన సంగీతం అందించిన చిత్రాలు విజయఢంకా ముగించడానికి కారణం కూడా ఆ సూత్రమే. దాదాపు అన్ని భాషల్లో కలిపి 600 పైగా చిత్రాలకు వినసొంపైన అజరామర చిత్రాలకు సంగీతం అందించారు. 1969 వచ్చిన నాటకాలు రాయడు, సినిమా పాటలు మరి ఎంతటి ప్రజాదరణ పొందాయో అందరికీ తెలుసు. ఆ స్వర బాణీలు నేటికి ఓ మైమరపు.

భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ అత్యంత ప్రతిభగల సంగీత జ్ఞాని మాస్ట్రో ఇళయరాజా గారికి జీకే వెంకటేష్ గారి గురువు. తనతో పాటు దాదాపు 200 సినిమాలకు ఇళయరాజా గారు పనిచేశారు. కాబట్టి ఆ మేధా సంపత్తిని పొణికిపుచ్చుకున్నారు ఇళయరాజా గారు. ఇళయరాజా గారి వెస్టర్న్ మాయాజాలం కూడా జీకే వెంకటేష్ గారి వద్ద నుండి నేర్చుకుని మరి ప్రపంచ సంగీత సామ్రాజ్యంలో తన పేరును సుస్థిరం చేసుకున్నారు ఇళయరాజా గారు. ఆ సక్సెస్లో మరి మన జీకే వెంకటేష్ గారి పాత్ర కూడా చాలా చాలా ఉంది.

ఇలా మత్తుగొలిపే పాటల బాణిలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఆకర్షించారు. మీరు విన్న ఆ పాట 1979లో తెరకెక్కిన ఏఎన్ఆర్ చిత్రం రావణుడే రాముడైతే. చిత్రంలోని పాటలు, జీకే గారి స్వరాలు వీణులై సరికొత్త అనుభూతులను అందిస్తూనే ఉన్నాయి. తెలుగులో జీకే వెంకటేష్ గారు తక్కువ సినిమాలకే సంగీతం అందించినప్పటికీ అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్.

పుట్టింది తెలుగు రాష్ట్రాల్లో, అంటే హైదరాబాద్ ప్రాంతంలో. కానీ కన్నడ చిత్ర పరిశ్రమను ఏలటమంటే ఎలాంటి ప్రతిభ ఆయన సొంతమో ఒక్కసారి మనం ఊహించుకోవాలి. అసలు నిజంగా ఊహకందనటువంటి అంశం. అంతటి ప్రతిభాశాలి జీకే వెంకటేష్ గారు. ఆయన తెలుగులో కొన్ని చిత్రాలకే పనిచేసినప్పటికీ ప్రతి పాట ఆనిమిత్తమై నిత్య చైతన్య గీతాలుగా మరి మన చెవుల్లో వీణులు విందును అందిస్తూ ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి పాటలు ఇచ్చారు కాబట్టి ఆయన అన్ని సినిమాలు చేయగలిగారు. అత్యంత గొప్ప విషయం ఏంటంటే ఆయన వెస్ట్రన్ మ్యూజిక్ ని పరిచయం చేసినటువంటి ఘనత ఆయనకే దక్కింది. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఆయనకు ఈ క్రెడిట్ ఉంది. ఒక రికార్డ్ క్రియేట్ చేశారు ఆయనలో, ఆయన సంగీతంలో, తర్వాత ఆయన బాణిలో ఒక ప్రత్యేకత కనబడుతుంది. ఆయన ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా ఒక మంచి జ్ఞాని అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో అసలు ఆయనకు ఆయనే సాటి అనేంతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు జీకే వెంకటేష్ గారు.

ఆయన స్వర వీణలోంచి వచ్చినటువంటి కొన్ని గీతాల్లో కొన్ని పాటలైతే ఎప్పటికీ మధుర గీతాలుగా, ప్రేరణ గీతాలుగా

నిలిచిపోయినటువంటి పాటలు కూడా ఉన్నాయి. అందులో 1976లో వచ్చిన అమెరికా అమ్మాయి చిత్రంలోని అన్ని పాటలు కూడా ఆల్ టైమ్ హిట్స్. ప్రతి పాట కలకాలం పిలిచేవే కావటం విశేషం. అయితే మరి మనం జాతీయ పండుగలు జరుపుకుంటాము. జాతీయ పండుగల సందర్భంగా ప్రతి ఒక్క భారతీయుడి యొక్క దేశభక్తి నరనరాన ఏ విధంగా ఉప్పొంగుతుందో, ఏ విధంగా ఆ మనసు పులకించిపోతుందో, తన్మయత్వంతో మనం దేశభక్తితో ఊగిపోతామో, అలాంటి సమయంలో ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏట కూడా ఆ పాట వినాల్సిందే. ఆ పాట మైకుల్లో లౌడ్ స్పీకర్స్లో మారు మ్రోగుతూనే ఉంటాయి. ఎప్పటికీ ఎప్పటికీ చిరకాలంగా

పాటను ఎల్లకాలం వినేలా మళ్లీ మళ్లీ వినిపించేది, మనసు పొరలను మీటేది స్వరపాణి. అది నిత్య వసంతమై విరిసేల చేస్తుంది. మాఘం మాసం వల ఎప్పుడూ వస్తూనే ఉంటుంది, ఎప్పుడూ వినాలనిపిస్తూనే ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి పాటలను స్వరభాణి చేసి మనందరినీ తన్మయత్వంలో ముంచేశారు. విన్న ప్రతిసారి పరవశించిపోవటమే మన వంతు. అలాంటి కమ్మని పాటలు జీకే వెంకటేష్ గారి స్వరవీరులోంచి వచ్చాయి. అందుకే మనమందరం కూడా ముగ్ధులమయ్యాము. విన్నసారి మరో కొత్త అనుభూతికి లోనవుతున్నాము.

తరాలు మారుతున్నా కూడా ఆ పాటలోని మాధుర్యం మాత్రం మారదు. అలాంటి అద్భుతమైనటువంటి బాణిలతో పాటు కమ్మని పాటలు మనకిచ్చారు, తర్వాత మంచి సంగీతం అందించారు. అలాంటి వాయిద్యాల కూర్పు కూడా మరి వచ్చే తరాల వారికి అందుతుందా అంటే నిజంగా అందదు. ఎందుకంటే అదొక యూనిక్, ఆయన ఒక ట్రెండ్ని సెట్ చేశారన్నమాట జీకే వెంకటేష్ గారు. నిజానికి సంగీతానికి ఎల్లలు లేవు, భాషతో సంబంధం లేదు. వీణుల విందైన సంగీతం వాణి ఉంటే చాలు, మైమర్చిపోతాము విన్న ప్రతిసారి కూడా. అలాంటి కమ్మని గీతాలు మనకిచ్చారు జీ వెంకటేష్ గారు. ఆయన తెలుగులో బాగా పేరు తెచ్చినటువంటి సినిమాలు, తర్వాత పాటలు మీరు విన్నారు కదా, ఇంకా వాటితో పాటు చాలా చాలా పాటలు ఉన్నాయి. మరి అన్ని ఒకేసారి మనం వినిపించలేం కాబట్టి, మరి ఆల్ టైమ్ హిట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అంత అద్భుతమైనటువంటి సంగీత దర్శకులు జీకే వెంకటేష్ గారు.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:05 దాటి 32 సెకండ్లు. కొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది మీ అభిమాన్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సక్సెస్ కు ఫార్ములాలు. సక్సెస్ రావాలంటే ఏం చేయాలి, ఎలా కృషి చేయాలి, ఎలా కఠోర సాధన చేయాలి, మనం విజయం సాధించడానికి ముందు ఎలా ప్రణాళిక వేసుకోవాలి, ఇలాంటి విషయాల పట్ల కొన్ని సందేశాలు ఇచ్చారు మన భారత రత్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. ఆయన స్ఫూర్తివంతమైన మాటలు మనం సక్సెస్ ఫార్ములాకు, అంటే మన జీవిత సక్సెస్ కి, మన జీవితంలో సాధించే విజయాలకు అనువర్తింప చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొన్ని మాటలు, ఆయనకు సంబంధించినటువంటి స్ఫూర్తివంతమైన మాటలు మీ ముందుంచి ప్రయత్నం చేస్తాను.

ఆర్య సినిమా కోసం సాగర్ పాడిన పాట విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. జీవితంలో ప్రతి ఒక్కరూ విజేతలే వ్యక్తిగతంగా ఆలోచిస్తే. అందుకే విజేత వేరు, ప్రపంచ విజేత వేరు. పోటీలో గెలవటం వేరు, ప్రపంచ పోటీలో నెగ్గటం ఇంకో వేరు. అలా విశ్వ విజేతగా గెలవాలంటే, నెగ్గాలంటే, విజయం సాధించాలంటే కొన్ని ముఖ్యాంశాలను మరవద్దు అంటారు క్రికెట్ ఎవరెస్ట్ శిఖరం సచిన్ టెండూల్కర్ గారు. మరి ఆయన ఏమేమంటారంటే, ఆయన చాలా చెప్పారు, ఆయన ప్రతి మాట ఒక సందేశమే. కాకపోతే కొన్ని మాత్రం ఒక బేసిక్ రూల్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అంటారు ఆయన. మీ కళలు చేజింగ్ ఆపడం ఆపకండి.

ఎందుకంటే కలలు సాకారం అవుతాయి. ఎదుటివాళ్లు మీపై రాళ్లు విసిరితే వాటిని మైలురాళ్లుగా మార్చుకోండి. ఎప్పుడూ ఇంకొకరితో పోల్చుకోవద్దు, ప్రయత్నం చేయవద్దు అని సందేశాలిచ్చారు. నిజమే కదా, కార్యశీలి అంటే ఒక యూనిక్గా ఉండాలి, అప్పుడే అందరిలో విజేతగా నిలుస్తారు. మరిన్ని ఆసక్తికర సందేశాలు విందాం.

తన క్రీడాభిమానులకే కాకుండా వివిధ రంగాల్లో విజయం సాధించే వారికి కొన్ని సందేశాత్మకమైనటువంటి మాటలన్నమాట ఆయన ఇచ్చినటువంటి. చాలా సందర్భాల్లో చాలా మంది చెప్పేవి కానీ క్రీడలో అత్యున్నతంగా రాణించాలంటే, విజయ తీరాలను చేరుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఆయా రంగాల్లో ప్రపంచాన్ని జయించిన ప్రముఖుల సందేశాలను తప్పకుండా పాటించాలి, సాధించాలి, ఆచరణలో పెట్టాలి, అనుకున్నది సాధించాలి అని భావించే వారి కోసం ఇలాంటి మాటలన్నమాట గోల్డెన్ వర్డ్స్. మనం అసలు పోటీలో నిలవాలని అనుకున్నప్పుడే మనం సంక్లిష్టమైన పరిస్థితుల్లోకి ఎంటర్ అయినట్లు. అందుకే సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందుగా మనం స్థిరంగా ఉండాలి అంటారు సచిన్ గారు. మన ప్రవృత్తిని అనుసరించి స్పష్టంగా ఆలోచించాలి అని అంటారు. మరి నిజంగా ఒక ఏదైనా ఒక రంగంలోకి మనం ఎంటర్ అవుతున్నాము అంటే అక్కడ ఎదురయ్యే ప్రతి సవాళ్లను మనం ఎదుర్కోవాలి. ప్రతి అంశాన్ని మనం ఒక సవాలుగా స్వీకరించాలి. ఎదురయ్యే ప్రతి ఒక దాన్ని మనం అధిగమించి ముందుకు వెళ్ళాలి. కొన్ని కొన్నిసార్లు మనం అన్నింటినీ త్యజించవలసి వస్తుంది. సో కాబట్టి ఒక రంగంలోకి మనం ఎంచుకున్నటువంటి రంగము అది ఉపాధి కోసమా, లేకపోతే చరిత్ర సృష్టించడం కోసమా, లేకపోతే 10 మంది ప్రయోజనం కోసమా, లేకపోతే అందరికీ ఆదర్శంగా నిలవటం కోసమా అనేది పక్కన పెట్టి మన లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉంది, ఆ ఉన్నతమైనటువంటి లక్ష్యం చేరిన తర్వాత దేశ ప్రయోజనాలు, దేశ ప్రతిష్ట ఎలా పెరుగుతుంది, ఎలా గర్విస్తుంది అన్న దాని మీద కూడా ఆధారపడుతుంది. దానికి తగ్గట్టే మన ప్రణాళిక వేయాలి. ఇలాంటి గొప్ప గొప్ప మాటలు మన భారతరత్న సచిన్ టెండూల్కర్ మన జాతికి ఇచ్చారన్నమాట. అంత అద్భుతమైనటువంటి మాటలు ఆయన ప్రతి మాట. కారణం ఏంటి అంటే ఆయన ఏం సాధించారు అనేది, ఆయన సాధించింది భారతరత్న. అంటే అలాంటి వాళ్ల ప్రతి మాట కూడా అక్షర సత్యం, ఆచరణలో పెడితే అనుకున్నది సాధించడం తథ్యం.

వరల్డ్ కప్ గెలవటం ఒక అదృష్టం కాదు, అదొక సాధన ప్రక్రియ. అకస్మాత్తుగా వచ్చి చేరేది, అందుకునేది కాదు. ఎలా అంటే, ఒకేసారి 50వ మెట్టు ఎక్కలేం కదా. ఒక్కొక్కటి దాటుకుని విజయ శిఖరం చేరినట్లుగా ఉంటుంది ప్రపంచ విజేత లక్ష్యం. అందుకే కింది స్థాయి నుంచి సాధన పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే ఎదుర్కొనే సత్తా, మెలకువలు, అంచనా సామర్థ్యం, పోటీలో గెలిచే సత్తా వస్తుంది అంటారు సచిన్ గారు. సుదూర లక్ష్యాల గురించి ఎక్కువగా ఆలోచించుకున్నప్పటికీ కూడా ఒకనొక సమయంలో ఒక లక్ష్యంపైనే, ఒకే అంశం గురించి, ఆ లక్ష్యం గురిపెట్టి దానికోసమే తప్పించాలి, దానికోసమే పనిచేయాలి, దానికోసమే కఠోర సాధన చేయాలి. మనకు చుట్టూ ఉన్న పరిసరాలు, చుట్టూ ఉన్న పరిస్థితులు ఎన్ని లాగుతున్నా సరే, కొన్ని కొన్నిసార్లు కొన్ని సంఘటనలు ఎదురైనా సరే, లక్ష్యం నుండి మాత్రం గురితప్పకూడదు. అప్పుడే విజయం సాధిస్తాం. నిజంగా విజయం రాత్రికి రాత్రికి వచ్చేది కాదు, అదొక నిరంతర ప్రక్రియ, నిరంతర సాధన. సాధనతో పాటు త్యాగం కూడా ఉంటుంది అందులో. సో ఇవన్నీ ఉంటేనే మనం కొన్ని గొప్ప గొప్ప లక్ష్యాలు సాధిస్తాము. సాధకుల లక్ష్యం ఇలా ఉండాలి అని మార్గనిర్దేశం. ఎప్పటికీ తరం మారుతున్నా కూడా ఈ అమృతం లాంటి వాక్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి అంటారు భారతరత్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. మీకు నచ్చిందని ఆశిస్తూ నమస్తే. మీరు వింటున్న పాట చిరుత సినిమా కోసం, రాహుల్ నంబేర్, సుచిత్ర పాడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఇక వార్తల వివరంగా, రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గుజరాత్లో వడోదరాలో పర్యటిస్తున్నారు. మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో రాష్టపతి విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేస్తారు. డిగ్రీ పీజీ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు స్వర్ణ పతకాలు అందిస్తారు. అనంతరం వడోదరాలో బ్రహ్మకుమారి సంస్థకు చెందిన గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ రాష్టపతి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రపంచ నవీకరణ కోసం ఆధ్యాత్మిక మేల్కొలుపు ప్రాజెక్టు ప్రారంభిస్తారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం అనేది కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలికి ఒక బలమైన మార్గమని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకచోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదికగా నిలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్టీయ కవి రామ్ధారి సింగ్ ధింకర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ఆయనకు నివాళులర్పించారు. ప్రజల్లో జాగృతిని నింపే ధింకర్ ఉద్వేగభరిత కవితలు నేటికీ దేశ ప్రజల హృదయాల్లో వీరత్వాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మగౌరవాన్ని నింపుతూనే ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఆయన రచనలు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా మాతృభూమిపై భక్తిభావాన్ని కూడా పెంపొందిస్తున్నాయని తెలిపారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రామ్ధారి సింగ్ ధింకర్ కు నివాళులర్పించారు. హిందీ సాహిత్య గగనంలో ధింకర్ స్థానం కేవలం ఒక గొప్ప కవిగా మాత్రమే కాదని, జాతి చైతన్యాన్ని, ప్రజాభావాలను, సామాజిక స్పృహను తన కలంతో అక్షరరూపించిన సాహిత్యవేత్త అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమాపేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమాపేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరం.

0: తెలిపారు. సరఫరా వ్యవస్థలో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలు సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు.
1: We can see that in conflicts and geopolitical tensions, in the disruption of supply chains, in increasing trade barriers, fragmented investment flows, climate shocks, and the fact that international law and rules are under great pressure.
0: ఈ సమావేశంలో భాగంగా జరిగిన ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన జయశంకర్ లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో భారత్కున్న ఆర్థిక అభివృద్ది భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్ సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం 50 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కు దాటిందని వెల్లడించారు.
1: India has emerged as one of the major world economies. Our GDP has more than doubled, growth has remained robust, and India today combines a large and increasingly skilled human resource base with increasing capabilities, growing market, a strong digital infrastructure, and expanding technology capabilities.
0: భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమాపేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఫేస్లెస్ అసెస్మెంట్, ప్రీఫిల్డ్ ఐటీ రిటర్న్స్, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తించాయని తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే మూడు అంశాలపై దృష్టి సారించిందని వివరించారు.
2: Technology, the use of data and digital infrastructure to make tax administration more precise, more accessible, and less dependent on the discretionary powers of individuals. Administration, the governance structures, the shared standards, and the practical tools that give a cooperation like ours a durable institutional shape.
0: Akasavani, Vartalu Vintunnaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా దేశంలోని కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకం చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థ బలోపేతం చేయడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్టీ ఆఫీసర్స్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడలు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పందాల అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్నట్టు వివరించారు. భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్బంగా గల్ఫ్ సహకార మండలి, అరబ్ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్దం తీవ్రమై దాడులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రాచ్య ఇంధన మౌలిక వస్తులు, ఇరాన్ చెక్ పాయింట్లు అలాగే నియంత్రణ తప్పించాల్సిన అవసరం ఉందని ట్రంప్ ఉద్ఘాటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిస్సా తీరాలవైపు వేగంగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఒడిస్సాలో పలు దక్షిణ తీర ప్రాంత జిల్లాల్లో ఈ ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరదాటే సమయంలో వరదలు, కొండచెట్టు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ఒడిస్సా ప్రభుత్వం ముందస్తు విపత్తు నిర్వహణ చర్యలు తీవ్రతరం చేస్తుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిస్సా రాష్టాల్లో ఈ రోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, కర్ణాటక

0: కేరళ, మాహే, కొంకణ్, గోవా, మహారాష్ట, పశ్చిమ బెంగాల్ రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, రాయలసీమ ప్రాంతాల్లో మెరుపులు ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ ఈవెంట్లో మహేశ్వరి సింగ్, పరిణాద్ ధాలివాల్, రైజా థిల్లాన్ త్రయం కాంస్య పతకం సాధించింది. పురుషుల సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో భారత క్రీడాకారుడు జయమీనా కాంస్య పతకం సాధించారు. ఈ రోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో జయమీనా 2-4 తేడాతో జపాన్కు చెందిన టకుయా కురోసాకా చేతిలో ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులందరికీ రాష్టపతి ద్రౌపది ముర్ము, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మరోవైపు రోయింగ్లో బాల్రాజ్ పన్వర్, సత్నాం సింగ్, సల్మాన్ ఖాన్ జోడీ ఫైనల్స్ చేరుకున్నారు. బాక్సింగ్లో జాదుమణి సింగ్, సాక్షి చౌదరి ప్రీ క్వార్టర్స్ ప్రవేశించారు. పురుషుల బ్యాడ్మింటన్ సెమీఫైనల్, మహిళల ఉషు హాకీ మ్యాచ్లు ఈ రోజు జరగనున్నాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయేజీరావు విశ్వవిద్యాలయంలో ఈ రోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత, వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు విందాం ఈట్ ఫిట్.
2: నమస్కారం. ఉదయం టిఫిన్ అంటే ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, పూరి, ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇడ్లీ కనిపిస్తే కొందరు ఇది చాలా హెల్దీ అంటారు. దోశ కనిపిస్తే ఇంకొందరు దోశలో నూనె ఉంటుంది కాబట్టి ఇది అంత హెల్దీ కాదు అంటారు. మరి నిజంగా ఏది ఆరోగ్యకరం, ఇడ్లీనా దోశనా? మీరు ఇడ్లీ టీమ్ లో ఉన్నారా, లేక దోశే నా ఫేవరెట్ అని చెప్పే దోశ టీమ్ లో ఉన్నారా? ఒకసారి మీ మనసులోనే చెప్పుకోండి, ఇడ్లీ లేదా దోశ. అయితే ఈరోజు మనం ఎలాంటి ఊహాగానాలు లేకుండా రెండింటిని సరిగ్గా ఒక్కసారి చూద్దాం. ముందుగా ఇడ్లీ దగ్గరికి వెళ్దాం. బియ్యం, మినపప్పు వంటి పదార్థాలతో పిండిని తయారు చేసి అది పులిసిన తర్వాత ఆవిరితో ఉడికిస్తే మనకు మెత్తటి ఇడ్లీ వస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇడ్లీని ఆవిరితో ఉడికిస్తాం, అదే సాధారణంగా అదనపు నూనె అవసరం అసలు ఉండనే ఉండదు. అందుకే తక్కువ కొవ్వుతో సులభంగా తినగలిగే టిఫిన్ గా ఇడ్లీకి మంచి పేరు వచ్చింది. ఇడ్లీ మెత్తగా ఉండటంతో పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు డైజెషన్ కి కూడా ప్రాబ్లం ఉండదు కాబట్టి చాలా సులభంగా తినగలుగుతారు. అయితే ఇడ్లీ అంటేనే పర్ఫెక్ట్ ఫుడ్ అని చెప్పేయచ్చా? ఆహా, అది కూడా కాదు. ఎందుకంటే మనం తినే ఇడ్లీ పరిమాణం, దానితో తినే చట్నీ, సాంబార్, పక్కన తీసుకునే వడ వంటి వాటి వల్ల మొత్తం భోజనం మారిపోతుంది. అంటే ఇడ్లీ ఒక్కటిదే చూసి ఆరోగ్యకరం అని నిర్ణయించకూడదు, మనం మొత్తం ప్లేట్ ని చూడాలి. ఇప్పుడు దోశ దగ్గరికి వెళ్దాం. దోశ కూడా సాధారణంగా బియ్యం, మినపప్పు ఆధారంగా తయారయ్యే పిండితో చేస్తారు. పాన్ లేదా తవ్వా మీద పిండిని పలుచగా పరిచి కాలుస్తాం. ఇక్కడే మనకు ప్రధానంగా ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది. దోశ తయారీలో ఉపయోగించే నూనె లేదా నెయ్యి దాని క్వాంటిటీ, క్యాలరీస్, కొవ్వు ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. ఒక సాధారణంగా ప్లెయిన్ దోశ తక్కువ నూనెతో చేస్తే అది కూడా మంచి టిఫిన్ ఎంపిక కావచ్చు. కానీ మసాలా దోశ, బటర్ దోశ, చీజ్ దోశ, ఎక్కువ నూనెతో వేసే దోశ ఇవన్నీ ప్లెయిన్ దోశతో ఒకేలాగా ఉండవు. దోశ అన్హెల్దీ అని చెప్పడం కూడా సరైంది కానే కాదు. ఇప్పుడు మన ఈట్ ఫిట్ లో అసలు ప్రశ్న, ఇడ్లీ వర్సెస్ దోశ ఎవరు గెలుస్తారు? సమాధానం, ఇది పరిస్థితిని బట్టి మారుతుంది. అవును, ఒకే ఒక్క విన్నర్ అంటూ ఏది ఉండదు. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఎంపిక అనేది ఎలా తయారు చేశారు, ఎంత తిన్నారు, దానితో ఏమి తిన్నారు అనే విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు

0: నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఈట్ ఫిట్. ఫస్ట్ మనం ఇడ్లీలో కొన్ని మంచి విషయాలు చెప్పుకున్నాం. ఆవిరితో ఉడికించడం, ఇడ్లీకి సాధారణంగా డీప్ ఫ్రై అవసరం లేదు. రెండోది చాలా తక్కువ ఫ్యాట్స్ ఉంటాయి, నూనె అసలే అవసరం లేదు అనేది. అండ్ మృదువుగా కూడా ఉంటుంది తినడానికి. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పులియబెట్టిన పిండి, ఇదే కదా మనకు కావాల్సింది. సరైన ఫెర్మెంటేషన్ జరిగితే రుచి టెక్స్చర్ లో మార్పుతో పాటు కొన్ని పోషకాల లభ్యతకు కూడా సహాయపడే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కూడా ఒక విషయం, ఇడ్లీ ప్రధానంగా కార్బోహైడ్రేట్ ఆధారిత టిఫిన్, అందుకే ఇడ్లీతో పప్పు ఆధారిత సాంబార్ లేదా ఇతర పోషకాహారమైన కాంప్లిమెంట్స్ తీసుకోవటం అవసరం, మంచిది కూడా. అయితే దోశ వంతు వస్తే దోశను సరిగ్గా తయారు చేస్తే మంచి టిఫిన్ గా తీసుకోవచ్చు. దోశను మనం రకరకాలుగా తయారు చేస్తూ ఉంటాం కదా, మనం ఇందాక అనుకున్నట్లుగా ప్లెయిన్ దోశ అంటే రైస్ తో చేసిన దోశ, రాగి దోశ, మిల్లెట్ దోశ, పెసరెట్టు, వెజిటేబుల్ దోశ, చీజ్ దోశ, నెయ్యి దోశ, కారం దోశ, మసాలా దోశ. అయితే ప్రోటీన్ పరంగా మంచి ఎంపిక మనకి అని చెప్తున్నారు న్యూట్రిషనిస్టులు. అలాగే రాగి లేదా ఇతర మిల్లెట్స్ తో చేసే దోశ కూడా ఇంకా ఎక్కువ పోషకాలనే అందిస్తుంది. కాబట్టి దోశను పూర్తిగా విలన్ చేయకండి, దోశ కూడా మన ఈట్ ఫిట్ ప్లేట్ లో స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఈ పాట తర్వాత.
1: శివ పూజకు చివురించిన సిరి సిరి

మనం రెండు ఇడ్లీలు తిన్నప్పుడు నాలుగు గిన్నెలు వాటి పక్కన ఉండాలట. ఇది నేను చెప్తున్న విషయం కాదు, న్యూట్రిషనిస్ట్లు చెప్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు రెండు ఇడ్లీలు తిన్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్రోటీన్ కూడా ఉండాలంటే రకరకాల కాయగూరలు వేసిన సాంబారు, పల్లి చట్నీ, పుదీనా చట్నీ, ఆర్ టమాటా చట్నీ, లేదా కారపొడి, అది ఒక కాంబినేషన్. అండ్ దోశని తీసుకుంటే ప్లెయిన్ దోశ తీసుకున్నా దానికి మనం ఇక కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, టమాటా చట్నీ, పుదీనా చట్నీ, అల్లం చట్నీ, అంటే కొన్ని వెరైటీస్ మారుస్తూ ఉంటాం అన్నమాట. మార్చాలి కూడా అని చెప్తూ ఉన్నారు. ఏదేమైనా దోశని ప్లెయిన్ గా కాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మసాలా దోశ గాని లేదా దోశ బ్యాటర్ తయారు చేస్తున్నప్పుడు దోశ బ్యాటర్ లో క్యారెట్ కానీ టమాటో కానీ లేదా కొన్ని ఆకుకూరలు లైక్ పాలకూర, మెంతికూర ఇలాంటివి యాడ్ చేసినట్లయితే ఇంకొంచెం పోషకాలు మనం యాడ్ చేసుకున్నట్లుగా అవుతుంది.

మీరు వింటున్నారు ఈట్ ఫిట్. చాలా మందిలో ఉన్న ప్రశ్న, నేను వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తున్నాను, నేను ఇడ్లీ తినొచ్చా, దోశ తినొచ్చా అని. ఓ, ఇవన్నీ యూనివర్సల్ క్వశ్చన్సే, వాటికి సమాధానం ప్రతి ఒక్కరికి వేరు వేరుగా చెప్పాల్సి ఉంటుంది అని అంటున్నారు పోషకాహార నిపుణులు. మన రోజువారీ ఆహారం, ప్రోటీన్ సైజ్, ప్రిపరేషన్ మెథడ్, ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యం. తక్కువ నూనెతో మనం తీసుకునే ఎక్కువ పోషకాలు, అలాగే మన మోడరేట్ పోర్షన్ లో ఇడ్లీ ప్లస్ సాంబార్ తీసుకోవచ్చు. ముఖ్యంగా పోర్షన్ కంట్రోల్, అంటే ఇందాక నేను చెప్పినట్లు 4 ఇడ్లీలు తినడం కంటే 2 ఇడ్లీలు ఎక్కువ కూరగాయల సాంబార్ ఇలా తీసుకుంటే మీ మీల్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అలాగే పెద్ద ఎక్కువ నూనెతో చేసిన మసాలా దోశ కంటే చిన్న చిన్న మీడియం దోశలు ప్లస్ సాంబార్, పల్లి చట్నీ ఆర్ అల్లం చట్నీ, ఇలా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇక్కడ సమాధానం దొరికిందనే అనుకుంటున్నాను. ఇక పిల్లల విషయానికి వస్తే, ప్రతి ఒక్క ఇంట్లో మన సౌత్ ఇండియాలో టిఫిన్ అంటే ఇడ్లీ దోశ. అది అన్నప్రాసన అయిన తర్వాత వెంటనే పిల్లలకి స్టార్ట్ చేయడం కూడా ఇడ్లీని పాలతో పెట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఇడ్లీ

ఏ పెట్టాలి, దోశనే పెట్టాలి అని ఒకే ఫుడ్ మీద ఫిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. పిల్లలకు వెరైటీ ముఖ్యం. ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఉప్మా, అటుకుల పొంగల్, ఇలా వివిధ రకాల బ్యాలెన్స్డ్ ఫుడ్స్ ఇవ్వచ్చు. పిల్లల వయస్సు, అవసరాలు, ఆహారపు అలవాట్లను బట్టి పోర్షన్ మారుతూ ఉంటుంది. పిల్లల టిఫిన్ లో కేవలం కార్బోహైడ్రేట్ కాకుండా పప్పులు, కూరగాయలు, పండ్లు, పెరుగు వంటి ఇతర గ్రూప్ ఆఫ్ ఫుడ్స్ ని కూడా మనం రోజంతా కలిసేలాగా ఇస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక సాంగ్.

మీరు వింటున్నారు ఈట్ ఫిట్. ఏ ఫుడ్ గురించి తీసుకున్నా కూడా కొన్ని రకాల అపోహలు ఉంటాయండి, భలే గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటాయి. కొంతమంది అంటారు ఇడ్లీ వైట్ గా ఉంది కాబట్టి అన్హెల్దీయా, ఎందుకంటే రైస్ వైట్ గా ఉంటుంది కాబట్టి తినకూడదని అంటున్నారు కదా ఈ మధ్య కాలంలో. అంత సింపుల్ కాదు కదా, ఏదనుకున్నా మనకి ఇక్కడ రంగే ముఖ్యం అనుకుంటే ఇడ్లీలో కూడా మీరు క్యారెట్ తురిమి వేయొచ్చు, లేదా బటానీ, బీన్స్, బీట్రూట్ ఇలా యాడ్ చేసినట్లయితే ఇంకా ఆరోగ్యకరం కదా. ఇడ్లీ తింటే వెయిట్ పెరుగుతుందా అనేది కూడా ఇంకొక అపోహ. ఒక ఫుడ్ వల్లే బరువు పెరగటం లేదా తగ్గటం అనేది ఎక్కడ నిర్ణయించబడదు. మొత్తంగా మనం తీసుకునే ఆహారం, శారీరక ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. అండ్ సరే, ఇడ్లీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక దోశ గురించి వస్తే దోశలో చాలా ఆయిల్ ఉంటుంది అండ్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ని వేస్తూ ఉంటారు దోశ మీద, కాబట్టి అన్హెల్దీ అని కొంతమంది అనుమానం. అయితే ఈట్ ఫిట్ ఏం చెప్తోందంటే తక్కువ నూనెతో దోశ తయారు చేయండి, ప్లెయిన్ దోశతో పాటు సాంబార్ తీసుకోండి. తరచూ తినేటప్పుడు వెరైటీ కోసం మిల్లెట్ దోశ, రాగి దోశ, పెసరట్టు ఇలాంటి ఆప్షన్స్ ట్రై చేయండి. బటర్ దోశ చీజ్ కంటే హై క్యాలరీస్ వర్షన్, హై ప్రోటీన్ వర్షన్ అప్పుడప్పుడు తీసుకోండి. పోర్షన్ సైజ్ అనేది గుర్తుంచుకోండి. ఇడ్లీకి కూడా కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉంటాయి. అవేంటి అంటే మనం ఇడ్లీని సాంబార్తో తీసుకోవటం, కాయగూరలతో తీసుకోవటం, చట్నీ పోర్షన్

చూసుకోవటం చాలా చాలా అవసరం. అయితే ఇడ్లీతో పాటు వడ, బజ్జీ, పూరి ఇలా అన్ని కలిపి భారీ బ్రేక్ఫాస్ట్ గా మార్చకండి. ఒక్కోసారి ఇష్టమైంది తినడం తప్పు కాదు, కానీ ప్రతిరోజు అదే ప్యాటర్న్ కాకుండా వెరైటీ తీసుకురావటం చాలా ముఖ్యం.

ఈ ట్వీట్ వింటున్నారు, నేను ఆర్జే రేణు. మరి హైదరాబాద్ లో ఉన్న అందరికి చెప్పేది ఒకటే, అంటే ఓన్లీ హైదరాబాద్ అని కాదు, సౌత్ ఇండియన్స్ ఎవరున్నా మన ఇడ్లీలు దోశలు తినేవాళ్ళు, అసలు ఇడ్లీ తింటే ఆరోగ్యకరమా దోశ తింటే ఆరోగ్యకరమా అని ఆలోచించే వాళ్లకు ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్ మనకి, మీకు నాకు కూడా. రేపు మార్నింగ్ మీరు టిఫిన్ కి వెళ్ళినప్పుడు, లేదు ఇంట్లో టిఫిన్ చేయాలి అనుకున్నప్పుడు, ఇడ్లీనా దోశనా అని అడిగితే మీరేం చెప్తారు? ఇడ్లీ అంటే టీమ్ ఇడ్లీ, దోశ అంటే టీమ్ దోశ. ఈట్విట్ అదే చెప్తుంది, టీమ్ హెల్త్ లో ఇద్దరికి చోటు ఉంటుంది, అదే అసలు విషయం. ఇప్పటి వరకు మనం ఇంత మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ అదే ప్రశ్న, ఇడ్లీ వర్సెస్ దోశ ఏది ఆరోగ్యకరం? నా సమాధానం, సరిగ్గా తయారు చేసిన ఇడ్లీ మంచి ఎంపిక, తక్కువ నూనెతో చేసిన ప్లెయిన్ దోశ ఇంకా బెటర్ ఆప్షన్. పెసరట్టు హై రిచ్ ప్రోటీన్ కాబట్టి దానికి సై. నేనైతే కూరగాయలతో చేసిన దోశ మంచి వెరైటీ, కానీ అధిక నూనెలు తగ్గించడం చాలా మంచిదని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఏ ఫుడ్ తీసుకున్నా మనము ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించడం చాలా మంచిది కదా, ఓవరాల్ న్యూట్రిషనల్ క్వాలిటీ

కూడా మారిపోతుంది. అందుకే విన్నర్ ఒకటనే కాదు, బ్యాలెన్స్డ్ గా మనం ఏది తీసుకుంటామనే. ఏదైనా సరే మనం ఆరోగ్యకరమైన జీవన శైలి అలవరుచుకుంటున్నాం అదే ఈట్ ఫిట్ కూడా చెప్తోంది. కాబట్టి ఈట్ ఫిట్ లో మనం తెలుసుకుంటున్న ప్రతి విషయం కూడా మనకి ఫుడ్ ని ప్రేమించే వాళ్ల కోసమే. మీరు ఇడ్లీని ఆస్వాదిస్తున్నారా లేదా దోశను ఆస్వాదిస్తున్నారా అనేది మీ ఆప్షన్. ఏది తిన్నా కూడా మనం మనస్ఫూర్తిగా తిన్నప్పుడే అది మన వంటికి పడుతుంది. అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మనం ఏదైనా తింటూ ఉన్నప్పుడు మాట్లాడకుండా తినాలి అని చెప్పి. నోరు మూసుకొని తిను అని చెప్తుంటారు కదా, అంటే తినేటప్పుడు నోరు మూసుకోవడం అంటే మాటలు రాకుండా ఆ తింటున్న పోర్షన్ ఏంటి, ఏం తింటున్నాం, ఓ ఇక్కడ నేను పుదీనా చట్నీ తింటున్నాను, ఈ పుదీనా చట్నీ తింటే నాకు ఆరోగ్యానికి మంచిది, ఇక్కడ నేను పన్నీర్ తింటున్నాను, ఇది తింటే నాకు ప్రోటీన్ వస్తుంది అనేది మన మైండ్ కి మనం ఇస్తాం. ఇచ్చినప్పుడు అది ఆ సిస్టమ్ అనేది చక్కగా వర్కౌట్ అవుతుంది అనేదే మన పెద్దవాళ్ళు చెప్తున్నది. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది, అది ఇడ్లీ అయినా దోశ అయినా ఇంకేదైనా. మరి ఈరోజు మన ప్రశ్నకి ఫైనల్ ఆన్సర్ ఇడ్లీనా దోశనా, జవాబు రెండిట్లో ఏది ఎలా తయారు చేస్తాం, ఎంత తిన్నాం, దానితో ఏం తిన్నాం అనేదే ముఖ్యం. అందుకే ఇడ్లీతో ఆరోగ్యం, దోశతో రుచి, రెండింటితోనూ బ్యాలెన్స్. ఇది మీ ఈట్ ఫిట్, నేను మీ ఆర్జీ రేణు. మరో మంచి సెగ్మెంట్ తో మళ్ళీ కలుద్దాం.

0: మీరింతవరకు ఈట్ ఫిట్ విన్నారు. సమర్పణ ఆర్చర్యను. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీ తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంత్రి వాకిట్టి శ్రీహరి ఆదేశాల మేరకు ఈ ఉదయం అధికారులు జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని, ఇది ఈ రోజు రాత్రికి కళింగపట్నానికి సమీపంలో ఆంధ్రప్రదేశ్ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీ తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి దేవాలయ శిల్ప వాస్తు కళను ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని సచివాలయంలో జరిగిన సమీక్షలో సూచించారు. విద్యుత్ లైన్లు, వాగుల మల్లింపు, రహదారుల అనుసంధానంపై శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని మంత్రి వాకిట్టి శ్రీహరి ఈ ఉదయం అధికారులను ఆదేశించారు. దీంతో మంత్రి ఆదేశాల మేరకు అధికారులు జూరాల నుంచి నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూరాల, భీమా, నెట్టంపాడు, కోయల్ సాగర్ ఆయకట్టు పంటలను కాపాడేందుకు కృష్ణా జలాలు విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేల బృందం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కలిసింది. దాదాపు 5.5 లక్షల ఎకరాల ఆయకట్టులో కీలక దశలో ఉన్న పంటలను కాపాడేందుకు 5,000 క్యూసెక్ల నీటిని 4 రోజుల పాటు నిరంతరాయంగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతులకు లాభం జరిగేలా చర్యలు తీసుకుంటామని కర్ణాటక సీఎం హామీ ఇచ్చినట్లు మంత్రులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. లోక్భవన్లో మహామనశిక్షా సేవా ప్రకల్ప్ కార్యక్రమంలో 28 మంది నిరుపేద విద్యార్థులకు 5 లక్షల రూపాయల స్కాలర్షిప్ చెక్లను గవర్నర్ పంపిణీ చేశారు. స్కాలర్షిప్తో జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశంగా సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అప్రమత్తంగా ఉండాలని, దేశమే ప్రథమం అనే భావనతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో పెజావర్ మఠం పీఠాధిపతి శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ పాదపూజ కార్యక్రమం భక్తి శ్రద్దలతో జరిగింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన స్వామీజీ, భారతీయ సంస్కృతి మూలాలను కొత్త తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంపై ఉందని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే నెల నుంచి వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రారంభం కానున్నాయని, రాష్ట వ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాల ద్వారా 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. మిల్లింగ్లో అక్రమాలు జరగకుండా కొత్త ఫిజికల్ వెరిఫికేషన్ యాప్, ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేసినట్లు వెల్లడించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రూపొందించిన ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీ జనరేటింగ్ రూఫ్ కు యూరోపియన్ పేటెంట్ ఆఫీస్ పేటెంట్ మంజూరు చేసింది. ఆటం పేరుతో పిలిచే ఈ సాంకేతిక సౌర ఘట్టాలను

0: పైకప్పు నిర్మాణ సామాగ్రితో అనుసంధానించి విద్యుత్ ఉత్పత్తి చేసే వినూత్న సోలార్ రూఫింగ్ విధానం ఇది. దీని ద్వారా సాంప్రదాయ సోలార్ రూఫ్ల కంటే 20-40% అధిక విద్యుత్ ఉత్పత్తి చేయగలదని ఎంపీ వెల్లడించారు. ఈ గుర్తింపు సుస్థిర ఇంధన రంగంలో భారత ఆవిష్కరణలకు దక్కిన కీలక గౌరవం అని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలో టీబీ నివారణకు అధికారులు ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. టీబీ బాధితులకు 80 మందికి న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ టీబీ వ్యాధి నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయంతో బాధ్యతాయుధంగా వ్యవహరించాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చేపట్టిన సంస్కరణల్లో అంతరిక్ష రంగ సంస్కరణలు కీలకమైనవిగా నిలిచాయి. 2020 జూన్లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ సంస్కరణలు దశాబ్దాలుగా ఇస్రో పరిధిలో ఉన్న అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ దేశాన్ని స్వావలంబన దిశగా సాంకేతికంగా మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దాలన్న దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
1: ఈ సంస్కరణల్లో భాగంగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ పేరుతో నూతన సంస్థను ఏర్పాటు చేశారు. ప్రైవేటు కంపెనీలు దేశ అంతరిక్ష మౌలిక సదుపాయాలను వినియోగించుకునేందుకు సమాన అవకాశాలు కల్పించడం, వాటికి తగిన మార్గదర్శకత్వం అందించడం ఈ సంస్థ ప్రధాన బాధ్యత. ఈ సంస్కరణలకు ఉదాహరణగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థను చెప్పుకోవచ్చు. ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగభరత్ డాకా 2018లో స్థాపించిన ఈ సంస్థ 2022లో దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ ను ప్రయోగించి చరిత్ర సృష్టించింది. ఇటీవలే హైదరాబాద్ లోని తమ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించి సంస్థ తొలి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ను ఆవిష్కరించడం విశేషం. ఈ సంస్కరణలు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని స్కై రూట్ బ్రాండింగ్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ తేజస్వి భాగవతుల తెలిపారు.
2: 2020 సంవత్సరంలో కేంద్రం తీసుకొచ్చిన స్పేస్ రిఫార్మ్స్ వల్ల స్కై రూట్ లాంటి కంపెనీస్ కి కొత్త అవకాశాలు వచ్చాయి. ఈ సపోర్ట్ తో మేము విక్రమ్ ఎస్ ని లాంచ్ చేశాం. తర్వాత జులై 2026లో విక్రమ్ 1 తో ఆర్బిట్ ని కూడా చేరుకున్నాం. హైదరాబాద్ నుంచి వేల మంది యంగ్ ఇంజనీర్స్ ఇండియాని గ్లోబల్ స్పేస్ సెక్టర్ లో ముందుకు తీసుకెళ్లడానికి పనిచేస్తున్నారు. 2047 వికసిత్ భారత్ కి ఇది ఎంతో సపోర్ట్ గా నిలుస్తుంది.
1: యువతకు ఉపాధి అవకాశాలు, అంకుర సంస్థల వృద్ధి, గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారత్ వాటాను పెంచడం వంటి ప్రజా సంక్షేమ లక్ష్యాలతో ఈ సంస్కరణలు ముడిపడి ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సప్తగిరి గోపగోని, ఆకాశవాణి న్యూస్, హైదరాబాద్.
0: పశ్చిమ మధ్య వాయువ బంగాళాఘాతంపై కేంద్రీకృతమైన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ నేటి రాత్రికి విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి సమీపంలో ఆంధ్ర, ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు రాష్టంలో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు జమ్మికుంట, హుజూరాబాద్, మానుకొండూరు, చొప్పుదండి సహా గ్రామీణ ప్రాంతాల్లో గణపతి నిమజ్జనం ప్రారంభమైంది. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు.
3: ప్రతి నిమజ్జనం ప్లేసెస్ లో ఇన్ కోఆర్డినేషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎలబరేట్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. లైటింగ్ తో పాటు బ్యారికేడింగ్, అరేంజ్మెంట్ ఆఫ్ స్విమ్మర్స్, అరేంజ్మెంట్ ఆఫ్ మెడికల్ టీమ్, అది కాకుండా సఫిషియెంట్ ట్రైన్స్ కూడా పెట్టడం జరిగింది.
0: గణేష్ నిమజ్జన వేడుకలు నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. మరోవైపు ఈ రోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ప్రారంభమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. గణేష్ నిమజ్జనాన్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ నీతికా పంత్ సూచించారు. ములుగు జిల్లా కొండపర్తిలో సమ్మక్క, సారక్క మహిళా రైతు ఉత్పత్తుల సంఘం పేరుతో ఇప్ప పువ్వు లడ్డూలను తయారు చేసి విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఫలితంగా సంఘంలోని మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇప్ప పువ్వు లడ్డు తయారు చేస్తున్న ఇర్ప మంగావేణి ఆకాశవాణితో మాట్లాడుతూ,
4: మేము తయారు చేసే ఇప్ప పువ్వు లడ్డు మంచి క్వాలిటీతో తయారు చేస్తున్నాం కాబట్టి సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మాకు కూడా అధిక లాభాలు వస్తున్నాయి. ఇప్ప పువ్వు లడ్డు వలన మంచి సేల్స్ ఉన్నాయి. అందువల్ల ఈ లడ్డు చేసే కుటుంబాలు అందరూ సంతోషంగా ఉన్నారు.
0: నెహ్రూ జూలాజికల్ పార్క్ లో నిన్న ప్రపంచ రైనోసరస్ దినోత్సవం జరిగింది. వివిధ పాఠశాల నుంచి 250 మంది

విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అరటి, బత్తాయి, పైనాపిల్, సపోటా, ద్రాక్ష, దానిమ్మ, జామ వంటి పండ్లతో తయారు చేసిన 7 కిలోల ప్రత్యేక కేక్ ను పార్కులోని 5 ఖడ్గమృగాలకు అందించారు. ఈ రోజు 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. సహజ జీవన విధానాన్ని ప్రోత్సహించడం, వ్యాధి నివారణ, ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఆయుర్వేద వైద్యశాలలు, కళాశాలల్లో ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్బంగా ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జిల్లా హోమియో ఆయుర్వేద శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 28 సెకండ్లు. కొన్ని క్షణాల్లో షో టైం కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: షోటైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. షోటైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం ఉండాలి. మీ పేరు, మీ ఊరు పేరు, సమాధానం. ముందుగా సమాధానం ఉండాలి. షోటైం కార్యక్రమానికి స్వాగతం చెప్పేద్దాం. ఈ కార్యక్రమం కోసం చాలా మంది శ్రోతలు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఇష్టమైనటువంటి ప్రోగ్రామ్, అన్ని కార్యక్రమాలు కూడా ఇష్టం అనుకోండి, కానీ ఇది స్పెషల్ గా ఇంకా చాలా చాలా ఇష్టం. కారణం ఏంటి అంటే తమ యొక్క ప్రజ్ఞను ఇక్కడ ప్రదర్శించేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత ఏ ప్రశ్న వేస్తారా దానికి సమాధానం తెలిస్తే వెంటనే చెప్పేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఇంకొకటి ఏంటంటే వారికి ఉన్న నాలెడ్జ్ని కూడా ఇక్కడ ప్రదర్శించే అవకాశం ఉంటుంది. సరే, కొంతమంది అయితే ఏఐ మీద ఆధారపడతారు, కొంతమంది మాత్రం నిజంగా జెన్యున్గా ఎన్నో పోటీ పరీక్షలను ఎదుర్కొని ఉద్యోగాలు సంపాదించిన వాళ్లు కూడా షోలో పార్టిసిపేట్ చేస్తూ ముందుగా సమాధానం చెప్పాలి, నాకు తెలియని ప్రశ్న ఉందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారన్నమాట చాలా మంది శ్రోతలు. సో మనం మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి ఎంటర్ అవుదాము. ప్రశ్న వచ్చేస్తుంది. వుడ్జ్ రసాయన చర్యలో ద్రావణిగా ఏ రసాయనాన్ని వాడతారు? వుడ్జ్ రసాయన చర్యలో ద్రావణిగా ఏ రసాయనాన్ని వాడతారు? సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం ఉండాలి.

రిక్షావాడు సినిమా కోసం బాబా సెహగల్ సుజాత పాడిన పాట వింటున్నారు.

షూటింగ్ కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, వుడ్స్ రసాయన చర్యలో ద్రావణిగా ఏ రసాయనాన్ని వాడతారు అని మనం ప్రశ్న వేశాం. అయితే దీనికి సమాధానంగా చాలా మంది శ్రోతలు ఎప్పట్లాగే ప్రయత్నం చేశారు, కానీ మరి వీరికి సమాధానం మాత్రం దొరకలేదు. ఎందుకంటే వాళ్లు పంపినటువంటి సమాధానం బట్టి తెలుస్తుంది. కానీ ఒకే ఒక శ్రోత మాత్రం వెంటనే ప్రశ్న అడగగానే సమాధానం పంపించారు. రైట్ ఆన్సర్, వీరు బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఏంటి అంటే డ్రై ఈథర్, పొడి ఈథర్, ఇది ద్రావణిగా వాడతారు. ఇది సరైన సమాధానం అనమాట. వారికి స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. ప్రశ్న చాలా కఠినంగా లేదు అని అనుకున్నాం, కానీ మరి కఠినమైన ప్రశ్న అని మాకు అర్థమైంది మీ సమాధానం బట్టి. ఎందుకంటే ఎవరు చెప్పలేదు. ఒక లాజికల్ క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్పండి. ఒక్కసారిగా మన చుట్టూ

అంతా ఒక్కసారిగా మన చుట్టూ ఉన్న మొత్తం పరిసరాలు కానీ మొత్తం టోటల్గా శూన్యమైతే మీరేం చేస్తారు? మన చుట్టంతా కూడా శూన్యమైతే మీరేం చేస్తారు? మీకు కనుక సమాధానం తెలిస్తే వెంటనే 04023240858 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇది లాజికల్ క్వశ్చన్, అర్థం చేసుకోవాలి. మీరు వింటున్న పాట ముద్దుల ప్రియుడు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగినటువంటి ఒక లాజికల్ క్వశ్చన్ వేశాము. ఆ ప్రశ్నకు సమాధానంగా అయితే నిజానికి ఇది విశ్లేషణాత్మకమైనటువంటి క్వశ్చన్ అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైనటువంటి వాళ్లకున్న ఆలోచన పరిధిని బట్టి సమాధానం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఏ సమాధానం చేశారో ఇది చదువుదాం, ఎందుకంటే ఆసక్తికరమైనటువంటి అంశం అనమాట. వీరు ఏమంటున్నారంటే, హైదరాబాద్ బిఎన్ దగ్గర నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్, అంతా శూన్యమైనప్పుడు మనిషి బ్రతికి లేనట్లే అని సమాధానం ఇచ్చారు. అలాగే దైవం చేస్తాను, దైవ ప్రార్థన చేస్తాను అని చెప్పేసి సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి, చోడవరపు సాయి మను తగ్గితన్నగర్ హైదరాబాద్ నుంచి వీరు థింక్ డిసైడ్ డన్ నో రాంగ్ మిస్టేక్స్ అని వీళ్ళు ఏదో డీప్ టు థింక్ అని ఒక ఆన్సర్ చేశారు. ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది, సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి అని మరొక శ్రోత ఆర్మ నుంచి ప్రేమనాథ్ కళావతి, అంతా శూన్యమైపోయినట్లే మనిషి కూడా పోయినట్లే అని పుట్టపాక నుంచి భవన్ వెంకట్ వీరు వారి సమాధానం. మలక్పేట నుంచి రాధ, చుట్టూ శూన్యమైతే నేను కూడా శూన్యం అని వీరు సమాధానం చేశారు. అలాగే ఆక్సిజన్ తీసుకోను వెళ్తాను అని చెప్పేసి వెంకన్న వీరు బెల్లంపల్లి నుంచి సమాధానం చేశారు. మన గురించి విశ్లేషణ చేసుకోవచ్చు జయలక్ష్మి హైదరాబాద్, మనం కూడా శూన్యంలో కలిసిపోతాం బ్రహ్మయ్య కర్నూలు, సృష్టి అంతా ఒకే స్త్రీ రూపంగా పరిసరాలు మారినా స్త్రీలని అని చెప్పేసి వీరు రాశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఆధార్ల కోసం వెతుకుతామని చెప్పేసి రీబోట్ అని మెసేజ్ చేశారు మాధురి హుజూరాబాద్ నుండి. తర్వాత ఇంకో శ్రోత మహమ్మద్ జైనుద్దీన్ వీరు కూడా మరి ఒక సమాధానం ఇది ఇచ్చారు, మాకు అసలు ప్రశ్న అర్థం కాలేదని చెప్పేసి. తర్వాత నార్కట్పల్లి మండలి నిమ్మాని గ్రామం నుంచి పుట్టిన వెంకటేశం వీరు హేమలత మాయమైపోతామని, రోబోట్ ఘటన హుజూరాబాద్ నుండి, శూన్యం అంటే భగవంతుడే అందుకే భగవంతుని ప్రార్థిస్తామని చెప్పేసి మరొక శ్రోత వీరు రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుండి, కళ్ళు తెరుచుకుంటాము అని చెప్పేసి కనకరావు పెడిన, మొదట ప్రశాంతంగా ఉండే సురక్షితమైన ప్రదేశాన్ని వెతుకుతామని, మరణం సంభవిస్తుందని జోగులాంబ గద్వాల జిల్లా డీకే ఆనందరావు, దేవుడు నన్ను కాపాడు అని వేడుకుంటాము అని చెప్పేసి పాష వరంగల్ నుంచి, భయపడతాము అని దస్తగిరి సంధ్యాపతి కడప జిల్లా నుంచి, మనపై చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది ఇదనుడి కళ్యాణి లక్ష్మీ జంగమ్మ, పెండ్యాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఎనగల్లు నుండి, వీరేం సమాధానం ఇచ్చారంటే స్పృహ కోల్పోతామని, లైటింగ్ ద ల్యాంప్ అని కర్ర సరస్వతి ఈశ్వర్ బాన రామశంకర్ నగర్ నుంచి, అచేయంలోకి వెళ్లిపోతాం ఎండి లతీఫ్ వరంగల్, ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం ఉంటుంది అని బి దివాకర్ ఫ్రం ఉమ్మేడ. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి సమాధానం ఇచ్చారు. అయితే నిజానికి మన చుట్టూ అంతా శూన్యమైనప్పుడు మనం కూడా శూన్యంలోకి వెళ్లిపోతాము, మనం అంటూ ఉండం అక్కడ. సో మనం చేయడానికి ఏముండదు. సో ఈ ఆన్సర్ చేసిన వాళ్ళు కొంతమంది బ్రహ్మయ్య కర్నూలు, అలాగే ఇంకొక ఇద్దరు శ్రోతలు వాళ్ళు కూడా సరైన సమాధానం ఇచ్చారనమాట. అంత శూన్యం అంటే మరి మనం కూడా శూన్యంలోకి వెళ్లిపోతామని చెప్పేసి ఇంకొక శ్రోత కూడా చేశారు కదా. సో వీరిద్దరికి మాత్రమే సరైన సమాధానం అనమాట. వారందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. చాలా ఆసక్తికరమైనటువంటి క్వశ్చన్ అనమాట అది. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, టార్గెట్ ఆడియన్స్ పథకం ఏ వయసు వారికి వర్తిస్తుంది? టార్గెట్ ఆడియన్స్ పథకం ఏ వయసు వారికి వర్తిస్తుంది? దీని గనక సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాసిగా తెలిపోతున్నాం. సమాధానం మీ పేరు, మీ ఊరి పేరు ఇవి మాత్రమే టైప్ చేసి పంపించండి. మీరు వింటున్న పాట అంతఃపురం నుంచి, గానం చిత్ర ఇళయరాజా.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మనం వింటున్నాం షో టైం. అయితే షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, టార్గెట్ ఆడియన్స్ పథకం ఏ వయసు వారికి వర్తిస్తుంది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా ఎవ్వరు కూడా చేయలేదు. కారణం ఏంటంటే ఇది లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. చాలా మంది శ్రోతలు ఎప్పటిలాగే అందరూ కూడా చాలా స్పోర్టివ్గా పోటీతత్వంతో ఉత్సాహంగా ఆనందంగా షో టైంలో సమాధానం పంపించారు. అయితే సరైన సమాధానం ఎవరు పంపలేదు. సరైన సమాధానం 7 నెలల నుంచి 5 సంవత్సరాల మధ్య ఈ వయసు వారికి ఉద్దేశించి వారికి పోషకాహారం అందించాలనే లక్ష్యంతో టార్గెట్ ఆడియన్స్ పథకం ప్రవేశపెట్టారనమాట. ఇది సరైన సమాధానం. ఈ క్రీట్ అంతా కూడా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్ కి దక్కుతుంది. మరి ఒక ప్రశ్న వచ్చేస్తుంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం అందరికీ తెలుస్తుంది, నేను అంచనా వేస్తున్నాను. రీజన్ ఏంటి అంటే దొరుకుతుంది కాబట్టి. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక 70వ ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ప్రైజ్ ఎవరు అందుకున్నారు? ప్రశ్న మరొకసారి, 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక 70వ ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ప్రైజ్ ఎవరు అందుకున్నారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి.

మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలు కఠినంగా ఉన్నాయో లేదంటే మరి వాళ్ల మెదడుకు చిక్కలేదో తెలియదు, కానీ శ్రోతలు ఇవాళ అందరూ ఎప్పటిలాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ సరైన సమాధానం చేయట్లేదన్నమాట. ఇవాళ కూడా ఈ క్రీట్ కూడా వివిధ భారతికే చెందుతుంది. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక 70వ ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ప్రైజ్ ను అందుకున్నవారు ఎవరు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానం ఎవరు చేయలేదు. సరైన సమాధానం జూ జియాన్ మిన్ అండ్ అమర్త్య సేన్ వీరికి దక్కిందన్నమాట. ఓకే, మరొక ప్రశ్న వచ్చేస్తుంది. ఇది కూడా లాజికల్ థింకింగ్ అన్నమాట, ఒక రకమైనటువంటి నాలెడ్జ్ కి సంబంధించినటువంటి అంశం. బాగా ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. మీరు ఎక్కడ వెతికినా దొరకదు, మీ బుర్రకు మాత్రమే దొరుకుతుంది, అది అందుతుంది ఆలోచిస్తే. మన శరీరం ఏ శాస్త్రం ఆధారంగా నడుస్తుంది? సమాధానం తెలిస్తే అందరి సమాధానాలు, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన తగ్గట్టుగా మీ అభిప్రాయం ప్రకారం మీ ఆన్సర్ చేయండి. అందరి అభిప్రాయాలు, అందరి ఆన్సర్ చదువుతాం, సరైన సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను.

షో టైం కార్యక్రమంలో చివరిగా మనం వేసినటువంటి లాజికల్ క్వశ్చన్, మన శరీరం ఏ శాస్త్రం ఆధారంగా నడుస్తుంది అని ప్రశ్న వేశాం. దీనికి సమాధానంగా చాలామంది ఈ మెసేజ్ చదువుంటే ఏమేమో చేశారు మీ ఇష్టం సార్ అని మంచి మంచి ప్రశ్నలు వేస్తున్నారు అని చెప్పేసి వీరు సమాధానం ఇస్తున్నారు. తత్వశాస్త్రం ఘటన హుజూరాబాద్, ప్రకృతి సృష్టించిన జీవక్రియ ఆధారంగా హైదరాబాద్ బిఎన్ నగర్ నుంచి. నందిపేట నుండి వెంకటేష్, వీరు జీవశాస్త్రం ఆధారంగా, తర్వాత ప్రకృతి సృష్టించిన జీవక్రియ ఆధారంగా అని మరొక సురత, అనేక జీవ వ్యవస్థల సమన్వయం లేదా శక్తి ఆధారంగా ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, జీవశాస్త్రం గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, అలాగే 11 రకాల అవయవాల ప్రకారం నడుస్తుంది డివి సూర్యశ్రీ మహాలక్ష్మి ఫ్రం కౌకూరు నుండి, ప్రకృతి సృష్టించిన జీవక్రియ ఆధారంగా పుట్టపాక నుంచి భవానీ వెంకట్, జీవశాస్త్రం ఆధారంగా ఫిర్జాద్గూడ నుంచి శ్రీనివాస్. ఇది ఎలాగో జీవశాస్త్రం అనేది అందరికీ తెలిసిందే. అయితే సరే, మా యొక్క అభిప్రాయం చెప్తాను ప్రకృతి ఆధారంగా అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా నుంచి రాజు ఉమ ఆన్సర్ చేశారు. తర్వాత మరొక శ్రోత వీరు మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, ప్రకృతి సృష్టించిన జీవశాస్త్రం ఆధారంగా మెదక్ జిల్లా ఎల్దుర్తి సేకులు ఫ్యామిలీ, వీరు కూడా ఇంచుమించుగా అదే చేశారు. జీవశాస్త్రం ఆధారంగా జోగులాంబ గద్వాల జిల్లా నుండి బయాలజీ వీరు రణక్క, హుజూరాబాద్ నుంచి పులిపాటి వెంకటేశం, మహబూబ్ నగర్ జిల్లా నుంచి జీవశాస్త్రం ఆధారంగా శరీబాల సావిత్రి కుబేర్ జిల్లా, బయాలజీ ఆధారంగా సిహెచ్ విజయ్ కుమార్ చందన్ నగర్ నుంచి, జీవశాస్త్రం రసాయన శాస్త్రం పుట్టపాక మిరియాల తిరుమలయ ఆండాలు, జీవశాస్త్రం ఆధారంగా శరీరం నడుస్తుంది అని చెప్పేసి చెంపపేట నుంచి రాజా. మరొక శ్రోత కూడా ఇదే ఆన్సర్ చేశారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, ప్రకృతి సృష్టించిన జీవక్రియ ఆధారంగా బ్రహ్మయ్య కర్నూలు, చోడవరపు సాయి మన్వితికిత నగర హైదరాబాద్ బయాలజీ అన్నారు. జీవశాస్త్రం లేదా వైద్యశాస్త్రం ద్వారా నడుస్తుందని ఆళ్లగడ నంద్యాల జిల్లా నుంచి, పాలెం పోలయ్య నార్కెట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పుణ్య వెంకటేశం హేమలత కూడా, వీరు కూడా అదే ఒక యంత్రంలో పనిచేస్తున్నారని రాజేందర్ జగిత్యాల నుంచి, మేబీ బయలాజికల్ అని జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, నరాల వలన రక్త ప్రసరణ అని చెప్పేసి సంధ్యా బ్రదర్ కడప జిల్లా నుంచి నిర్మల్, అందరు కూడా దీనికి సంబంధించినటువంటి బయాలజీకి సంబంధించినటువంటి సృష్టికి సంబంధించిన చెప్పేసి అందరు శ్రోతలు మెసేజ్ చేశారు. సమయం తక్కువగా ఉంది. ఇది శరీరం అన్ని శాస్త్రాల ఆధారంగా నడుస్తుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోలో సమయం 2:15 దాటి 39 సెకండ్లు.

0: అందరికి నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ శక్తిశీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మహిళా శక్తి పని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వింటూ ఉండండి.

మొండిమొగుడు పెంకిపెళ్ళం సినిమా కోసం ఎస్పీ శైలజ పాడిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నాం. గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ మహిళ. ఫార్చ్యూన్ ఇండియా పవర్ఫుల్ విమెన్ 2026 జాబితాలో రెండో స్థానం. ఒక ప్రముఖ కంపెనీకి సీఈఓగా బాధ్యతలు. భారతదేశంలోని సంపన్న వ్యక్తుల 10 మంది మహిళల్లో ఏకైక వ్యక్తిగా అరుదైన రికార్డు ఆమె సొంతం. అసలు ఒకటా రెండా ఇది సక్సెస్ అంటే చూసి విని సాధించాలి, రికార్డ్స్ సొంతం చేసుకోవాలని ఒక కొత్త ఆలోచనకు బీజం పడేలా ఆమె ఘనత. ఇంతకీ ఆమె ఎవరు, ఏంటి ఆమె సక్సెస్ మంత్రం, ఈరోజు శక్తి కార్యక్రమంలో తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. తరతరాలు తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్నాము శక్తిశీల కార్యక్రమంలో ఒక పవర్ఫుల్ ఉమెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక ప్రముఖ టెక్ సంస్థ వ్యవస్థాపకులైన పారిశ్రామికవేత్త శివ నాడార్ కు మరి తండ్రికి తగ్గ తనయగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ప్రపంచవ్యాప్తంగా విశేషంగా గుర్తింపు సంపాదించుకున్న ఒక అసాధారణ ప్రతిభ గల మహిళ అన్నమాట. ఆమె సాధించినటువంటి ఘనత అంతా ఇంత కాదు, ప్రపంచంలోనే ఒక పెద్ద కంపెనీకి లాభాల బాటలో పయనించేలా శక్తియుక్తులు ఒడ్డి మరి తనకున్నటువంటి నైపుణ్యంతో ఒక పవర్ఫుల్ ఉమెన్ గా ఎదిగి ఫోర్బ్స్ అండ్ ఫార్చ్యూన్ జాబితాలు చోటు సంపాదించుకుని వరుసగా కొన్ని సంవత్సరాల పాటు ఆమె పేరు అలా ఆ పదిలంగా ఉంది అంటే ఆమె సక్సెస్ జర్నీ ఎలాంటిదో, ఆమెకున్నటువంటి మేధా సంపత్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతకు ఆమె ఎవరు, ఏంటి, ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగింది, ఆమెను చూసి ఎంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు, ఎలా మార్గదర్శకురాలుగా మారుతున్నారు అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం అన్నమాట. ఆ వివరాలు కూడా చెబుతాను, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమంలో మనం ఈరోజు మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మనం చెప్పుకుంటున్నటువంటి పవర్ఫుల్

ఉమెన్ చదువుకున్నది నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో చదువుకున్నారు. అయితే ప్రస్తుతం తండ్రి స్థాపించినటువంటి మోస్ట్ పాపులర్ టెక్ కంపెనీకి చైర్పర్సన్ గా కూడా ఉన్నారు. మరి కట్ చేస్తే ఆమె వరుసగా ఫోర్బ్స్ విడుదల చేసినటువంటి 2017, 2018, 2019 ఇలా వరుసగా 100 మంది మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లిస్టులో చోటు సంపాదించారంటే అబ్బా ఇలా ఉండాలి సక్సెస్ అంటే అని అనిపిస్తుంది కదా. ఎస్, మాకైతే అనిపిస్తూ ఉంది. కానీ అలాంటి విజయాలను అందరూ చూడలేరు. అయితే ఎవరైతే ఎదుగుతూ ఉన్నారో భవిష్యత్తులో గొప్పగా రాణించాలి అని ఎవరైతే ఆశావహులు ఉంటారో, కష్టపడి చదువుతూ ఉన్నారో, కష్టపడి ఉద్యోగంలో ఒక స్థాయికి ఎదగాలి, తను వ్యాపార రంగంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని ఎవరైతే కలలు కంటారో, ఆ కలలు కనే వారి కోసం ఇలాంటి స్టోరీస్ అన్నమాట. మనం చేయకున్నప్పటికీ మనం ఇతరులకు చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి సక్సెస్ జర్నీ స్టోరీ అన్నమాట ఇవి, సక్సెస్ఫుల్ ఉమెన్ స్టోరీస్ అన్నమాట ఇవి. సో మరి ఇంతకీ ఆమె ఎవరు ఏంటి అని అనిపిస్తోంది కదా. ఎస్, తండ్రి అన్నం కాబట్టి తండ్రి పేరు చెప్పాం కాబట్టి ఆమె ఎవరు మీకు ఇప్పటికే తెలిసిపోయిందని నేను అనుకుంటున్నాను. మరి ఆ విషయం కూడా చెప్తాను, వింటూ ఉండండి మీ FM 102.8 MHz.

గొప్ప మేధావులు కలలు కనాలి అంటారు, సాకారం అవుతాయి, అవటం వేరు. సాకారం చేసుకోవటం వేరు. సాకారం అవుతాయి అనుకోవటం, తర్వాత వాటి కోసం కష్టపడటం, ఇవన్నీ మనకు వచ్చేవి. అయితే రకరకాల ఆలోచనలు మనకు, ఎప్పుడైతే మనం సాకారం చేసుకోవాలి అని అనుకుంటామో అప్పుడే ఒక ఆలోచన మొలకెత్తుతుంది. ఆ తర్వాత ఏం చేయాలో, ఎలా చేయాలో, లక్ష్యం ఏంటో, గమ్యం ఏంటో, దానికి చేరే దారులు ఎలా ఉండాలో, మనం చేసే స్నేహం, మనం మనకు చూపినటువంటి తల్లిదండ్రులు చూపినటువంటి మార్గం, తర్వాత గురువులు చెప్పినటువంటి చదువులు, ఇవన్నీ కూడా వాటన్నిటికీ దోహదం చేస్తాయి అన్నమాట. అప్పుడే మనం మనం అనుకున్నటువంటి రంగంలో విజయం సాధించగలుగుతాం. కాబట్టి ఇక్కడ మనం సందర్భం

రాఘవేంద్ర సినిమా కోసం హరీష్ రాఘవేంద్ర సుజాత పాడిన పాట విన్నారు. మనం శక్తిశీల కార్యక్రమంలో ఒక పవర్ఫుల్ ఉమెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే మనము లక్ష్యాలు నిర్దేశించుకోవటం ఒక ఎత్తు, అయితే వాటి నెరవేర్చుకోవటం మరొక ఎత్తు. అవి నెరవేరుతాయా నెరవేరవా అన్న విషయం పక్కనెడితే అక్కడి నుంచి ఒక గొప్ప థాట్ అనేది రావాలి. ఆ థాట్ కోసం మనం ప్రయత్నం చేయాలి, ఆచరణలో పెట్టాలి. దాని వెనకాల చాలా చాలా ఉంటాయి. దానితో పాటుగా మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా దానికి తోడవ్వాలి. మన చుట్టూ ఉన్న స్నేహితులు కూడా మనకు సహకరించే విధంగా ఉండాలి. మన స్నేహం కూడా అలాంటిదే చేయాలి. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలి. ఇలా తర్వాత గురువుల యొక్క సహకారం ఉండాలి, మార్గదర్శకుల యొక్క సహాయ సహకారాలు కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే మనం ఆ గమ్యం వైపు పరిగెత్తవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ ఇన్ని రకాల రికార్డ్స్ 17, 18, 19 ఇలా వరుసగా 100 మంది మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లిస్టులో అలా వరుసగా చోటు దక్కించుకోవడం అంటే వారి యొక్క సక్సెస్ జర్నీ ఎంత పవర్ఫుల్ అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే తండ్రి టెక్ దిగ్గజం కాబట్టి మరి దానికి తగ్గట్టుగా వారికి తగ్గట్టుగానే ఆ తనయ్య ఉంటుంది కదా. మరి దానికి ఇప్పుడు నాకేం తక్కువ అని చెప్పేసి ఆ కూతురు అనుకుని ఉండుంటే మరి అలా చేసేవాళ్ళ, ఆ రంగంలో రాణించేవాళ్ళ? కానీ మనం అంటాం కదా పులి కడుపులో పులి పుడుతుంది అని అంటాం కదా. సో అలాగా అలా అని కాదు, అన్ని సందర్భాల్లో అన్ని రూల్స్ అప్లికబుల్ కావు. కానీ ఇక్కడ వీరు సక్సెస్ అవ్వడానికి మాత్రం తండ్రి నడిచినటువంటి, చూపినటువంటి, తను అనుకున్నటువంటి రంగంలో ఒక గొప్పగా రాణించడానికి గల కారణం తండ్రి వేసినటువంటి, తండ్రి చూపినటువంటి మార్గం అని చెప్పుకోవచ్చు. తర్వాత చదువుకున్నటువంటి చదువు ఒక రీజన్ అని చెప్పవచ్చు. అలాగే ఇంకా బయట స్నేహితులు కూడా ప్రోత్సాహం అని చెప్పవచ్చు. తను కూడా నేను ఇలా ఉండాలని ఒక విజన్ ఉండవచ్చు. ఇలా రకరకాల కారణాలు ఉండవచ్చు. కానీ తండ్రి స్థాపించినటువంటి సంస్థ కాబట్టి ఆ సంస్థను నిలబెట్టాలి. దాని మీద ఆధారపడి బ్రతికే వాళ్ల యొక్క జీవితాలలో కొత్త వెలుగులు నింపాలి. వారికి జీవనోపాధిని చూపిస్తున్నాం కాబట్టి మరి మనమేమైనా ఆ చైర్ మీద కూర్చున్నప్పుడు వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కదా. పైగా కంపెనీ నష్టం రాకూడదు కంపెనీకి. సో ఇవన్నీ చాలా వెనకాల చాలా ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఇంకా తండ్రి ఒక స్థాయిలో ఉంచితే మనం ఇంకొంచెం స్థాయిని పెంచే విధంగా మనం ప్రయత్నం చేయాలనే ఒక కసి పట్టుదల చేసి నిరూపించాలనే ఇవన్నీ ఉంటాయి చూడండి. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ అన్నమాట. అవన్నీ మనం చెప్పుకుంటున్నటువంటి పవర్ఫుల్ ఉమెన్లో ఉన్నాయి. మరి ఆమె ఎవరు ఇంతగా వర్ణిస్తున్నాము ఏంటి అని చెప్పేసి, నేను వర్ణించడం కాదు, ఆల్రెడీ ప్రపంచమే వర్ణిస్తోంది అలా అనమాట. ఆమె ఎవరు కాదు, రోషిణి నాడార్ మల్హోత్రా. ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఒక ప్రముఖ కంపెనీ, పెద్ద టెక్ కంపెనీకి చైర్పర్సన్గా ఉన్నారన్నమాట. ఆమె గురించి మనం ఒక ఇన్స్పిరేషన్ ఉమెన్గా మనం తీసుకుని ఈరోజు శక్తిశీల కార్యక్రమంలో చెబుతున్నాం. ఇలాంటి ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దానికోసం మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రతిరోజు

ఆడపిల్లలుగా కాదు, ఆకాశమే హద్దుగా పెంచాలి. మనమే ఇంట్లోనే లింగ వివక్షతను చూపిస్తూ పెంచితే ఇలాంటి శిఖరాలను అధిరోహిస్తారా చెప్పండి. కానీ ఇక్కడ రోషిణి నాడార్ మల్హోత్ర తండ్రి మాత్రం అలా పెంచలేదు, అలా చేయలేదు. ఎందుకంటే ఒక పెద్ద సంస్థ, ఇక్కడ ఎంతోమంది ఉద్యోగులు దానిపై ఆధారపడి పనిచేస్తూ ఉంటారు, ఎంతోమంది వాటాలు

కంపెనీలో షేర్స్ కొంటారు. షేర్లు దినదిన అభివృద్ధి చెందుతూ కంపెనీ యొక్క స్థాయి పెరుగుతూ ఉంటుంది. మరి అలాంటి పెద్ద కంపెనీని మెయింటైన్ చేయడం అంటే ఎంత పవర్ఫుల్ ఉండాలి, ఎంత పవర్ఫుల్గా ఆలోచించాలి, ఎంత మెదడు పెట్టి మరి మార్కెట్ను పరిశీలిస్తూ మార్కెట్కు తగ్గట్లుగా పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా లాభాలు ఆర్జిస్తూ సాగాలి. కాబట్టి మరి అంత స్థాయిలో మెదడుకు పదును పెట్టి టాలెంట్కు ఇంకొంచెం భారీ స్థాయిలో ఒక ఆలోచన చేస్తూ షార్ప్నెస్ ఇస్తూ కంపెనీని నడిపించడం అంటే మరి మాటలా చెప్పండి. కాబట్టి అంత అసాధ్యాన్ని సుసాధ్యం చేసే విధంగా మరి ఆమె సక్సెస్ జర్నీ అనేది మామూలుగా లేదన్నమాట. అందుకనే 100 శక్తివంతమైన మహిళల లిస్టులో ఆమె చేరటం, వరుసగా రావటం అంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు ఆమె యొక్క శక్తి యుక్తులు ఎలాంటివి అనేది. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమంలో రోషిణి నాడార్ మల్హోత్రా, ఒక కంపెనీ, ప్రముఖ కంపెనీ చైర్పర్సన్ వారు. మీకు బాగా నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్ నమస్తే.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం స్టూడియోల సమయం 3:01 దాటి 8 సెకండ్లు. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమం. సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన వివిధ భారతి.
1: సఖీ సహేలీ

Bugün.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తలు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 5 గంటల 19 సెకండ్లు. శ్రోతలకు శుభ సాయంత్రం. పొద్దుగల 10 గొట్టిన సంది, పగటికి 3 గొట్టాడు దాకా తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కలి. అట్లనే 3 గొట్టిన సంది సాయంత్రం 5 గొట్టాడు దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం కలి ఇన్నాం. ఇక ఇప్పటి సంధ్య రాత్రి 11 గొట్టాడు దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలు వినిపిస్తాం. నేను మీ రేడియో నేస్తం సిరుకుంటి మమత. శ్రోతలు, మా కార్యక్రమాలని 100.2 ఎఫ్ఎం రేడియో సెట్ల ఇంకా న్యూస్ ఆన్ ఇయర్ యాప్పై కూడా వినొచ్చు. ఇక ఇప్పటి సంధ్య 6 గంటల వరకు ఉండే కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఇంకా కొంచెంపట్లో మాట చెప్పుండ్రీ పాటైనట్లా మీ మాటలు మీకోసం పాటలు ఉంటాయి. 5:30 నిమిషాలకు కథ ఇందాం. హైదరాబాద్ బడిపిల్లల కథలు, కథల సంపుటి నుండి ప్రతిభ కథ. ఇంకా కరీంనగర్ బడిపిల్లల కథలు, కథల సంపుటి నుండి సీసవక్కలు కథ వినొచ్చు. 5:45 నిమిషాలకు కుంటాల ఇలవేల్పు, గజ్జలమ్మదేవి ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఇక వీడితో పాటు రాత్రి 11 గొట్టాడు దాకా ఏమేం కార్యక్రమాలుంటాయో 6:05 నిమిషాలకు ఇవాళ రేపటి కార్యక్రమాలలో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

మాట చెప్పండి, పాట వినండి. మాట మీదైతే పాట మాది అర్ధగంట సేపు ఉండే ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయొచ్చు. నంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, 0873 ఇది కోడ్ నంబర్.

పాటల సాగేగి కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా కూడా మీరు మీకు నచ్చిన పాటలు అడగచ్చు. మీరు పోస్ట్ కార్డు ద్వారా పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 504001. ఇక గీ కార్యక్రమాన్ని షురు చేద్దాం ఆస్తులు అంతస్తులు సినిమాలోని ఈ పాటతో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పండి పాట ఇన్నింటిలో సినిమా పాటలు. శ్రోతలోకి కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 087-3-2 కోడ్ నెంబర్ నిజత చేసి 2-3-0-0-8-1 ఇంకొక నెంబర్ 2-9-5-0-8-1 ఈ రెండు నంబర్లలో కలిసి దేనికైనా ఒక దానికి ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే, మీ పేరు ఊరు? ఏ ఊరు చెప్పు సనా. సినిమాలు చూసినావా ఈ మధ్య? సినిమాలు ఏమన్నా చూసినావా? మీ స్కూల్ పేరు ఏం పేరు సనా? హలో, వినిపిస్తుందా? చెప్పు సనా, ఏం సంగతులు? మరి ఫోన్ చేసినావు కదా, ఏం సంగతులు? ఏమంటుంది మీ ఆనందపూర్? ఆనందంగా ఉన్నదా మరి సనా? సనా, వినిపిస్తుందా? నా మాటలు వినిపిస్తున్నాయా నీకు? మీ ఆనందపూర్ ఎట్లున్నది అంటున్నా. చాలా బాగున్నాం సనా. ఏ పాట కావాలా నీకు? తప్పకుండా వినిపిస్తాను, వినేస్తాను.

0: హలో,
1: హలో,
0: నమస్తే.
1: చెప్పండి.
0: మీ పేరు, ఊరు? హలో
1: హలో,
0: వినిపిస్తుందా?
1: వినిపిస్తుంది.
0: మీ పేరు, ఊరు చెప్పండి. మీకు ఏ పట్టగాలను చెప్పండి. హలో,
1: చెప్పండి మేడం.
0: నా మాటలు వినిపిస్తున్నాయా? మీకే పాట గాల మీ మాటలు కట్ అవుతున్నాయి, సరిగ్గా వినిపిస్తలేదు. మీ పేరేమన్నారు? మీకు మాటలు సరిగ్గా వినిపించట్లేదు. మీకోసం ఒక పాట వినిపిస్తే వినేసేయండి. శ్రోతలు, మీరు ఫోన్ చేసినప్పుడు మీకు సరిగ్గా సిగ్నల్ ఉంది లేని చూసుకొని ఫోన్ చేయండి.
2: తా తెయి ధి ధి తెయి తా తెయి ధి ధి తెయి తా తెయి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రానికి నమస్కారం అంటూ ఉత్తరం రాసిండ్రు పిప్పిరి గ్రామం నుంచి తిరుమల రెడ్డి రజిత. మాకోసం సరిగమలు చిత్రం నుంచి గోదావరి పయ్యేద అనే పాటను వినిపించండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట. శ్రోతలు, మీరు కూడా గిట్లా ఉత్తరాల ద్వారా పాటలు అడగాలనుకుంటే పోస్ట్ కార్డు ద్వారా పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ 504001.

గింతటితో ఇయ్యలటి మాట చెప్పండ్రి, పాట వినండ్రి, అయిపోయింది. రేపు జమట్ల 5 గంటలకు మాట చెప్పండి, పాట వినండిలో మా రేడియో నేస్తాం, మరిన్ని పాటలు వినిపిస్తారు. ఇంకా ఇవాళ రాత్రి 8 గంటలకు హుషార్కి ఫోన్ చేసి మాట్లాడచ్చు, హుషారైన పాటలు కోరచ్చు.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട
1: జారీ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కథిందాం పిల్లల కోసం. అనగనగా ఒక రాజు ఉండేవాడని ప్రారంభించి వెనకటి తరం అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు బామ్మలు తమ మన్మలు మన్మరాళ్లకు ఆసక్తికరమైన కథలు చెప్పేటోళ్ళు. కథలతో పాటు రామాయణం భారతం పోతన పద్యాలు వేమన సుమతి శతకాలు పెద్దోళ్ళు చెప్తే పిల్లగలినటోళ్ళు. పెద్దోళ్ళు చెప్పే కథల్లోని నీతి సూత్రాలు పసిమనసుల్లో ముద్రవడేటి పిల్లగండని మంచి మార్గంలో నడిపేవి. లోకజ్ఞానం నేర్పేది. కష్టపడే తత్వం అలవాటయ్యేది. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ పెరిగే పిల్లలు బాల్య కౌమార దశలు దాటి యవ్వనంలా విద్యా వినయ సంపన్నులై రాణించేటోళ్ళు. ఇప్పటి పిల్లగండ్లకు కథలు చెప్పదందుకు పెద్దోళ్లకు సమయం లేదు కాబట్టి మనల్ని ఆదుకోదందుకు ఆకాశవాణి ముందుకొచ్చింది. ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా కథిందామనుకుంటా 5:30 పెద్ద మనిషి లెక్క కథలు చెప్తున్నది. ఇయ్యల్లటి కథిందాంలా హైదరాబాద్ బడిపిల్లల కథలు. కథల సంపుటి నుండి ప్రతిభ కథ.

0: సంపాదకులు మణికొండ వేదకుమార్, కథ చెప్తుంది జీ జ్యోతి. కరీంనగర్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి సీసవక్కలు, కథ సంపాదకులు మణికొండ వేదకుమార్, కథ చెప్తున్నది బి సంధ్యలీల. ముందుగల్లా కరీంనగర్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి సీసవక్కలు కథ ఇందాం. సంపాదకులు మణికొండ వేదకుమార్, కథ చెప్తుంది బి సంధ్యలీల.
1: రామాపురంలా రాము సోము ఉన్నారు. వీళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇద్దరూ చెడు అలవాట్లకు బానిసైనరు. ఒళ్ళైనా అడిగినప్పుడు వాళ్ళ మీదికి మర్లవడు, నువ్వేమైనా మాకిస్తున్నావా అని డొంక తిరుగుడు సమాధానాలు చెప్తున్నారు. రాము సోము చేష్టలతోటి చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు తాగుడుకు బానిసై ఎంతోమంది పెద్దవాళ్లను కూడా తాగుడుకు బానిస చేస్తూ మద్యం దాక్కుంటా సీసాలను ఇష్టమచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ పారేయడమే కాకుండా పలగ్గొడుతున్నారు. ఎందరు వారించినా వింటలేరు. ఒకసారి పొలాలల్లా తాగి వలగ్గొడుతున్నారు. చెట్ల కింద, చెరువు కట్టల మీద, రోడ్ల పక్కకు, పశువుల కొట్టంలా, పిలగన్లాడుకునే క్రికెట్ వాలీబాల్ గ్రౌండ్లల్లా ఎక్కడ పడితే అక్కడ తిష్టలేసి తాగి సీసాలు వలగ్గొడుతున్నారు. చిందర వందర వారేస్తున్నారు. ఒకరోజు రామయ్య అనే రైతు పొలంలోకి పోతాడు. తాగి వలగ్గొట్టిన సీసా వక్కలు గుచ్చుకొని బోరున ఏడుస్తాడు. హాస్పిటల్కి తరలిస్తారు. చెరువు కట్ట మీద నుండి మేకల కాపరి లక్ష్మణ్ మేకలను కొట్టుకుపోతుండగా పగిలిన మద్యం సీసా వక్కలు గుచ్చుకొని మేకల కాళ్ళు తెగుతాయి. కాపరి లక్ష్మణ్ కాళ్ళకు గుచ్చుకొని తీవ్ర రక్తస్రావమైతది. దుర్మార్గులు, ఎవరో తాగి తోవల వారేసిండ్రు అని బాధపడుకుంటా మూలుగుతాడు. హాస్పిటల్లో అతన్ని కూడా చేర్పిస్తారు. క్రికెట్ గ్రౌండ్లో అరుపులు వినిపిస్తాయి. వెళ్ళి చూస్తే బాల్ పట్టుకోతందుకు పోయిన నరేష్ కాలుకు పలిగిన మందు బాటిల్ సీసా వక్కలు గుచ్చుకొనున్నాయి. కుప్ప గులిపోతాడు. పక్కన వీపులో చేతులకు గుచ్చుకొని గాయాలైనాయి. ఎవరో తాగి పలగ్గొట్టి వారేసిండని అందరు తిట్టుకుంటున్నారు. నరేష్ను కూడా హాస్పిటల్లో చేర్పించిండ్రు. రోడ్డు మీద పక్కన పెద్ద అరుపులు వినిపించినాయి. టూ వీలర్ బండి నడుపుతున్న ఒక వ్యక్తికి సీసాలు రోడ్డుపై కనిపించినాయి. తప్పించుకోబోయి రోడ్డు మీదనే పడతాడు. కింద పడ్డ వ్యక్తికి పగిలిన సీసవక్కలు గుచ్చుకొని శరీరం అంతా గాయాలైతాయి. సీరియస్ గుండుతోటి హాస్పిటల్లో చేర్పిస్తారు. చిన్నపిల్లగాళ్ళు ఆడుకుంటందుకు గ్రౌండ్లకు పోతే సీసవక్కలు గుచ్చుకొని విలవిల్లాడుకుంటా ఏడుపులతోటి అరుస్తారు. రక్తం గారుకుంటుంటే తల్లిదండ్రులు పోయి లబో దిబో అనుకుంటా తాగి పలగొట్టిండ్రు. వీళ్ళ సావుగాను, వీళ్ళని పాతరవెట్ట, ఎక్కడ పడితే అక్కడ తాగి వలగ్గొడుతున్నారు, వీళ్ళ తాగుట్ల మన్ను పోయ్యా, అరే పోరగనులను చంపిరి అని తిట్టుకుంటా శాపనార్థాలు పెడుతున్నారు. పిల్లలను తొందరగా దవాఖానలో చేర్పించిండ్రు. గిట్లా మస్తు మందికి ఇసుంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి పరిష్కారం మాత్రం దొరుకుతలేదు. ఒకరోజు రాము వాళ్ళ నాన్న రాజయ్య కట్టెలు కొట్టుకుంటందుకు శెలుకకు పోతూ చెరువు కట్ట మీద నడుస్తున్నాడు. కట్ట మీద ఎండు కట్టెలు మంచిగున్నాయని ఆగి గొడ్డలతోటి కొడుతున్నాడు. అమాంతం జారి పగిలున్న మందు సీసవక్కల మీద పడతాడు. కాళ్లకు తెగి లోతుగా గాయమైతది. శరీరమంతా గాయమైపోయింది. అరుపులతోటి ఏడుసుకుంటుంటే పశువుల కాపరి ఇంటికి సమాచారమిస్తాడు. రాజయ్య భార్య సత్తవ్వ, కొడుకు రాము పరిగెత్తుకుంటస్తారు. సత్తవ్వ అయ్యో ఎంత పనైంది అని నెత్తి నోరు బాదుకుంటది. వీళ్ళ తాగుట్ల మన్ను వడ, తాగి సీసాలు వలగొట్టి గిట్ల వారెత్తారా అయ్యో అనుకుంటా ఏడుస్తుంది. ఆ చూసి కొడుకు రాము గత రాత్రి తన దోస్తులతో టచ్చి తాగిన విషయం యాదికస్తది. తాగినాక అరే సీసాలు వలగొట్టురా, మనం తాగి ఎంజాయ్ చేస్తే ఒళ్ళకైనా గుచ్చుకొని గిలగిలా కొట్టుకుంటే ఏడవాలా అని దోస్తులన్న మాటలు యాదికచ్చి నా తండ్రికే గిట్ల జరుగుతుందని అనుకోలేదని మస్తేడుస్తాడు. తప్పు చేసినా అని బాధపడతాడు. అమ్మా నేను తప్పు చేసిన, ఇవి మేమే వలగొట్టినాం, నన్ను క్షమించమ్మా అని తల్లి సత్తవ్వ కాళ్ళ మీద పడతాడు. ఇక నుండి దాగను, గిట్ల చేసేటోళ్లను నేను ఆప్తా, బుద్ధి వచ్చిందమ్మా అని అంటాడు.

0: వెంటనే రాజయ్యను హాస్పిటల్లో చేర్పిస్తారు. లోతుగా దిగుడుతోటి సీసా చిన్న ముక్క లోపల ఉండిపోవడం వల్ల సెప్టిక్ అయి కాళ్ళు వాపుగురైతాయి. దీనికి తోడు రాజన్నకు షుగర్ వ్యాధి ఉండుడుతోటి అస్సలే తగ్గది. కాళ్ళు చీము పట్టి పుచ్చిపోతాయి. కాళ్ళు తీసేస్తే గాని రాజయ్య బతకడని డాక్టర్లు చెప్తారు. కాళ్ళు తొలగిస్తారు. ఇంతటి ఘోరానికి తనే కారణమని, తనకు తగిన శాస్తి జరుగుతుందని రాము బాధపడతాడు. ఇంటికస్తాడు. సోము వాళ్ళ నాన్న లింగయ్య, అమ్మ బాలవ్వ పశువులను పొలంలో కట్టుకుని పోతుంటే కొన్ని ఎగబడి పరిగెత్తినాయి. తాగి పలగొట్టిన సీసా వక్కల్లో వాటి పాదాలు పడి గిట్టలు తెగిపోయినాయి. పరిగెత్తుతున్న పశువులతోటి లింగయ్య, బాలవ్వలు పరిగెత్తుకుంటా సీసా వక్కలల్లో పడిపోయినారు. కాళ్లకు, చేతులకు, ఒంటికి గాయాలైనాయి. అరుపులతోటి, ఏడుపులతోటి ఆ ప్రదేశమంతా నిండుతుంది. పక్క షేన్లా వాళ్ళు కూడా వస్తారు. ఇంటికి సమాచారం ఇవ్వంగానే కొడుకు సోము పరిగెత్తుకుంటొస్తాడు. ఆ పరిస్థితి చూస్తాడు. దుఃఖం వచ్చింది. ఆ పరిస్థితికి తనే కారణమని గత రాత్రి తన దోస్తులతోటి విందు చేసుకొని తాగి, అరే సీసా వక్కలు వలగొట్టుండిరా, మనం తాగి ఎంజాయ్ చేస్తే ఓళ్ళకన్నా సీసా వక్కలు గుచ్చుకొని గిలగిలా కొట్టుకుంటూ ఏడవాలా అన్న మాటలు యాదికొచ్చి, నా తల్లిదండ్రులకే గిట్ల జరుగుతుందని అనుకోలేదు అని ఏడుస్తాడు. తప్పు చేసిన అని బాధపడతాడు. అమ్మా నాన్న అని తల్లిదండ్రుల కాళ్ళ మీద పడతాడు. వెంటనే చుట్టుపక్కల రైతులు గాయాలు తుడిచి, పశువుల గాయాలు తుడిచి హాస్పిటల్లో తల్లిదండ్రులను చేర్పించి, పశువుల డాక్టర్ను సంప్రదించి, పశువులను చూపించి మందులు సూదులు వేయిస్తారు. లింగయ్య, బాలవ్వలు కోలుకొని ఇంటికస్తారు. తమ ఆనందం తమవారికే విషాదాన్ని నింపింది. ఒకరి వల్ల మరొకరికి మంచి జరగాలని కోరుకోవాలని, చెడు ఆలోచించవద్దు, ఇక నుంచి బుద్ధిగా ఉండాలి అని హెచ్చరించి పంపుతారు గ్రామ పెద్ద.
1: కరీంనగర్ బడిపిల్లల కథలు, కథల సంపుటి నుండి సీసవక్కలు. కథ విన్నారు కదా సంపాదకులు మణికొండ వేదకుమార్, కథ చెప్పింది బి సంధ్యలీల. ఇప్పుడు హైదరాబాద్ బడిపిల్లల కథలు, కథల సంపుటి నుండి ప్రతిభ కథ విందాం. సంపాదకులు మణికొండ వేదకుమార్, కథ చెప్తున్నది జి జ్యోతి.
2: అనగనగనగా ఒక గ్రామం. ఆ గ్రామం పేరు సిరిపురం. ఆ గ్రామంలో రంగారావు అనే రైతు కుటుంబం ఉండేది. రంగారావుకి ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు వెన్నెల. ఆమెప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లు దిగులుగా, నీరసంగా, ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా ఒక పక్కన కూసొని ఉండేది. ఆమెను చూడలేక ఆమె తండ్రి, "దీన్ని చూడలేకపోతున్నాం, ఇది మనకు దరిద్రంగా తగులుకుంది" అని తిడుతూ ఉండేటోడు. ఒకనాడు రంగారావు దోస్తు నరసయ్య రంగారావు సమస్య తెలుసుకుని పట్నంలో తన కూతుర్ని హాస్టల్లో చేర్పించమని సలహా చెప్పిండు. రంగారావు కూతుర్ని పట్నంలో చేర్పించేటందుకు పోయిండు. అక్కడ వార్డెన్కి వెన్నెల గురించి చెప్పి ఆమెను అక్కడ వదిలిపెట్టి వచ్చేసిండు. తర్వాత వెన్నెలకు ఒక గది ఇచ్చి అక్కడ ఉండమని వార్డెన్ చెప్పింది. వెన్నెల రోజట్లాగానే ఏడుస్తూ ఎప్పట్లెక్కనే మౌనంగా ఉండేది. ఆమెను చూసి వార్డెన్ వారి మాస్టరుకు చెప్పింది. మాస్టారు ఆమె గదికి పోయి పలకరిస్తే ఎటువంటి స్పందన లేదు వెన్నెల నుంచి. ఆ మాస్టారు అక్కడ్నుంచి వెళ్ళిపోయిండు. ఆమె రోజూ ఏదో తెలియదుగాని ఒంటరిగా ఏదో ఒకటి రాస్తూ ఉండేది. రోజూ మాస్టారు చూసేటోడు వెన్నెలని. కాని ఏదో రాస్తుందిలే అని పట్టించుకోలేదు. ఒకనాడు వెన్నెలకి వాళ్ల తల్లిదండ్రుల నుంచి ఉత్తరం వచ్చింది. వెన్నెల ఆ ఉత్తరం చదివి బోరుమని ఏడవసాగింది. ఆ ఏడుపుకు మాస్టారు ఆమె గదికి వచ్చి చూసి ఏమైందని అడిగిండు. అప్పుడు వెన్నెల ఏం చెప్పకుండా ఆమె తండ్రి రాసిన ఉత్తరం మాస్టారుకి అందించింది. వెన్నెల గురించి ఆ ఉత్తరంలో ఉన్న విషయం ఇది. "అమ్మా వెన్నెల, ఎట్లా ఉన్నావు? బాగున్నావా?" "మేం బాగున్నాం. నువ్వు బాగా చదువుతున్నావా? నీకు హాస్టల్లో సౌకర్యంగా ఉందా? మేం కష్టపడి డబ్బు కట్టి చదివించేది నువ్వు బాగా చదువుతావని. నువ్వు పిచ్చి పిచ్చిగా కాగితాల్లో పిచ్చిరాతలు రాయటానికి కాదు" అని వాళ్ల నాన్నగారు ఉత్తరంలో రాసి ఉత్తరాన్ని పంపించిండ్రు. అది చదివిన మాస్టారు, మరి నువ్వు కాగితాల్లో ఎందుకు అట్లా ఏవేవో రాస్తూ కూసుంటావు అని అడిగిండ్రు. అప్పుడు వెన్నెల ఆమె రాసిన కాగితాల్ని మాస్టారు మీదికి విసిరేసి బయటకెళ్ళిపోయింది. అవి చూసి వాటిని చదివి మాస్టారు ఆశ్చర్యపోయిండు. వెంటనే వార్డెన్ని పిలిపించి అందరి తల్లిదండ్రులకు కబురు పెట్టమని చెప్పి మాస్టారు అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. ఆనాడు సాయంత్రం తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. అందరు తల్లిదండ్రులొచ్చిండ్రు. అందులో వెన్నెల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అందరూ ముఖాలు మార్చిండ్రు. వేదిక మీద అందరికీ నమస్కారం అనంటూ ప్రారంభించిండ్రు. వెన్నెల గురించి, గదిలో జరిగిన విషయం గురించి చెప్పిండ్రు. నేను ఈ సమావేశం పెట్టడానికి కారణం వెన్నెల. ఎప్పుడూ పిచ్చిదాన్లాగా రాస్తుంది అని ఇన్నాళ్ళు అందరం అనుకున్నాం. కాని మొన్న వెన్నెల రాసిన కాగితాల్లో ఉన్న విషయం మీకందరికీ చెప్పటానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాను అని చెప్పిండు మాస్టరు. ఆ కాగితాల్లో ఉన్న విషయం ఏంటంటే, వెన్నెల ఎంతో అందమైన కవితల్ని రాస్తుంది. నేను ఆమె కవితలు చదివి ఎంతో ఆశ్చర్యపోయినా. నేను ఉపాధ్యాయుణ్ణి అయినా ఇంత అద్భుతమైన కవితల్ని రాయలేను. ఎంతో అద్భుతంగా ప్రకృతి అందచందాల గురించి రాసింది వెన్నెల. ఆమెలోని ప్రతిభను ఆమె తల్లిదండ్రులే గుర్తించకుండా ఆమెను మానసికంగా బాధపెట్టారు అని మాస్టర్ వివరించిండ్రు. అది విన్న వెన్నెల తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. వెన్నెల తండ్రి వేదిక మీదికి వచ్చి వెన్నెలను వట్టుకొని ఏడ్చి, నీకేది నచ్చితే అదే చేయి వెన్నెల అని ఆమెను ప్రోత్సహించిండ్రు. నేను ఈ కథ ద్వారా చెప్పేదొకటే, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ దాగే ఉంటుంది. అది ఎప్పుడు బయటికి రావాలో అప్పుడే వస్తుంది. కాబట్టి మనం ఎవ్వర్నీ చేతగానివారిగా గుర్తించకూడదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ తప్పకుండా ఉంటుంది. దయచేసి దాన్ని గుర్తించండి, వారిని ప్రోత్సహించండి.
1: హైదరాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి ప్రతిభ కథ విన్నారు కదా. సంపాదకులు మణికొండ వేదకుమార్, కథ చెప్పింది జి జ్యోతి. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. రేపు జమట్లు 5:30 కథ ఇందాంలా హైదరాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి ఆత్మవిశ్వాసం కథ, అట్లనే కరీంనగర్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి ప్రకృతి విద్య కథ వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. రూపకం కుంటాల ఇలవేల్పు గజ్జలమ్మ దేవి ప్రత్యేక కార్యక్రమం విందాం. సమర్పణ కే లెనిన్.
4: అడవులు, గుట్టలు, కొండలు, సుందర జలపాతాలు, ఇలా ఎన్నో ప్రకృతి రమణీయతలకు నిలవైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. అందులో దేని ప్రాశస్త్యం దానిదే. నిత్యం భక్తుల పూజలను అందుకుంటూ కోరి వచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతున్న ఆలయాలు ఉన్నాయి. అందులో నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో ఉన్న గజ్జలమ్మ ఆలయం ఒకటి. ఈ ఆలయానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా పురాతన ఆలయం కాస్త ఆధునికతను సంతరించుకున్నా ఇక్కడ కొలువై ఉన్న గజ్జలమ్మ దేవిని కుంటాల వాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తమ ఇలవేల్పుగా కొలిచి మొక్కుతారు. ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా మొదట ఈ అమ్మవారికి మొక్కు చెల్లించిన తర్వాతే మొదలు పెడతారు.

0: కుంటాల ఇలవేల్పుగా ఈ ప్రాంతంలో వెలుగొందుతున్న గజ్జలమ్మదేవి ప్రాశస్త్యం గురించి ఆలయ పూజారి మూసరి నగేష్ మాటల్లో విందాం.
1: 500 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. మా తాత వేటకెళ్లేవాడు. అప్పట్లో అంటే మనకు వేటనే కదా, దాని ద్వారా ప్రజలకు చేయడానికి. అయితే వేటకెళ్తే చిన్నగంగా సైడు, చంద్రపూర్ సైడు, అటు వేటకెళ్తే 3 రోజులు పోయాడు నడుచుకుంటానే. నడుచుకుంటా వెళ్తే వేట దొరకలేదు. మా తాతోళ్ళ భార్య, ఆమె సర్ది కట్టిస్తే సర్ది కట్టించిన తర్వాత తింటారు కదా, అది ఇప్పిండు. ఇప్పిన తర్వాత గంగా ఒడ్డుకు కూర్చున్న తర్వాత ఇప్పి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అలా కుంకుమబాడల అమ్మవారు వెళ్ళింది. కుంకుమబాడ ఎందుకు కట్టించానని ముసలిదానికి అంటే అంటారు కదా ఏదైనా అనడం. కుంకుమబాడ అక్కడనే పడేసిండు. పడేస్తే మళ్ళా తిరిగి కట్టెల ముప్పు తీసుకుని వచ్చిండు. వచ్చిన దారిలో కోనేరని ఉంటది పాతది, అలా ప్రజెంట్ కొత్త అయింది కానీ ఆడ పడేసిండు. పడేస్తే అలా మళ్ళా కుంకుమబాడ వెళ్ళింది అలానే వెళ్ళింది అమ్మవారు. 500 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఉత్సవాలు వార్షికోత్సవం టైం ఫిబ్రవరి టైంలో ఉంటుంది. గత 5 సంవత్సరాలు అయ్యా ఇది ప్రతిష్ఠించి. పాత అమ్మవారు అది, కొత్తగా ప్రతిష్ఠించింది ఇది. ఫిబ్రవరిలో ఉంటుంది గంగా నీళ్లు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ గంగా నీళ్ళ కోవడం. ఎవరు పుట్టినా, అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా, ఫస్ట్ ఈ అమ్మవారి పేరే. అబ్బాయి పుడితే గజ్జారం, అమ్మాయి పుడితే గజ్జవ అని పేరు. నామకరణం చేయండి, పాలు కూడా ఇయ్యదు అట్లా.

0: గజలమ్మ దేవి మహత్యం గురించి భక్తులు చెప్తున్న మరిన్ని వివరాలు.
1: నా పేరు తోటా భీమన్న. నాది నివాసము లింబాకే గ్రామము, కుంటాల మండలం, నిర్మల్ డిస్టిక్. ఇక్కడ కుంటాల మండలంలోని గజ్జలమ్మ దేవస్థానానికి చాలా చరిత్ర ఉంది. ప్రతి ఇంట్లో ఫస్ట్ కుమారుడు గాని బిడ్డ గాని జన్మించినచో వారి పేరు గజ్జలమ్మ గాని గజ్జరమ్మ గాని ప్రతి పేరు ఫస్ట్ నమోదు అయ్యేది గజ్జలమ్మ దేవస్థానం పేరే. ఇక్కడ చాలా చరిత్ర ఉన్నది. మూసారి రాజన్న గారికి ఇక్కడ ఈ చేనులో వెలిసినది. వెలిసినప్పటి నుంచి గజ్జలమ్మ గారికి చాలా తెలుగు పల్లెటూరులు గాని మహారాష్ట్ర నుంచి గాని ఇక్కడ నాందేడ్ నుంచి గాని ఇక్కడ ఆదిలాబాద్ నుంచి గాని చాలా జనము ఆదివారం రోజు వచ్చి వారి కోరికలు తీర్చుకుంటారు ఇక్కడ.
2: నా పేరు తనివేలి చిన్న గజ్జరం, నివాసం లింబాకే మండల్ కుంటాల. ఇక మా పెద్దలు వెట్టిలు, మా అమ్మ నాన్న, మా ఇంటి దేవుడు. ఏ పుట్టింటి కాలు గాని ఎక్కడనే ఫస్ట్ ఇక్కడనే తీస్తారు మొదటి సంతానం. ఇక్కడ పుట్టు ఏ పండుగ ఏమరి మా ఇంట్లో

పెట్టడము జరుగుతుంది. మళ్ళా అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఆదివారం నాడు మన పూజలు చేసి ఇక్కడ నైవేద్యము అంటే అమ్మవారికి ఇచ్చి ఇక్కడ అంటే మన వేటకూర అంటే ఈ మేకలు కోసి వాళ్ళ పూజ చేసుకుంటారు. మళ్ళా ఇక్కడనే ఎండికాయలు తీసి ఈ గజలవదేవి పేర్లు పెట్టుకోవడం మన జరుగుతున్నది. అందరూ ఇక్కడికి వచ్చేసి మంచిగా పూజలు చేసుకుంటారు. అంటే మేము కూడా ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ మన దేవికి పూజ చేసుకోవడము మన జరుగుతున్నది.

ఈ గజ్జలమ్మ ఆలయంలో ప్రతి ఏటా ఆలయ వార్షికోత్సవంతో పాటు బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ ఆలయానికి తరలివచ్చి ఆ అమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. కోరి వచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారమై నిలుస్తున్న ఆ అమ్మవారి చల్లని చూపు అందరిపై ఉండాలని కోరుకుందాం.

0: కుంటాల గజ్జలమ్మ ఇలవేల్పు దేవి ప్రత్యేక కార్యక్రమం అది. సమర్పణ కేలేనే. ఇప్పుడొక హారతి పాట విందాం.
1: జగజ్జననియగు కుంటాల కులస్వామిని గజ్జలమ్మ దేవి యొక్క మంగళ హారతి.

0: जितेंद्र सिंह ने कहा है कि कार्मिक और प्रशिक्षण विभाग ने पिछले 12 वर्ष में 23,000 से अधिक पदोन्नतियों को स्वीकृति दी है। डॉक्टर सिंह ने कहा कि सरकार कर्मचारियों को काम के लिए एक बेहतर और अनुकूल माहौल देने के लिए प्रतिबद्ध है, ताकि वे प्रेरित रहें और अपने दायित्वों को प्रभावी ढंग से निभा सकें। भारतीय जनता पार्टी अध्यक्ष नितिन नवीन ने सभी 36 राज्यों और केंद्र शासित प्रदेशों के लिए पार्टी प्रभारी और सह प्रभारियों की नियुक्ति की है। पूर्व केंद्रीय मंत्री स्मृति ईरानी को छत्तीसगढ़ और हरियाणा का और हरीश द्विवेदी को बिहार का प्रभारी बनाया गया है। विनोद तावड़े को उत्तर प्रदेश का प्रभारी बनाया गया है। आंध्र प्रदेश में श्रीकाकुलम जिले के रविवलसा के पास रानी एक्सप्रेस की चपेट में आने से 4 विद्यार्थी मारे गए और एक अन्य घायल हो गया। नागर विमानन मंत्री के राममोहन नायडू ने घटना पर दुख व्यक्त किया है। श्री नायडू ने अधिकारियों से दुर्घटना के बारे में जानकारी ली और घायल विद्यार्थियों के बेहतर उपचार की व्यवस्था करने का निर्देश दिया। एशियाई खेलों में रोशिबीना देवी नाउरुम वुशू के फाइनल में पहुंच गई हैं। 60 किलो के सेमीफाइनल में उन्होंने इंडोनेशिया की थानिया कुसुम निंगा तियास को हराया। वहीं भारतीय पुरुष बैडमिंटन टीम ने कांस्य पदक अपने नाम किया। इससे पहले भारतीय उल्लक मीराबाई चानू ने 49 किलो वर्ग में रजत पदक जीता। जय मीणा ने सॉफ्ट टेनिस के सिंगल्स का कांस्य पदक जीतकर नया इतिहास रचा। निशानेबाजी में स्केट स्पर्धा में महिला टीम और पुरुष टीम ने कांस्य पदक जीते। भारत 1 स्वर्ण, 5 रजत और 6 कांस्य सहित 12 पदकों के साथ 13वें स्थान पर है। राष्ट्रपति द्रौपदी मुर्मू, उपराष्ट्रपति सीपी राधाकृष्णन, प्रधानमंत्री नरेंद्र मोदी और खेल मंत्री मनसुख मांडविया ने पदक जीतने वाले भारतीय खिलाड़ियों को बधाई दी है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇయాల్టి రేపటి కార్యక్రమాలు ముందుగల్లా ఈ పూట కార్యక్రమాలలో ఇంకా కొంచెంపట్ల అంటే 6:20 గిరిపదంలో భీంపూర్కు చెందిన నత్తు చౌహాన్ బృందం పాడిన పర్యావరణ పాటలు, ఇంకా ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన బనియా గురుబేసిన్ బృందం పాడిన చైతన్య గీతాలు వినొచ్చు. రాత్రి 7:15 ఇల్లు వ్యవసం యువసుందరుల కార్యక్రమంలో పత్తిలో ఆశించే చీడపీడలు సమగ్ర నివారణ గురించి సీనియర్ వ్యవసాయ పరిశోధకురాలు యు సాయి ప్రసూనతో ముచ్చటినచ్చు, ఇంకా వివిధ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు ఎగుమతి అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం కూడా వినొచ్చు. రాత్రి 9:30 ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహికపట్నం 74వ భాగం వినొచ్చు. నవలతో కార్యక్రమంలో ప్రేమ్ జోషువా మనీష్ వ్యాస్ స్వరరచనలు. రాత్రి 9:45 చెవికింపుల వినొచ్చు. జపాన్ లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారి ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం కలి వినొచ్చు. రాత్రి 10:20 మావ గుడిహత్నూర్ మండలం బొర్రమద్ది గ్రామానికి చెందిన పెందూరు లక్ష్మీ జంగు బృందం కోండి భాషలో పాడిన జోల పాటలు కూడా వినొచ్చు. ఇవిడితో పాటు రాత్రి 8:00 హుషార్లో హుషారైన పాటలు, అట్లనే రాత్రి 10:30 మధురిమలో హాయైన పాటలు వినొచ్చు. రేపటి కార్యక్రమాలలో రేపు పొద్దుగల 7:10 అంబటాల సంగతులలో పానం పదిలం గుండె జబ్బులు చికిత్సలు శస్త్రచికిత్సలు ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ నిమ్స్ మాజీ సంచాలకులు పద్మశ్రీ ఆచార్య దాసరి ప్రసాదరావుతో ముచ్చటినచ్చు. ఇంకా పీడీ యాక్ట్ గురించి న్యాయవాది ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇంద్రాల నగేష్తో ముచ్చటినచ్చు. ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 74వ భాగం నవలతో కార్యక్రమంలో పొద్దుగల 8:30 వినొచ్చు.

గొర్రెల్లో బురద పుండ్ల వ్యాధి లక్షణాలు నివారణ ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్ తో ముచ్చట, ఇంకా సోయా కంది పంటల సాగు అనుభవాల గురించి సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన మన్నే సురేందర్ తో ముచ్చటినచ్చు రాత్రి 7:10 నిమిషాలకు కిసాన్ వాణిలా. అట్లనే

తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడెపోతన్న బృందం పాడిన గంగదాస్ తత్వాలు మొదటి భాగం, మావల మండలం బట్టిసవర్గం గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన గురుబోధ పాటలు వింటారు. పొద్దుమట్ల 6:20 పల్లె పదాలల్లా. వీటితో పాటు బాసరుచులు ప్రముఖ రచయిత్రి ముదిగుంట సుజాతారెడ్డి కథానిక నుండి ఓ ఖండిక, ప్రముఖ కవయిత్రి మహజాబీన్ కవితా పంక్తులు చదివి వినిపిస్తారు. ఎస్ రాజవర్ధన్. 9:30 ఫిల్మీ గానే ఉంటుంది. 10:00 జపాన్ లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు, 2026 రోజు వారి ముఖ్యాంశాలుంటాయి. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం పండిత రవిశంకర్ సీతారు వాదన వినొచ్చు 10:20. ఇవిటితో పాటు సింగిడి మాట చెప్పున్రి, పాటైనున్రి, ఉషారు, మధురిమలో హాయైన పాటలు కూడా వినొచ్చు. ఇంకా తెలుగు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ ముంబై కేంద్రాల కలిగి కూడా వినొచ్చు. ఇవి ఇయ్యాల రేపు ప్రసారంగానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం కలిగి ఇందాం. ఇనుండ్రి, ఇంటూనే ఉండుండ్రి ఆకాశవాణి ప్రసారాలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలన్న తెలంగాణ మంత్రుల విజ్ఞప్తి మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాష్ట్రానికి నీరందించడానికి ఈరోజు అంగీకారం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారెళ్లపాడులో సుమారు 610 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా నాగోల్లో బీజేవైఎం నిర్వహించిన భారీ రక్తదాన శిబిరంలో బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో చర్చలు సానుకూలమై ప్రభుత్వం 2 కరువు భత్యాల విడుదలకు అంగీకరించిందని తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఈరోజు వెల్లడించాయి. అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అంతర్రాష్ట నీటి సమస్యల పరిష్కారం కోసం మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో సమావేశమైంది. ఎల్నినో ప్రభావం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడిని వివరించిన బృందం ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన శివకుమార్ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మారెళ్లపాడులో సుమారు 610 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తొలి విడతలో 4,300 ఎకరాలకు దశల వారీగా 22,000 నుంచి 23,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రులు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా సుమారు 10 నియోజకవర్గాల్లో సాగునీటి విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
1: పిలపాక నియోజకవర్గం దగ్గర నుంచి పారేరు వరకు అన్ని నియోజకవర్గాలకి నీళ్లు ఇవ్వగలిగినటువంటి ఈ గోదావరిని తీసుకెళ్లి రైతుల పాదాలు కడుగుతామని చెప్పి ఆ రోజు మాటిచ్చాం.
0: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,
2: ఇచ్చినే కాదు పులుస బంత, ఇది కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. దీనికి భూసేకరణకు సంబంధించిన అంశం కూడా కలెక్టర్ గారు ఒడివడిగా భూసేకరణ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వంలోనే ఆ ఫారెస్ట్ భూమికి సంబంధించిన దాన్ని రీప్లేస్మెంట్ ఇచ్చి ఈ పులుసు బంత ప్రాజెక్టు ను కూడా స్థాపన చేసుకుని పూర్తి చేసే దిశగా ముందుకెళ్తాం.
0: నాగోల్లో బీజేవైఎం నిర్వహించిన భారీ రక్తదాన శిబిరాన్ని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ప్రారంభించి రక్తదానం చేశారు. ప్రధానమంత్రి

నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా 25,000 మంది యువకులు రక్తదానం చేశారు. స్వార్థం లేని ప్రజాసేవే రాజకీయాల నిజమైన లక్ష్యమని పేర్కొన్న రామచంద్రరావు యువత సమాజ సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే నాగోల్లోని పీబీఆర్ కన్వెన్షన్లో బీజేవైఎం నిర్వహించిన రక్తదాన శిబిరానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్దతతో కూడిన పాలనను ప్రశంసించిన ఆయన విద్యుత్ కొరత, రైతుల కష్టాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరకొరా వసతులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట బీజేపీ కార్యాలయంలో రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన సన్నాహక సమాపేశం జరిగింది. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ, 5 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికలపై చర్చించేందుకు ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆన్ వింగ్ ఇంజిన్ సపోర్ట్ కోసం గ్యాట్ సంస్థను అధీకృత ఏపీఏసీ సర్వీస్ సెంటర్గా ఏర్పాటు చేస్తూ జీఎంఆర్ ఏరోటెక్నిక్, స్టాండర్డ్ ఏరో ఒప్పందం కుదుర్చుకున్నాయి. గ్లోబల్ ఇంజిన్ పరిజ్ఞానం, స్థానిక మౌలిక సదుపాయాల కలయికతో ఏర్పడిన ఈ భాగస్వామ్యం విమానాల నిలిపివేత సమయాన్ని తగ్గించడానికి ప్రత్యేక నిర్వహణ సేవలను అందిస్తుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో జరిపిన సమాపేశం అనంతరం తెలంగాణ ప్రభుత్వం 2 కరువు భత్యాల విడుదలకు అంగీకరించిందని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. పే రివిజన్ కమిషన్ నివేదిక ఈ నెలాఖరు నాటికి వస్తుందని సీఎస్ పేర్కొన్నారు. ప్రభుత్వం 3.46% వద్ద ఒక డీఏ, 2.74% వద్ద మరో డీఏను ఆమోదించింది. 4 నెలల్లో 3వ డీఏ ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు సీపీఎస్ రద్దును పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటుకు అంగీకరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులకు అధిష్టానం రాష్ట్రాల బాధ్యతను అప్పగించింది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్తగా ఇన్ఛార్జీలను, కోఇన్ఛార్జీలను నియమించింది. ఏపీకి ఇన్ఛార్జిగా అరవింద్ బదౌరియా, తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ నిర్ణయం తీసుకున్నారు. సునీల్ బన్సల్కు సహా ఇన్ఛార్జీలుగా పనిచేసేందుకు అభయ్ పాటిల్, రేఖాశర్మలను నియమించారు. ఆ మేరకు ఈరోజు ప్రకటన విడుదల చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని తెలంగాణ రక్షణ సేన అధ్యకురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. ఎస్ఎన్సీయూ వార్డులో 5 పసికందులు మృతి చెందడం ప్రమాదం కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలంలోని పల్లెపాడు గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనులను రాష్ట స్వచ్ఛ భారత్ మిషన్ స్టేట్ డైరెక్టర్ సురేష్ బాబు, అదనపు కలెక్టర్ నరసింగరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జలసిరి కార్యక్రమం కింద తవ్విన గుంతలు, మరుగుదొడ్లు, నీటి కుంటలు పరిశీలించి భూగర్భ జలాలు పెంపొందించేందుకు చేపట్టిన చర్యలను సమీక్షించారు. సూర్యాపేట జిల్లా తాటిపాముల పాఠశాల భవనాల్లో 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాలల మౌలిక వసతుల పెంపుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రెడ్ అలర్ట్ పరిధిలోని జిల్లా కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. తక్షణ సహాయం కోసం 24 గంటలు కంట్రోల్ రూంలు, టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తేవాలని అన్నారు. అదేవిధంగా పొంగి పొర్లుతున్న వాగులు, జలాశయాల వద్ద ప్రయాణాలు చేయొద్దని ప్రజలను కోరారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదంతో సెప్టెంబర్ 27 ఆదివారం నాడు దేశవ్యాప్తంగా బ్యాంకులు సాధారణ రోజుల్లాగే పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వారాంతపు సెలవులు, సెప్టెంబర్ 28 నుండి ప్రారంభమయ్యే 3 రోజుల దేశవ్యాప్త సమ్మె ప్రతిపాదన కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎల్నినో పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఎండపెట్టి కృష్ణా జలాలను ఆంధ్రాకు తరలిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వ్యవసాయంలో తీవ్ర నీటి ఎద్దడిని నివారించేందుకు కల్వకుర్తి, దేవాదుల ప్రాజెక్టులను ఏ విధమైన అంతరాయం లేకుండా 24 గంటలు నడపాలని డిమాండ్ చేశారు. 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకల్లో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని

0: యూపీహెచ్సిలో ఈరోజు నిర్వహించిన ఆయుష్ వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయుష్ వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్యకర జీవనశైలి విధానాలపై అవగాహన కల్పించారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లోని శాతవాహన విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ వసతులను పరిశీలించిన ఆయన విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వికారాబాద్లో ఏర్పాటు చేసిన సదరం వైకల్య నిర్దారణ శిబిరాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. శారీరక వైకల్యం ప్రగతికి ఆటంకం కాదని స్పష్టం చేసిన ఆయన అర్హులైన వారందరికీ సర్టిఫికెట్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 3న ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ లోని పటేల్ గార్డెన్స్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు బీజేపీ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు తెలిపారు. 50కు పైగా కంపెనీలు రానున్నాయని, జిల్లాలో 10 ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీతో పాటు బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం సందర్బంగా ప్రగతి మిత్ర కమ్యూనిటీ హాల్లో ఆయుర్వేద మెగా శిబిరాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ప్రారంభించారు. ఎన్నికల ప్రక్రియలను మరింత మెరుగుపరచడానికి అంతర్గత సమీక్షలు, పరిపాలనాపరమైన చర్చలు సాధారణ చర్యలేనని భారత ఎన్నికల సంఘం పేర్కొంది. సమగ్రత, చట్టబద్దత, పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ ఏకగ్రీవ నిర్ణయాలు, సైబర్ భద్రతా చర్యలు, పలు రాష్ట్రాల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం కమిషన్ తెచ్చిన సంస్కరణల గురించి ప్రముఖంగా ప్రస్తావించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనసు నిండా. గిరిపదం గిరిజనుల కార్యక్రమంలో గోండి, బంజారా, కొలామీ భాషల్లో, ఇంకా లభానా సమాజం వాళ్ళ భాషలో పాటలు కూడా వినిపిస్తుంటాయి. ఈ ఎల్లటి గిరిపదంలో భీంపూర్కు చెందిన నత్తు చౌహాన్ బృందం పాడిన పర్యావరణ పాటలు, ఇంకా ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన బనియా గురుబేసింగ్ బృందం పాడిన చైతన్య గీతాలు విందాము.

0: ஜா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్.
3: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
6: భీంపూర్కు చెందిన నత్తు చౌహాన్ బృందం పాడిన పర్యావరణ పాటలు విందాం.
7: చౌహాన్ రాణార్ భీంపూర్ మండల్ తామ్సి జిల్లా ఆదిలాబాద్ మా అప్పటి సమోర్ ఎరుపరిది మా గారోజు అని మా గాయవాడ చూసుకోండి భజన్ ఝాడ్ లగావ్ పర్యావరణ బచావ్. పర్యావరణ బోలేతో ఏ ఝాడ్ తోడనే సే జంగల్ తోడ్ హోనే సే వృక్ష తోడ్ హోనే సే అబ్ అప్నే పే కౌన్ సా పరిణామ్ హో రహా, బర్సాత్ నహీ హో రహీ, ఇస్లియే ఇస్కే బారే మే మై ఆప్కే సామ్నే యే అభీ జో గానా గాయా హూ. అబ్ ఝాడ్ తోడనే సే క్యా నుక్సాన్ హో రహా హై దేశ్ కా, బారిష్ హో రహా నహీ హై, ఖేతీ భీ నహీ బిక్ రహీ హై. అని మార్ పార్టీ నామ్ స, మార్ మండలేరో నామ్ స, హమారో జ్యేష్ఠ కళాకార్ భావరావ్ జాదవ్, దూసరే నంబర్ కళాకార్ ఉటాళ్ వాదక్ స చంచల్ రామరావ్ రాఠోడ్, తీసరే నంబర్ కళాకార్ స హమారో గణేష్ దుల్సింగ్ రాఠోడ్ థాళీవాదక్, అని హమారో చౌథే నంబర్ కళాకార్ స

0: वंदनीय राष्ट्र संत टुकड़ो जी महाराज की जय।
1: భీంపూర్కు చెందిన నత్తు చౌహాన్ బృందం పాడిన పర్యావరణ పాటలు అవి.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: అది లక్షల లాటరీ నాకా? వావ్, చిక్కుకుంది.
5: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
6: ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: తాతయ్య, ఇది ఏం మొక్క?
8: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
7: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
8: ఎందుకు?
7: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
8: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
7: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరింటున్నారు గిరిపదం. ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన బనియా గుర్బేసింగ్ బృందం పాడిన చైతన్య గీతాలు విందాం.

ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన బనియా గురుబేసింగ్ బృందం పాడిన చైతన్య గీతాలవి. ఇది ఇయలటి గిరిపదం. గిరిపదం కార్యక్రమం ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం భోజనట్ల 6:20 ప్రసారమవుతుంది. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చేరినామా ఆకాశవాణి ఆదిలాబాద్. రేపు జమట్లు 6:20 పల్లె పదాలు తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడిపోతున్న బృందం పాడిన గంగదాస్ తత్వాలు మొదటి భాగం, ఇంకా మావల మండలం బట్టి సవర్గం గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన గురుబోధ పాటలు వినొచ్చు.

ആകാശവാണി ആദിലാബാദ് വന്ദപ്പായൻ 2 FM മനസ്സ് നിണ്ട. വിദ്യ ഉദ്യോഗ സമാചാരം. కాగజ్ నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో మిగిలిన సీట్ల భర్తీకి 9, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష 2027 ఏప్రిల్ 10న నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవోదయ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరొక సమాచారం. ఎం ఫార్మసీ ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశానికి 2 విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. 2026-2027 ప్రవేశాల్లో భాగంగా టీజీపీజీఈ సెట్ నిర్వహించిన ఈ విడతలో 2691 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. 1667 మందికి సీట్లు కేటాయించారు. కన్వీనర్ కోటలో 1591 సీట్లు అందుబాటులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లించి 26 సెప్టెంబర్ కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయాలన్నారు. మరొక సమాచారం. తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఓట్నూర్ ఐటీడీఏ ద్వారా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2027 అర్హత పరీక్షకు సంబంధించి ఇవ్వనున్న ఉచిత శిక్షణకు అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ఇన్ఛార్జి పిఓ రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిలిమ్స్ మెయిన్స్ పర్సనాలిటీ పరీక్షలకు సిద్దమయ్యేందుకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లోని రాజేంద్రనగర్ మానసా హిల్స్లో ఉన్న ఐఏఎస్ స్టడీ సర్కిల్లో 8 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని, 25న హాల్ టికెట్లు డౌన్లోడ్, 28న స్క్రీనింగ్ టెస్ట్, 1న ధృవపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ, 2న తుది ఫలితాలు, 5 నుండి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో

വെൽഫെയർ ഡാട്ട് SRIREMIAS ഡാട്ട് COM വെബ്സൈറ്റ് ദ്വാരാ దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. ఆన్లైన్ వెబ్సైట్ మరొకసారి WELFARE.SRIREMIAS.COM వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యా ఉద్యోగ సమాచారం అది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 7:05 కా వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం కలి ఇందా ఇనండి ఇంటూనే ఉండండి ఆకాశవాణి ప్రసారాలు.

0: ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
1: భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసియా క్రీడల్లో చారిత్రాత్మకంగా సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. యువత కృషి వల్ల దేశం 2047 కంటే అభివృద్ది చెందిన దేశంగా మారుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. వడోదరాలో మహారాజా షాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవంలో రాష్టపతి ఈరోజు ప్రసంగించారు. దేశం కోసం సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని ఆమె చెప్పారు. ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ పరివర్తన చెందుతుందని, నేడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానం అవసరమని ఆమె పేర్కొన్నారు. వివిధ రంగాల్లో మహిళల పాత్ర పట్ల ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 201 బంగారు పథకాలను 160 విద్యార్థులకు అందించడమే కాక సుమారు 12,600 విద్యార్థులకు పట్టాలు బహుకరించారు.
2: वर्ष 2047 तक विकसित भारत के निर्माण के राष्ट्रीय लक्ष्यों को लेकर देशवासी आगे बढ़ रहे हैं. ऐसा भारत जहां गुणवत्तापूर्ण शिक्षा और स्वास्थ्य सुविधाएं सभी तक पहुंचे, ऐसा भारत जहां विज्ञान और प्रौद्योगिकी का उपयोग मानव कल्याण के लिए हो.
1: ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ ఎన్నికల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారికి సూచనలు సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. ఈసీ వెబ్సైట్లతో సహా కమిషన్ డిజిటల్ ప్లాట్ఫామ్లు డేటా భద్రతా ప్రోటోకాల్లతో ఉండడం వల్ల ఎన్నికల సంఘం డేటా సురక్షితమైందని పేర్కొంది. 28 రాష్టాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్ఛార్జీలను, కో ఇన్ఛార్జీలను బీజేపీ అధ్యకుడు నితిన్ నబీన్ ఈరోజు ప్రకటించారు. హర్యానా, ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జిగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీని నియమించారు. ఏపీకి ఇన్ఛార్జిగా అరవింద్ భదౌరియా, తెలంగాణకు సునీల్ బన్సల్లను నియమించారు. సునీల్ బన్సల్కు సహాయకులుగా అభయ్ పాటిల్, రేఖా శర్మలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. భారత డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో ఈ రోజు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్, SU-M30, MKI విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రు దేశాల వైమానిక స్థావరాలను

వీరేం చేయవచ్చు. ఈ ఆయుధాల ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస వద్ద రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని 4 ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణించారు, 1 గాయపడ్డారు. రైల్వే ట్రాక్పై విద్యార్థులు నడుస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వార్తలు వింటున్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్లతో పాటు కర్ణాటకలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మహా 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. వివిధ ఆహార అలవాట్లు, ఆరోగ్యకర ఆహార పద్ధతులు, అవసరమైన ప్రోటీన్ ద్వారా ఆహారం తీసుకోవడం ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆహార ఎంపిక, పోషణతో కూడిన ఆహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు ఈరోజు పెరిగినప్పటికీ 2 వారాల కనిష్టంలోనే ఇంకా కొనసాగుతున్నాయి. సరఫరా మెరుగుపడడంతో మార్కెట్లో ధర కనిష్ట స్థాయిలోనే ఉంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర 1% అధికంగా ట్రేడ్ అయి $100 వద్ద నిలిచింది. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను అధిగమించడానికి గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని అన్నారు. సరఫరా వ్యవస్థల్లో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలను సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన డాక్టర్ జయశంకర్ లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో ఉన్న భారత్ ఆర్థిక అభివృద్ది భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం $50 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కును దాటిందని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని వివిధ కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని నడ్డా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా, డిజిటల్ ఆధారిత వ్యవస్థలను వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె ప్రసంగించారు. ఫేస్లెస్ అసెస్మెంట్, ఫ్రీ ఫీల్డ్ ఐటీ రిటర్న్లు, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తిచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే 3 అంశాలపై దృష్టి సారించిందని వివరించారు. ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలోనూ చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్పూర్తిదాయకంగా ఉందని అన్నారు.
పురుషుల సింగిల్స్ సాఫ్ట్ టెన్నిస్

0: విభాగంలో కాంస్య పథకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్టపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోడీ తెలిపారు. ఆసియా క్రీడల్లో భాగంగా జపాన్లో జరుగుతున్న పురుషుల బ్యాడ్మింటన్ పోటీల్లో భాగంగా చైనాను 3-1 తేడాతో భారత్ ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 1 బంగారు, 5 రజిత, 6 కాంస్య పతకాలతో మొత్తం 12 పతకాలు సాధించింది. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈ రోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇల్లు వ్యవసాయం. వ్యవసాయదారుల కార్యక్రమం. గిండా రకరకాల పంటల్ని ఎట్లా వండియాలా, పశుపక్షాదుల్ని ఎట్లా పోషించాలా, ఎసంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఇంకా పంటలు పండించే రైతులతో ముచ్చటా వాళ్ళ అనుభవాలు, గట్లనే శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ప్రతిరోజు రాత్రి 7:10 ఇల్లు వ్యవసాయం కిసాన్ వాణిలా వినిపిస్తుంటాయి. మరి ఈ అల్లటి ఇల్లు వ్యవసాయంలా పత్తిలో ఆశించే చీడపీడలు సమగ్ర నివారణ గురించి సీనియర్ వ్యవసాయ పరిశోధకురాలు యు సాయి ప్రసూనతో ముచ్చట, ఇంకా వివిధ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు ఎగుమతి అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం కూడా వినొచ్చు. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు కొంచెం మేఘావృతంగా కొంచెం ఎండగా ఉండే, అక్కడక్కడ చిరుజల్లులు కురిసినాయి. గడిచిన 24 గంటలలో ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా ఉండే. రాగల 24 గంటల వరకు అక్కడక్కడ వాన పడే అవకాశం ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదైంది. గాలి గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ 74% ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు.

0: ఇది మన బాస మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. వానాకాలం పంటలల్లా సోయా, పత్తి, నువ్వు, పసుపు మొదలైన పంటలేస్తాం. దీనిలా పత్తి పంటనేసి ఎదురు చూస్తున్న రైతులు గీ పంట కాశించే చీడపీడల గురించి ఏ మందులు వాడాలా అని అనుకుంటాం. గీ పంటని కాపాడుకోదందుకు ఏం చేయాలో గీ ముచ్చట్ల ఇందాం. పత్తిలో ఆశించే చీడపీడలు సమగ్ర నివారణ గురించి సీనియర్ వ్యవసాయ పరిశోధకురాలు యు సాయి ప్రసూనతో కేలెనిన్ పెట్టిన ముచ్చటిందాం.
1: నమస్కారం అండి.
2: అయితే ముందుగా పత్తి గురించి మాట్లాడుకుంటే పత్తిని ఏ సమయంలో విత్తుకోవాలి, అట్లాగే ఈ పత్తికి సాగుకు అనువైన లేదా అనుకూలమైన నేలలు ఏమున్నాయి వాటి గురించి చెప్తారా?
1: ఇది పత్తి చూసుకున్నట్లయితే ఇది సాధారణంగా ఒక ఏకవార్షిక పంట, అలాగే దీనికి నీటి వసతి అనేది కూడా చాలా అవసరం ఉంటుంది. కాబట్టి రైతులందరూ ఖరీఫ్ సాగుకు అనుకూలమైన పంటగా మనం పత్తిని ఉపయోగిస్తాము. అయితే దీంట్లో చూసుకున్నట్లయితే ఈ రైతులు జూన్ మాసం నుండి జూలై 20 లోపల మనం ఈ పత్తిని కానీ విత్తుకున్నట్లయితే మనం ఎక్కువ దిగుబడులు సాధించుకోవడానికి అవకాశాలు ఉంటాయన్నట్టు. అలాగే వీటి యొక్క అనువైన నీళ్లలు చూసుకున్నట్లయితే ఈ పత్తి సాగుకు ముఖ్యంగా నీటి వసతి గల మధ్యస్థ నీళ్ల నుండి అలాగే లోతైన నల్లరేగడి భూములలో మనం ఈ పత్తి సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
2: అయితే ఇప్పుడు ఈ పత్తి సాగులు ముఖ్యంగా అవసరమయ్యే ఎరువులు ఏముంటాయి, వాటి యాజమాన్యం గురించి చెప్తారు?
1: ప్రతి ముక్కకి కూడా దాని యొక్క ఎదుగుదల కోసం తొలి దశ నుంచి చివరి దశ వరకు వివిధ రకాలైన పోషకాలు అనేటివి అవసరం ఉంటాయన్నట్టు. ఇవి సకాలంలో మనం అందించిన

0: అట్లయితే ఆ మొక్క అనేది మంచిగా పెరిగి మనకి కాయలు గానీ దాని యొక్క దిగుబడులు కూడా బాగా సంపాదించుకోవడానికి అవసరం ఉంటాయి. అలాగే పత్తి పంటలో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనం దీన్ని వర్షాధారముగా తక్కువ పెట్టుబడితో సాగు చేయాలనుకున్నప్పుడు అలాంటి సమయంలో రైతులు సూటి రకాలు అనేటివిని ఉపయోగిస్తారన్నట్టు. అలాగే ఇప్పుడు మనం ప్రధానంగా పత్తిలో చూసుకున్నట్లయితే కాయ తొలచు పురుగు సమస్య అనేది ఎక్కువ ఉంటుంది. దీని ద్వారా మనకి మార్కెట్ లో బీటీ హైబ్రిడ్స్ కూడా అవైలబుల్ అనేటివి ఉన్నాయి. కాబట్టి రైతులు సూటి రకాలు అలాగే బీటీ హైబ్రిడ్ వంగడాలను కూడా ఉపయోగించడం జరుగుతుంది. సో దీనికి సిఫార్సు చేసినటువంటి ఎరువులు అనేటివి మనకి ఎప్పటికప్పుడు వేసుకున్నట్లయితే మనం మంచి దిగుబడులు సాధించవచ్చు. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే పత్తి సాగుకి మనం ప్రతి సంవత్సరం కూడా దాని సాగు చేసుకునే ముందు అంటే దుక్కి సమయంలో ఎకరాకు 4 టన్నుల చొప్పున మనం ఎక్కువ మాగిన పశువుల ఎరువులు గాని లేదా ఇతర సేంద్రియ ఎరువులు గాని వేసుకున్నట్లయితే మనకి మంచి పోషకాలు అనేటి మొక్కలకి అందుతాయి. ఆ తర్వాత సూటి రకాలలో చూసుకున్నట్లయితే ఎకరాకు 36 కిలోల నత్రజని, 18 కిలోల భాస్వరం అలాగే 18 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను మనం వేసుకున్నట్లయితే ఈ సూటి రకాలకు బాగా పోషకాలు అనేటి అందుతాయి అన్నట్టు. ఈ నత్రజని అలాగే పొటాష్ అని చెప్పుకుంటున్నాం కదా, ఇవి రెండు కూడా మనం 3 భాగాలుగా వేసుకోవాలన్నట్టు. అంటే ఈ 3 సమభాగాలని మనం విత్తిన 30 రోజులు, 60 రోజులు అలాగే 90 రోజుల తర్వాత మనం వీటిని మొక్క మొదళ్లలో 7 నుంచి 10 సెంటీమీటర్ దూరంలో వేసుకున్నట్లయితే నత్రజని గాని పొటాష్ గాని ఈ పోషకాలు అనేటి మంచిగా చెట్టుకి అందడం జరుగుతుంది. అలాగే భాస్వరం చూసుకున్నట్లయితే సిఫార్ చేసిన మొత్తం మోతాదు మనం ఒకటేసారి విత్తే ముందు కానీ లేకపోతే విత్తిన 15 రోజుల లోపు మనం మొక్క గింత అందించినట్లయితే ఈ పోషకాలు అనేటివి అందుతాయి. అలాగే మనం సూటి రకాలతో పాటు హైబ్రిడ్ వంగడాలను కూడా పెంచుతాం కాబట్టి వీటికి చూసుకున్నట్లయితే 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం అలాగే 24 కిలోల పొటాష్ అనేటివి ఇవి ఇచ్చే ఎరువులని మనం వేసుకున్నట్లయితే హైబ్రిడ్ వంగడాలకి ఈ పోషకాలు అనేటివి అందుతాయి. వీటితో పాటు మనకి మార్కెట్ లో కూడా కొన్ని కాంప్లెక్స్ ఎరువులు కూడా అవైలబుల్ ఉన్నాయి. అదేమిటంటే డిఏపి గాని లేకపోతే 20:20. వీటిలో ఏమంటే కాంప్లెక్స్ ఎరువులు అంటే ఏమంటే ఒక్కటే ఎరువులు మనకి ఒకటి కంటే ఎక్కువ పోషకాలు అనేటివి లభిస్తాయి. వీటిని మనం కాంప్లెక్స్ ఎరువులు అని అంటాము. వీటిని అందించినప్పుడు మనకి ఎకరాకి 50 కిలోలు డిఏపి గాని లేదంటే 50 కిలోలు 20:20 అంటే వీటితో పాటు పైపాటుగా యూరియా పొటాష్ ని కూడా మనం అందించినట్లయితే ఈ పోషకాలు ప్రధాన పోషకాలు మెయిన్లీ నత్రజని గాని భాస్వరం గాని పొటాష్ గాని మొక్కకి అందించి మంచి దిగుబడులు సంపాదించుకోవచ్చు.
1: అయితే ఇప్పుడు ఇది ఎరువుల యాజమాన్యం గురించి చెప్పారు, ఇప్పుడు పురుగుల గురించి మాట్లాడుకుందాం. పత్తి సాగు చేసేటప్పుడు ముందుగా ఆశించే పురుగులు ఏమున్నాయి, అవి ఆశించడానికి ఎట్లాంటి వాతావరణం అయితే అనుకూలంగా ఉంటుంది, ఎట్లాంటి పరిస్థితుల్లో అవి ఆశిస్తాయి, దాని గురించి చెప్తారు.
0: పత్తి దిగుబడులు మంచిగా సాధించుకోవడానికి మనకి సకాలంలో ఎలాంటి పురుగులు వస్తున్నాయో ఎలాంటి తెగులు వస్తున్నాయో అన్ని గమనించుకొని దానికి తగినట్టు సమగ్ర నివారణ చర్యలు తీసుకున్నట్లయితే మంచిది. ప్రతి సాగులో చూసుకున్నట్లయితే విత్తిన 15 నుంచి 25 రోజుల్లోనే మనకి వివిధ రకాలైన రసం పీల్చు పురుగులు అనేటివి కనిపిస్తుంటాయి. ముఖ్యంగా పచ్చదోమ, పేనుబంక, తెల్లదోమ, తామర పురుగు అలాగే పొగాకు లద్ద పురుగు ఇలాంటి రకరకాలైన రసం పీల్చు పురుగులు అలాగే లద్ద పురుగులు అనేటివి మనకి తొలి దశల్లోనే పంటకి ఆశించడం జరుగుతుంది. సో వీటి యొక్క ఉధృతి అనేది మనకు వాతావరణం పరిస్థితుల వల్ల మారుతూ ఉంటుంది అన్నట్టు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకు ఎక్కువ వర్షాలు పడి అలాగే అలాంటి సమయంలో ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయో అలాంటి సమయంలో మనకి పొగాకు లద్ద పురుగు గానీ లేకపోతే పచ్చదోమ గానీ పిండి నల్లి గానీ ఇలాంటి వివిధ రకాలైన పురుగులు అనేటివి మొక్కకి ఆశించడం జరుగుతుంది. ఎప్పుడైతే తక్కువ వర్షపాతం అంటే బెట్ట పరిస్థితులు ఏర్పడతాయో అంటే ఒక 8 నుంచి 10 రోజుల వరకు మనకు వర్షం పడకుండా ఉండే సమయంలో అలాంటి సమయంలో మనకి పేనుబంక గాని తామర పురుగు గాని తెల్లదోమ గాని ఇలాంటి రసం పీల్చు పురుగులు అనేటివి ఉధృతి మనకు పత్తి పంటలో ఎక్కువ చూస్తుంటాము. ఈ రసం పీల్చు పురుగులు అన్ని కూడా చిన్న చిన్నవిగా ఉంటాయి అన్నట్టు. అవి గుంపులుగా ఆకు యొక్క అడుగు భాగాన ఫస్ట్ చేరుతాయి. ఆ తర్వాత లేత కొమ్మల పైన గాని ఆకుల పైన గాని ఆ తర్వాత పూత పైన కూడా రావడానికి అవకాశం ఉంటాయి. సో దీన్ని ముందుగానే మనం గ్రహించి ఆ పురుగులని దానికి తగినట్టు సస్యరక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మనం పాటించినట్లయితే తొలి దశలో ఆశించే పురుగుల నుంచి మనం కాపాడుకుని ఎక్కువ దిగుబడులు సంపాదించుకోవచ్చు.
1: అయితే ఇప్పుడు పురుగుల బారి నుంచి మనం పత్తి పంటను కాపాడుకోవడానికి ఏ రకమైన సస్యరక్షణ పద్ధతులు ఉన్నాయి, ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి ఒకసారి చెప్తారు.
0: మనం పత్తి విత్తే ముందు అంటే నేల తయారీ సమయంలోని మనం లోతు దుక్కులు గాని చేసుకున్నట్లయితే ఏదైతే పురుగుల యొక్క నిద్ర అవస్థ దశలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటికి రావడం జరుగుతుంది అన్నట్టు. దాని ద్వారా పక్షుల ద్వారా గాని లేకపోతే సూర్యకిరణాల ద్వారా గాని ఆ నిద్ర అవస్థ దశలు

0: ఏవైతే ఉన్నాయో అవన్నీ చనిపోయి ఆ
1: ఉంటాయి.
0: తర్వాత రెక్కల పురుగులు కాకుండా మనం కొద్ది వరకు పంటని కాపాడుకోవచ్చు. అలాగే విత్తే సమయంలో కూడా మనము కొన్ని మార్కెట్లో మనకి రసం పీల్చే పురుగులని తట్టుకునే వంగడాలు అనేటివి మనకు దొరుకుతాయి అన్నట్టు. అలాంటి విత్తనాలు మనం సేకరించి విత్తుకున్నట్లయితే తొలి దశలో అంటే 30 రోజుల లోపల వచ్చే రసం పీల్చే పురుగులను కూడా తట్టుకుని మనం కాపాడుకోవచ్చు. లేదంటే ఒకవేళ మనం వంగడాలు అలాంటివి సెలెక్ట్ చేయలేని పరిస్థితిలో కూడా రసం పీల్చు పురుగులకు సంబంధించిన పురుగు మందులు కొన్ని ఉన్నాయి. ఎలా అంటే ఇమిడాక్లోప్రిడ్ కానీ లేకపోతే థైమెథోక్సామ్ కానీ, వీటిని మనము విత్తన శుద్ధి చేసుకుని కూడా మనం విత్తుకున్నట్లయితే మనం ఈ పురుగుల ద్వాడి నుంచి తట్టుకోవచ్చు. లేదంటే ఎప్పటికప్పుడు మనం ఎరువుల యాజమాన్యం కూడా చేసుకోవాలి. ఎలా అయితే నత్రజని, భాస్వరము, పొటాషియం సిఫార్ చేసినట్టు ఎరువులను కూడా మనం సకాల సమయంలో మనం వేసుకున్నట్లయితే కూడా మనకి ఈ పురుగుల దాడి నుంచి కూడా తట్టుకోవచ్చు. దీంతో పాటు మనం అంతర పంటగా అంటే పత్తి ఒకటే కాకుండా అంతర పంటగా మనం పెసర, మినుము లేదా సోయా లేదా అలసంద ఇవి కూడా వేసుకున్నట్లయితే మనకి మిత్ర పురుగుల వృద్ధిని మనం పెంచుకోవచ్చు అన్నట్టు. ఈ మిత్ర పురుగులు పెరిగినాయి అనుకోండి, అవి మనకు శత్రు పురుగులైన రసం పీల్చు పురుగులు కానీ లద్ద పురుగులన్నీ దాడి చేసి కొద్ది వరకు మనకు పంటని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఇప్పుడు కాండం పూతే పద్ధతి కూడా ఉందన్నట్టు. దీంట్లో ఏం చేస్తామంటే తొలి 30 నుంచి 45 వయసులో ఉన్న మొక్కకి పురుగుల మందైన మొనోక్రోటోఫాస్ అలాగే నీరు ఇవి రెండు కూడా 1:4 నిష్పత్తి అంటే ఒక పాలు మొనోక్రోటోఫాస్ తీసుకొని 4 పాలు నీళ్లు కలుపుకొని మనం ఒక ద్రవణం లాగా చేసుకుని కాండానికి మాత్రం పూసుకుంటే ఈ ఏవైతే గుంపులుగా ఉన్న రసం పీల్చి పురుగులు ఉన్నాయో అవి కాండంకి ఆశించినా గానీ అవి చనిపోవడం జరుగుతుంది. అలా మనకి దిగుబడులు కూడా మంచిగా పొందవచ్చు. ఇకపై చూసుకుంటే మనకి అందరికి తెలిసిందే, అది మార్కెట్ లో లభించే పసుపు రంగు పూసిన జిగురట్టలు కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. అవిటిని కూడా మనం సేకరించి ఎకరాకి 10 చొప్పున అమర్చుకున్నట్లయితే కూడా కొద్ది వరకు రసం పీల్చి పురుగుల నుంచి కాపాడుకోవచ్చు. ఇవన్నీ వాడిన తర్వాత కూడా ఒకవేళ ఉధృతి ఎక్కువ ఉన్నది అని అనిపిస్తే అలాంటి సమయంలో మనము సిఫార్ చేసినటువంటి పురుగుల మందులు ఏవైతే ఉన్నాయో వాటిని వాడాలి. అవేమిటంటే ఎకరానికి 1 లీటర్ నీటికి ఫిప్రోనిల్ 2 ml గాని లేదంటే ఎసిఫేట్ 75 SP 1.5 గ్రాములు గాని లేదంటే మొనోక్రోటోఫాస్ 1.6 ml గాని ఇవి నీటిలో కలుపుకుని పిచ్చికారి చేసుకున్నట్లయితే కొద్ది వరకు మనకు పచ్చదోమ, తామర పురుగు, తెల్లదోమ ఇలాంటి రసం పీల్చే పురుగుల నుంచి మనం కాపాడుకుని పంటని కాపాడుకోవచ్చు.
1: అయితే చివరిగా తెగుళ్ల గురించి చెప్పండి, తెగుళ్ల సమస్య వచ్చినప్పుడు దాని నివారణకు ఎటువంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి?
0: పత్తిలో దిగుబడులు సాధించుకోవడానికి పురుగులతో పాటు తెగుళ్ల సమస్య కూడా ఒక మెయిన్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఈ తెగుళ్ల సమస్య నుంచి కాపాడుకోవాలంటే ఫస్ట్ దాన్ని మనం దాని యొక్క లక్షణాలు గమనించుకుని ఎప్పటికప్పుడు సమగ్ర నివారణ చర్యలు అనేది తీసుకోవాలి. దీంట్లో ముఖ్యంగా తీసుకున్నట్లయితే బ్యాక్టీరియా నల్ల మచ్చల తెగుళ్ల సమస్య అనేది ఎక్కువ ఉంటుంది తొలి దశలో. దీన్ని మనం ఇంగ్లీష్ లో బ్లాక్ ఆర్మ్ డిసీజ్ అని కూడా అంటాము. ఇది ఏమిటంటే దీనిపైన నీళ్లు సోకిన మచ్చలనేటి ఆకులపైన ఏర్పడతాయి. కొన్ని రోజుల తర్వాత దాని ఒక ఉధృతి పెరిగినప్పుడు మనం ఆకులపైన ఈనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నల్లగా మారిపోతాయి అన్నట్టు. సో ఎప్పుడైనా మనం పొలాలకు వెళ్ళినప్పుడు మనం ఆకులు చూస్తే ఈనలు అనేటి నల్లగా మారిపోయి ఉంటాయి. తీవ్రత స్టేజ్ లో కూడా ఆ కాండం అనేది కూడా నల్లగా మారిపోతుంది అన్నట్టు. దీనివల్ల ఏమైతే అంటే ఆకులన్నీ రాలిపోయి మొక్క అంతా ఎండిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి ఉన్నప్పుడు మనకు బ్యాక్టీరియల్ నల్ల మచ్చ తెగులు ఉన్నదని గమనించుకొని దానికి సంబంధించిన యాజమాన్య పద్ధతి పాటించాలి. అదేమిటంటే 1 గ్రాము ప్లాంటామైసిన్ లేదంటే స్ట్రెప్టోమైసిన్ ఈ పురుగుల మందుని 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ తో కలిపి 10 లీటర్ నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుల సమస్య నుంచి కాపాడుకోవచ్చు. అలాగే మెయిన్ సమస్య ఏమంటే వేరుకులు తెగులు, దీని రూట్ రాట్ అని కూడా అంటాము. దాన్ని గమనించుకోవడానికి ముఖ్య లక్షణాలు ఏమంటే ఇది పొలంలో చూసుకున్నట్లయితే మొక్కలన్నీ గుంపులు గుంపులుగా ఎండిపోవడం జరుగుతుంది. ఇది ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఒక జాగాలో ఒక్కొక్కటి కాకుండా గుంపులుగా ఎండిపోయి ఉంటే దాని వేరుకులు తెగులు సోకిందని అనుకోవచ్చు. అలాగే ఎప్పుడైతే ఆ మొక్కని పీక్తామో అది మనకి ఈజీగా వచ్చేస్తుంది. నార్మల్ గా అంటే అది దృఢంగా ఉంటది పత్తి మొక్క అనేది, దాన్ని పీకితే మనకి ఈజీగా వచ్చేసిందంటే వేరుకులు సమస్య అనే ఉన్నదని తెలుసుకోవచ్చు. అలాగే దీంట్లో ముఖ్య లక్షణం ఏమంటే ఆకులు ముందుగా పై భాగంలో ఉన్న ఆకులన్నీ ఎండిపోవడం జరుగుతుంది, ఆ తర్వాత కింది భాగం ఆకులన్నీ ఎండిపోవడం జరుగుతుంది అన్నట్టు. ఈ క్రమంలో ఎండిపోయినప్పుడు కూడా మనం వేరుకులు సమస్య ఉందని తెలుసుకోవచ్చు. సో ఇది ముఖ్యంగా భూమిలో ఉండే శిలీంధ్రం ద్వారా వస్తుంది కాబట్టి మనకు దీనికి 1-2 గ్రాముల కార్బెండేజిము లేదంటే 10 గ్రాముల ట్రైకోడర్మా తోటి విత్తన శుద్ధి చేసుకుని విత్తుకున్నట్లయితే ఇలాంటి తెగుళ్ల సమస్య నుంచి కాపాడుకోవచ్చు.
1: చాలా సంతోషం సాయి ప్రసన్న గారు. ముఖ్యంగా పత్తిలో ఆశించే చీడపీడలు ఏమున్నాయి, వాటి నివారణకు ఎలాంటి పద్ధతులు అంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు ఉన్నాయనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు. మరి ఎవరైతే పత్తి సాగు చేస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళు ఈ సమగ్ర నివారణ పద్ధతులను పాటించి చీడపీడలను సమర్థవంతంగా నివారించి

0: మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: ధన్యవాదాలండి.
2: పత్తిలో ఆశించే చీడపీడలు సమగ్ర నివారణ గురించి సీనియర్ వ్యవసాయ పరిశోధకురాలు యు సాయి ప్రసన్నతో కేలిన పెట్టిన ముచ్చటాది. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. వ్యవసాయ ధరల కార్యక్రమంలో వివిధ పంటలేసి మార్కెటింగ్ ఎట్లా చేయాలనో కొంతమంది రైతులు రైతు బజార్లా మార్కెట్లలో అమ్ముతారు. ఇంకా ఆన్లైన్లో కూడా అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఇక మరిన్ని విషయాలని ఈ ప్రసంగంలో విందామా. వివిధ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు ఎగుమతి అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం విందా.
3: ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం అనేది ఈ రోజుల్లో చాలా ప్రాధాన్యత సంతరించుకున్న అంశము. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం అనగా మనకు ప్రకృతి సిద్ధమైన మార్గాల్లో పంటలను ఉత్పత్తి చేయడము. దీనిలో ఎటువంటి రసాయనాలు గాని కెమికల్స్ గాని వాడకుండా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇలాంటి వాటిలో ప్రధానంగా ధాన్యాలు మనకు సేంద్రియ బియ్యము, గోధుమ, అదే పప్పుల్లో మినుములు, కందులు, శనగలు, అలాగే పండ్లలో అరటి పండ్లు, మామిడి, జామ, సీతాఫలం పండ్లు, కూరగాయల్లో ముఖ్యంగా టమాటో, బీరకాయ, వంకాయ, దోసకాయ లాంటి పండ్లు, కూరగాయలు, అలాగే నూనెల్లో నువ్వుల నూనె, ఎర్రగింజల నూనె, అలాగే మూలికల్లో తులసి, పుదీనా, నిమ్మ ఆకులు, అలాగే నెయ్యి, పాలు, తేనె మొదలైన పదార్థాలను సేంద్రియ మార్గాల్లో ఉత్పత్తి చేయడము జరుగుతుంది. ప్రధానంగా వీటి మార్కెటింగ్ అవకాశాలు గమనించినట్టయితే ప్రత్యక్ష విక్రయాలు, మనము ప్రత్యక్షంగా విక్రయించడానికి మనకు ఉన్నటువంటి వ్యవస్థల్లో రైతు బజార్లు ప్రధానమైనవి. వీటితో పాటు రైతు షాప్స్ అండ్ వివిధ రకాల క్యాంపులు, ప్రత్యేకమైన మార్కెటింగ్ వ్యవస్థ ఎక్కడైనా ఏర్పాటు చేసినట్టయితే ఆ సందర్భానుసారము అక్కడ కూడా మనం విక్రయించే అవకాశం ఉంది. అలాగే ఉత్పత్తి ఖర్చుల తక్కువ ఖర్చుతోనే నేరుగా వినియోగదారునికి చేరవేయడం అనేది ఈ మధ్య ప్రాధాన్యత సంతరించుకున్న ఒక ముఖ్యమైన మార్కెటింగ్ విధానము. అలాగే ఈ రోజుల్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా సేంద్రియ పదార్థాల యొక్క మార్కెటింగ్ కు విస్తృతమైన మార్కెట్ అవకాశాలను కల్పించడం జరుగుతుంది. అలాగే ఒక రైతు గాని ఒక పెద్ద ఉత్పత్తిదారుడు ఒక తన సొంత బ్రాండ్ గనక ఏర్పాటు చేయగలిగితే మరింత బాగా మార్కెటింగ్ కు మరియు అతనికి అధిక ఆదాయాలు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్, అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో కూడా మనకి ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో పంట ఉత్పత్తులు మరియు మార్కెటింగ్ జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ సంస్థల్లో పెద్ద సంస్థలు చూసినట్టయితే పతాంజలి, 24 మంత్ర, ఆర్గానిక్ ఇండియా ఇలాంటి సంస్థలు ఈ సేంద్రియ పద్ధతిలో మార్కెటింగ్ కోసము రైతులతో ఒప్పందాలు చేసుకుని మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు సహకార సంఘాలు కూడా, అలాగే ఎఫ్పిఓలు, రైతు ఉత్పత్తి సంస్థలు కూడా మనకి మార్కెటింగ్ లో ముఖ్యమైన పాత్ర పోషించడం జరుగుతుంది. ఇంకా ఎగుమతి అవకాశాలు చూసినట్టయితే ఇదే సేంద్రియ పదార్థాలని అంతర్జాతీయంగా కూడా పెద్ద డిమాండ్, చాలా పెద్ద డిమాండ్ అనేది సేంద్రియ ఉత్పత్తి చేసిన ఆహార పదార్థాలకు ఉండడం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా దిగుమతి చేసుకున్న దేశాల్లో ప్రధానమైనవి అమెరికా, కెనడా, యూరోప్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉన్నాయి. ఎగుమతికి మనకు ఎలాంటి అనుమతులు అవసరం అని చూసినట్టయితే మనకి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ సర్టిఫికేషన్ అనేది, ఎన్పిఓపి సర్టిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే అపేడాలో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ వారి అనుమతి, అందులో ముందు నమోదు రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ద్వారా మనము ఎగుమతికి ఒక అవకాశాన్ని పొందడం జరుగుతుంది. అలాగే జైవిక భారత్ లేదా ఇండియా ఆర్గానిక్ లో కూడా నమోదు చేసుకోవచ్చు. సప్లై చైన్ లో ముఖ్యమైనది ఏంటంటే క్వాలిటీ ప్రమాణాలు పాటించడం, ఎందుకనగా దిగుమతి చేసుకున్న దేశాలు ఈ క్వాలిటీ ప్రమాణాలకు అనుగుణంగానే వాళ్ళు అనుమతించడం జరుగుతుంది. అలాగే ఎగుమతి చేసే ప్రధాన ఉత్పత్తులు మన దేశం నుండి చూసినట్టయితే సేంద్రియంగా ఉత్పత్తి చేసిన పప్పులు, మసాలాలు, అందులో ముఖ్యమైనవి హల్దీ, మిరియాలు, దాల్చిన చెక్క, నూనెలు మొదలైనవి, తేనె, కూరగాయలు, పచ్చిమిరప, ముల్లంగి, తులసి వంటి ఔషధ మొక్కలు కూడా మన దేశం నుండి వేరే దేశాలకు సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఉండే సమస్యలు ఏంటి ఈ ఉత్పత్తిలో వేరే దేశాలకు ఎగుమతి చేయడంలో అంటే, సర్టిఫికేషన్ అనేది మనకు అవగాహన లేకపోవడము ఒకటి, సర్టిఫికేషన్ కి అయ్యే ఖర్చు, అలాగే సరైన మార్కెట్ యొక్క సమాచారం తెలియకపోవడం, మార్కెట్ లేకపోవడం కాదు మార్కెట్ యొక్క సమాచారం లేకపోవడము, అలాగే ట్రాన్స్పోర్ట్ ఎక్కడ ఎలా జరుగుతుంది, స్టోరేజ్ సౌకర్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే మధ్యవర్తుల జోక్యం ఎంతవరకు ఉంది, ఎలా వాళ్ళ సేవలు ఎలా వినియోగించుకోవాలి, ఇలాంటి కొన్ని మనకు సాంకేతిక సమస్యలు ఇప్పుడు ప్రధానంగా ఉన్నాయి. వీటిని అధిగమించడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేయడం జరుగుతుంది. ఇక అవకాశాలు చూసినట్టయితే మనకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు చూస్తే వివిధ నాబార్డు, అపేడా వాళ్ళ మద్దతు, అలాగే ఇంకా మనకు కలిసి వచ్చే అంశం ఏంటంటే ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన వల్ల ఆ సేంద్రియ పదార్థాలకు డిమాండ్ బాగా పెరగడం జరుగుతుంది. ఇక ప్రత్యేకంగా అదే

జిల్లాలోని రైతాంగానికి ఉన్న ఎగుమతి అవకాశాలు చూసినట్టయితే మన దగ్గర ప్రధాన ఉత్పత్తులు ఏమున్నాయి, వాటి నుంచి ఏ ఎగుమతి అవకాశాలు ఉన్నాయి చూసినట్టయితే మొదటి ప్రధానంగా పండే పంట పత్తి, దాంతో పాటు కందిపప్పు, జొన్న, కుర్రలు, పసుపు, మిర్చి, వాములు, తర్వాత వస్త్రాలు, నేత వస్త్రాలు, ఇవి మనం ప్రధానంగా ఇక్కడ ఉత్పత్తులు. సో ఎగుమతి అవకాశాలు ఉన్న దేశాలు ఏమంటే ఆదిలాబాద్ జిల్లా నుండి అమెరికా, యూకే, కెనడా, సేంద్రియ పత్తి, పప్పు దినుసులు, మసాలాలు, మిల్లెట్స్ మొదలైనవి. అలాగే జర్మనీ, జపాన్ అండ్ ఫ్రాన్స్ కి ఆరోగ్య పంటలపై పెరుగుతున్న డిమాండ్ వల్ల ఇవి ఎక్కువగా వాళ్ళు దిగుమతి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాగే దుబాయ్, మిడిల్ ఈస్ట్ దేశాల వాళ్ళు మన దగ్గర నుండి మసాలాలు, పసుపు, బియ్యం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. మన ఆదిలాబాద్ జిల్లా రైతాంగం ఎగుమతి చేయాలంటే మనకు అవసరమైన కనీస రిక్వైర్మెంట్ ఏంటంటే మొదటి అపేడాలో నమోదు చేసుకోవడం, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వారి వద్ద ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్న రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత FSSAI లైసెన్స్ ఉండాలి, ఫుడ్ సెక్యూరిటీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి లైసెన్స్ అనేది మనకు తప్పనిసరి విదేశాలకు ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు ఆహార పదార్థాలని దీంట్లో, ఎందుకంటే వాళ్ళు ఈ సర్టిఫికేషన్ ను భద్రతా ప్రమాణాలను చెక్ చేసుకోవడానికి చూస్తారు. సో ఈ సర్టిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత సేంద్రియ ఉత్పత్తులకు మనకి NPOP ఆర్ ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా అవసరం. అలాగే FPOలు రైతు ఉత్పత్తి సంస్థలు లేదా రైతు సమూహాలుగా చేరడం, పెద్ద మొత్తంలో సరఫరా చేయడం కోసం ఇది మనకు అవసరం. ఎందుకంటే ఒక చిన్న రైతు సాధారణంగా ఎగుమతి చేయడానికి తన దగ్గర ఉన్న చిన్న క్వాంటిటీని ఎగుమతి చేయడం కష్టతరం కాబట్టి రైతులు సంఘటితంగా ఏర్పడి వాళ్ళ ఉత్పత్తిని కలుపుకొని ఒక పెద్ద మొత్తంగా చేసి దాన్ని ఉత్పత్తి చేయడం అనేది అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. అలాగే మండల వ్యవసాయ కార్యాలయాల సహాయంతో ఎగుమతికి ట్రైనింగ్లు, వర్క్ షాప్లు వీటిని మనం తరచూ హాజరవుతూ ఉండాలి. మనకు వివిధ ప్రభుత్వ పథకాలు కూడా ఈ ఎగుమతుల కోసం, ఉత్పత్తి మరియు ఎగుమతి కోసం ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుంది. అందులో మనకు కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అనే పథకం కింద ఆదిలాబాద్ జిల్లాలో మనకి కంది పంట, కందిపప్పుని ఎంపిక చేయడం జరిగింది. సో దీని కింద మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఈ ODOP వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద కంది పంటను ఎంపిక చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాకు ఈ పంటను ఎంపిక చేయడం అనేది ఎంతో ముఖ్యమైనది, ఎందుకంటే దీంట్లో మన దగ్గర ఉన్న, మన దగ్గర పండించేటువంటి కంది పంటకు అత్యంత నాణ్యమైనది మరియు దానికి తగిన డిమాండ్ కూడా ఉంది కాబట్టి ఈ పంటను ఎన్నుకోవడం జరిగింది. అలాగే వీటితో పాటు సోయాబీన్ ప్రొడక్ట్స్, కాటన్ బేల్స్ ఇవన్నీ కూడా మన దగ్గర నుండి ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నటువంటి అంశాలు. సో కంది పంటనే ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగింది, ఎంపిక చేయడం జరిగింది అని చూసినట్టయితే ఆదిలాబాద్ జిల్లాలోని భూమి అలాగే వాతావరణము, వాతావరణ పరిస్థితులు ఎంతో అనుకూలంగా ఉన్నాయి కంది పంట కోసం. అలాగే పెద్ద ఎత్తున రైతులు మనకు కాలుష్య రహితమైనవి పండించడం జరుగుతుంది. అలాగే మిగతా జిల్లాల కంటే ఇక్కడ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని కూడా సాధించడం, సగటున తక్కువ ఖర్చుతోనే కంది పంటను పండించడం జరుగుతుంది. అందుకని ఆదిలాబాద్ జిల్లా కోసమని ఈ కంది పంటను వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద దీన్ని ఎంపిక చేయడం జరిగింది. మనకు మార్కెటింగ్ అవకాశాలను చూసినట్టయితే ఈ కందిపప్పు అనేది రోజు వినియోగించే ప్రధానమైన దినుసుల్లో ముఖ్యమైనది మరియు దీనికి దేశవ్యాప్తంగా కూడా విస్తృతమైన డిమాండ్ కూడా ఉంది. అలాగే ధరలు ఏడాది పొడవునా మారుతూ ఉంటే కూడా మంచి నాణ్యత ఉంటే స్థిరమైన మార్కెట్ కూడా ఉంటుంది. మనం సంవత్సరం పొడవునా డిమాండ్ ఉన్న ఒక ముఖ్యమైన ఉత్పత్తి. అలాగే మనకి దీన్ని మార్కెటింగ్ చేయడానికి ఉన్న అవకాశాలు చూస్తే రైతు బజార్ల ద్వారా నేరుగా విక్రయించడం అనేది ఒక మార్గము. అలాగే FPOల ద్వారా బల్క్ మార్కెటింగ్, రైతులు కలిసి వాళ్ళ యొక్క పంట ఉత్పత్తిని పెద్ద ఎత్తున దూర ప్రాంతాల్లో కూడా విక్రయించవచ్చును. అలాగే APMC మార్కెట్ల ద్వారా ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ లోని మార్కెట్ల ద్వారా కూడా మనము సరఫరా చేయవచ్చు ఎక్కడైతే అధికంగా డిమాండ్ ఉందో. తర్వాత ముఖ్యంగా కొనుగోలు సంస్థలు చూసినట్టయితే ఈ కంది పంటని మనకి టోల్స్, డాల్మియా, ITC వంటి సంస్థలతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. మన కంది పంటని ఉత్పత్తి చేసేదగ్గ దేశాలలో ముఖ్యమైనవి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బంగ్లాదేశ్, శ్రీలంక, యూరప్ మరియు అమెరికా. మన సాంప్రదాయమైన భారతీయ పప్పులకు చాలా డిమాండ్ ఉంది. అలాగే మనకి మరిన్ని వివరాల కోసం అపెడేవారి వెబ్సైట్ https://apeda.gov.in అపెడా వెబ్సైట్ లో మనము వివరాలు తెలుసుకోవచ్చును మరియు ఎగుమతికి సంబంధించిన వాళ్ళు, ఎగుమతి చేయాలనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చును. అలాగే మన విదేశాలకు ఎగుమతి చేయాలనుకున్నప్పుడు FASSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి లైసెన్స్ కూడా మనకి తప్పనిసరిగా ఉండాలి. ఇంకా కంపెనీ రిజిస్ట్రేషన్ అయి ఉంటే వాళ్ళు బ్రాండింగ్, ప్యాకింగ్ ఇవి కూడా మనము నిర్ధారిత ప్రమాణాల ప్రకారం చేసినట్టయితే ఎక్స్పోర్టింగ్ కి అధిక ప్రాధాన్యత ఉండి వాళ్ళు ఎక్స్పోర్టింగ్ అవకాశాలు కూడా మెరుగ్గా అయ్యే అవకాశం ఉంది.

0: వివిధ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు ఎగుమతి అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం అది. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. ఇప్పుడు ఒక వ్యవసాయ పాట విందాం.
1: ఇంటికి పంట బండి నిండా తోలుకుంటూ, ఈ బండ్లన్నీ మా అమ్మగారే అంటూ సంతోషంగా ఒక ఆడబిడ్డ తోటి స్త్రీలతో చెప్తుంది.

టేకమాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయ పాట అది. ఇది ఈయల్లటి ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణిల గొర్రెల్లో బురద పుండ్ల వ్యాధి లక్షణాలు నివారణ ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్ తో ముచ్చటి నచ్చు. ఇంకా సోయా కంది పంటల సాగు అనుభవాల గురించి సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన మన్నె సురేందర్ తో ముచ్చట కూడా ఇనొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్ల వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం కలి ఇందా.

0: కేంద్రం సోమవారం సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. పాల పదార్థాలతో ఆరోగ్య పోషక లాభాల గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీకో జెట్ చేసి 2424085852, మరొక నెంబరు 2424085853 ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్.
1: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఎన్సీఈఆర్టీ రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ టూల్ ప్రశస్తి గురించి శ్రీ కె రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సలివోజి కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్.
2: శ్రోతలకు నమస్కారం. సమ్మిళిత విద్య అనేది నేడు ప్రతి తరగతి గదిలోనూ అత్యంత కీలకమైన అంశం. పాఠశాల స్థాయిలోని ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించి వారికి సరైన విద్యా వనరులను అందించేందుకు ఎన్సీఆర్టీ ప్రవేశపెట్టినటువంటి వినూత్న సాధనమే ప్రశస్త్. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. అయితే మరి అసలు ఈ ప్రశస్త టూల్ అంటే ఏమిటి? ఇది సాధారణ ఉపాధ్యాయులకు, స్పెషల్ ఎడ్యుకేటర్లకు ఎలా ఉపయోగపడుతుంది? సమాజంలో ఉన్నటువంటి దివ్యాంగ పిల్లల విద్యా ప్రయాణాన్ని ఇది ఎలా సులభతరం చేస్తుంది అనే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పెషల్ ఎడ్యుకేటర్ కొట్టాల రామకృష్ణ గారు. వారిని అడిగి ఈ ప్రశస్త టూల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణ గారు.
3: నమస్కారం సార్.
2: సార్, అసలు ముందుగా మన శ్రోతల కోసం ఒక విషయం చెప్పండి, అసలు ఈ ప్రశస్త టూల్ అంటే ఏంటి, దేనికోసం ఉద్దేశించబడింది టూల్?
3: ఈ ప్రశస్త యాప్ గురించి తెలుసుకునే ముందు, భారత ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రారంభించిన ఒక ముఖ్య కార్యక్రమం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల కోసం ఒకే దేశం ఒకే ధ్రువపత్రం నినాదంతో UDID యునిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ని 2021 జూన్ 1 ప్రారంభించడం జరిగింది. మరి దివ్యాంగుల విభజన గురించి తెలుసుకోవాలంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ PWD యాక్ట్ 1995 7 రకాల వైకల్యాలను గుర్తించడం జరిగింది. మరి అభివృద్ధి చెందిన సాంకేతికత సహాయంతో ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ యాక్ట్కు సంస్కరణ చేస్తూ RPW యాక్ట్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం 21 వైకల్యాలను ధృవీకరణ పత్రాలు ఇవ్వడం కోసం గుర్తించడం జరిగింది. మరి ఈ వైకల్యాలు గల వారిని గుర్తించడం కోసం మొట్టమొదటగా పాఠశాల కళాశాల స్థాయిలో పిల్లలను పరిశీలించడం కోసం భారత ప్రభుత్వ విద్య

0: విద్యామంత్రిత్వ శాఖ, పాఠశాల విద్యా అక్షరాస్యత శాఖ, జాతీయ విద్యా సాంకేతిక సంస్థ, జాతీయ విద్యా పరిశోధన సంస్థ వారి సంయుక్త సహకారంతో ప్రశస్త్ అనే యాప్ను రూపొందించడం జరిగింది. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. ఇది ధృవీకరణ కాదు, కేవలం పరిశీలన మాత్రమే. దీనిలో ముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ప్రతి విద్యా సంస్థలోని, అది ప్రభుత్వ అనేది కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ప్రతి విద్యా సంస్థలోని ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయిని మరియు ఉపన్యాసకులు 21 వైకల్యాలను ఏ విధంగా గుర్తించగలుగుతారు తమ విద్యార్థుల్లో, వాటికి సంబంధించిన అవగాహనకు సంబంధించి 10 వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలన్నింటినీ వారు ఖచ్చితంగా చూడవలసిన అవసరం ఉంది. ఈ వీడియోలు చూసిన తర్వాత స్క్రీనింగ్ పార్ట్ 1 అనే రెండవ భాగం వారికి అందుబాటులోకి వస్తుంది. మరి ఈ వీడియోలు ఉపాధ్యాయులకి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఒక పిల్లవాడు పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతాడు, మరియు ఆ పిల్లవాడిని వివిధ సందర్భాలలో పరిశీలించే అవకాశం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, ఉపన్యాసాలకు మాత్రమే ఉంటుంది. కావున వారికి ఉద్దేశించి ఈ వీడియోలను చేయడం జరిగింది.
1: సార్, మరి RPWD యాక్ట్ 2016 ప్రకారం 21 డిజబిలిటీస్ ఉన్నాయని అంటున్నారు కదా, ఈ 21 డిజబిలిటీస్ ని గుర్తించడంలో ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుంది, అంటే ఎలా చెక్ లిస్ట్ చేస్తారు మీరు?
0: సో ఈ యాప్ లో మొదటగా ఏంటంటే, స్క్రీనింగ్ పార్ట్ 1 లో సంబంధిత ఉపాధ్యాయుడు వారి పిల్లలందరినీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఈ 21 వైకల్యాలకు సంబంధించి, ఒక్కొక్క వైకల్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఆ యాప్లో రావడం జరుగుతుంది. వాటిలో ఏ లక్షణాలు ఆ పిల్లవాడికి ఉన్నవో వాటిని టిక్ చేయడం ద్వారా ఆ పిల్లవాడికి ఆ సంబంధిత వైకల్యం ఎంత శాతం ఉందో గుర్తించడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ స్క్రీనింగ్ టూల్ ద్వారా మీరు అసెస్ చేసి ఈ పిల్లవాడికి ఫలాని ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత డాక్టర్కి చూపిస్తారా, ఓన్లీ మీరే అసెస్మెంట్ ద్వారా యాప్లో నమోదు చేస్తారా?
0: ఈ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు ఈ స్క్రీనింగ్ పార్ట్ 1 లో విద్యార్థిని పరిశీలించిన తర్వాత వారు ఎవరైతే పిల్లల్ని అనుమానిస్తారో వీళ్ళకి వైకల్యం ఉందని చెప్పేసి దానిని స్క్రీనింగ్ పార్ట్ 2 లో ప్రత్యేక ఉపాధ్యాయులు వారి డాటాలో చూసుకొని సంబంధిత విద్యార్థిని వారు కూడా పరిశీలించి వారి దృష్టిలో కూడా ఈ పిల్లవాడికి, ఈ అమ్మాయికి ఈ వైకల్యం ఉందని భావిస్తే వారిని తదుపరి పరిశీలన కోసం సంబంధిత వైద్యుని వద్దకు తీసుకువెళ్లడం జరుగుతుంది.
1: మరి మీరు చెప్పినట్టు దీంట్లో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయని చెప్పారు. పార్ట్ 1 పాత్రలో సాధారణ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేటర్లు ఇద్దరు ఉంటారా? పార్ట్ 1 లో ఉపాధ్యాయులు, పార్ట్ 2 లో స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారా?
0: పార్ట్ 1 లో సాధారణ ఉపాధ్యాయులు మాత్రమే తాము చూసిన 10 వీడియోల అవగాహనతో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2 లో మాత్రం ప్రత్యేక ఉపాధ్యాయులు మాత్రమే స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ అయిన తర్వాత తదుపరి చర్యలు ఏంటి?
0: పార్ట్ 2 లో కూడా ప్రత్యేక ఉపాధ్యాయులు పిల్లలకు వైకల్యాలు ఉన్నాయని గుర్తించినచో వారిని సంబంధిత వైద్యుల దగ్గరికి, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షింపజేసి వారికి సంబంధిత ధృవీకరణ పత్రం ఆ వైకల్యానికి సంబంధించిన శాతం ప్రకారం ఇప్పించడం జరుగుతుంది.
1: సరే, ఇంకొకటి, ఈ కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి టూల్ ఏదైతే ఉందో ఇది కేవలం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లకు, కళాశాలకైనా అన్ని స్కూళ్లు, కళాశాలలు దీన్ని అమలుపరచాలా?
0: ఇది ప్రభుత్వ మరియు ఎయిడెడ్, ప్రైవేటు అన్ని విద్యా సంస్థల్లో దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం సూచన.
1: మీరు యాప్ ద్వారా గుర్తించిన తర్వాత, అంటే పిల్లల్లో ప్రత్యేక అవసరాలను పిల్లలను గుర్తించిన తర్వాత, వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించిన తర్వాత వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అందుతాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఆ డిజబిలిటీ నుంచి బయటికి రావడం కోసం, లేదా వాళ్ళ ప్రత్యేక అవసరాల కోసం?
0: దీంట్లో ముఖ్యంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇంతకు ముందు ప్రతి రాష్ట్రం తన సొంతంగా సదరం అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేది. అయితే భారత ప్రభుత్వం ఈ దివ్యాంగులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం కోసం ఒకే దేశం ఒకే ధృవపత్రం నినాదంతో UDID, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డుని జూన్ 2021 ప్రారంభించడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రభుత్వ వైద్యులు ఆ విద్యార్థులను పరిశీలించిన తర్వాత వారి వైకల్యం యొక్క శాతం ప్రకారం వారికి సంబంధిత సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ లోని శాతం ప్రకారం వారికి సంబంధిత సంక్షేమ పథకాలు లభించడం జరుగుతుంది. ఉదాహరణకు స్కాలర్షిప్స్, బస్ పాస్లు, రైల్వే పాస్లు, అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు వారి అభ్యసన వైకల్యాలు, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ, నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సంబంధిత ధృవపత్రం గాని, ఇంటలెక్చువల్ డిజబిలిటీ, ప్రజ్ఞా వైకల్యం ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన ధృవపత్రం గాని ఉంటే వాళ్లకు పరీక్షలలో కొన్ని మినహాయింపులు కూడా లభిస్తాయి. ఉదాహరణకు భాషలలో కొన్ని పేపర్లు రాయవలసిన అవసరం ఉండదు. మిగతా విషయాలలో 10 మార్కులకే పాస్ ఇవ్వడం జరుగుతుంది.

0: ఇవ్వడం జరుగుతుంది. దానిలో మేజర్ గా ఏదైతే ఉందో దాని కిందనే వాళ్ళకు లబ్ధి ఇవ్వడం జరుగుతుంది.
1: ఇక డిజబిలిటీ అనేది ఎంత శాతం ఉంటే మీరు డిజబిలిటీగా గుర్తిస్తారు?
0: భారత ప్రభుత్వ సూచనల ప్రకారం 40% కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రమే సంబంధిత సంక్షేమ పథకాలు అందుతాయి.
1: ఇంకా మీరు క్లాస్ రూమ్ లో చూసినా కళాశాలలో చూసినా ఇది డిజబిలిటీ అని గుర్తించని కొన్ని ఏమైనా ఉన్నాయి? అంటే సాధారణ ఎడ్యుకేటర్లు గాని ఉపాధ్యాయులు సాధారణ ప్రజలు ఇతనికి డిజబిలిటీ ఇది అనేది గుర్తించని అటువంటి వ్యాధులు ఏమైనా చూసారా మీరు, ప్రాబ్లమ్స్ ఏమైనా చూసారా?
0: సాధారణంగా వైకల్యాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది శారీరక వైకల్యాలు, దృష్టిలోపం, అంటే బాహ్యంగా కనిపించేవే వైకల్యాలని మనం అనుకుంటాం. కానీ ఆర్పీడబ్ల్యూ యాక్ట్ 2016 ప్రకారం భారత ప్రభుత్వం ప్రవర్తన వైకల్యాలు, మానసిక వైకల్యాలను కూడా, కొన్ని ఇతర వైకల్యాలు, ఉదాహరణ యాసిడ్ దాడి బాధితులను కూడా వైకల్యం కింద చూపించడం జరిగింది. అదే విధంగా కుష్టు వ్యాధి నయమైన వ్యాధిగ్రస్తులను కూడా వైకల్యం గలవారిగా గుర్తించడం జరిగింది. అదే విధంగా తలసేమియా, ఎర్ర రక్త కణాలు చనిపోవడం, ఈ వ్యాధికి సంబంధించిన వారిని కూడా వైకల్యం గలవారిగా గుర్తించింది. సికిల్ సెల్ వ్యాధి, అదేవిధంగా పార్కిన్సన్స్ వ్యాధి. ముఖ్యంగా మన పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో కనిపించేది SLD, నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ. మామూలుగా ప్రతి పాఠశాలలో, ప్రతి తరగతిలో బాగా చదివే విద్యార్థులు ఉంటారు, వెనుకబడిన విద్యార్థులు ఉంటారు. ఇంతవరకు మనకు ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ గురించి అవగాహన లేనంత మటుకు మనం వెనుకబడిన విద్యార్థులను పట్టించుకోకపోయేది, వాళ్లకు సమస్య ఎక్కడుందనేది గుర్తించలేకపోయాం. ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం గురించి అవగాహన కలిగిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ అబ్బాయి చదువులో ఎందుకు వెనుకబడినానో గుర్తించి సంబంధిత నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అతన్ని కూడా చదువులో ముందుకు తీసుకురాల్సే అవకాశం ఉంది.
1: మామూలుగా సార్, ఇప్పుడు ప్రశస్త టూల్ ద్వారా నిర్దిష్ట వైకల్యాన్ని గుర్తిస్తామంటున్నారు, అలాగే గుర్తించిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ కూడా అందజేస్తామంటున్నారు. అయితే కొన్ని డిసబిలిటీస్ క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా, మరి క్యూరింగ్ కోసం అంటే వాళ్ళ హెల్త్ రికవరీ కోసం మీరేమైనా ప్రయత్నాలు చేస్తారా, లేదు కేవలం గుర్తించడం వరకే మా బాధ్యత అని అంటారా?
0: వైకల్యాలను గుర్తించిన తర్వాత కొన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్ ద్వారా, బిహేవియర్ థెరపీ ద్వారా వాటిని నయం చేయవచ్చు. వాటిని సంబంధిత స్పెషలిస్ట్ కి చూపించి, వాళ్ళకి సంబంధిత థెరపీలు చేయించి వాటిని నివారించే స్థాయికి తీసుకువస్తాం. ఒకవేళ నివారించలేని స్థాయికి ఉంటే వాటికి పర్మనెంట్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నివారించే స్థాయి ఉన్న వాటికి టెంపరవరీగా 5 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ వైకల్య స్థాయిని బట్టి మళ్ళీ ఆ సర్టిఫికేట్ ని రెన్యువల్ చేయడమా, క్యాన్సిల్ చేయడమా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మానసిక రుగ్మతలకు సంబంధించి కొన్ని మందులు వాడడం ద్వారా పిల్లల్లో మానసిక రుగ్మతలను మనం నయం చేయవచ్చు. ఇప్పుడు ప్రవర్తన దోషాలకు సంబంధించి వాళ్లకు ప్రవర్తన చికిత్స చేయడం ద్వారా, వాళ్లకు కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఆ దోషాలను కూడా మనం నివారించవచ్చు.
1: రామకృష్ణ గారు, మరి మీరు నిజామాబాద్ జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేటర్ గా పనిచేస్తున్నారు, మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఈ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి?
0: చాలా మటుకు మేము పిల్లల్ని వైకల్యం గల వారిగా గుర్తించినప్పటికీ తల్లిదండ్రులు వాళ్లకు సర్టిఫై చేయడానికి తీసుకెళ్తామంటే ముందుకు రావడం లేదు. వాళ్ళు తమ పిల్లల వైకల్యాలను దాచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల నష్టపోయేది వారి పిల్లలు, వారి కుటుంబం మాత్రమే. కాబట్టి తమ పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ వైకల్యాలు అనేవి శాశ్వతంగా ఉండేవి కావు, కొన్ని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే నివారించవచ్చు. కాబట్టి నివారించగలిగిన వాటిని నివారించే ప్రయత్నం చేద్దాం, నివారించలేని వాటిని ధృవపత్రాలు ఇప్పించి తద్వారా వారి పిల్లలు లబ్ధి పొందే విధంగా ప్రయత్నం చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా కూడా మారుతారు.
1: అలాగే ఈ విషయంలో మీరు సాధారణ ఉపాధ్యాయులు అంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ కాకుండా చాలా స్కూల్లో సాధారణ ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు?
0: ముఖ్యంగా ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రశస్త్ యాప్ ని, అందులోని వీడియోలను సరిగా చూడగలిగితే ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే పిల్లల్లోని వైకల్యాలను గుర్తించగలరు, మీరు కూడా అలాగే గుర్తించగలుగుతారు. కాబట్టి మన పిల్లలలోని వైకల్యాలను ప్రాథమిక స్థాయిలోనే మనం గుర్తిస్తే, వాటికి నివారణోపాయాలుగా మనం సూచించగలిగితే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వాళ్ళం అవుతాం.
1: విన్నారు కదా రామకృష్ణ గారి మాటల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఈ ప్రశస్త టూల్ ఎలా ఉపయోగపడుతుందో. ప్రతి చిన్నారికి నాణ్యమైన చదువు పొందే సమాన హక్కు ఉంది. చిన్న వయసులోనే వారి ప్రత్యేక అవసరాలను గుర్తించి తగిన చేయుతనిస్తే వారు కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు. అందుకు ఈ ప్రశస్త టూల్ ఎంతగానో దోహదపడుతుందని చాలా స్పష్టంగా వివరించారు రామకృష్ణ గారు. మన స్టూడియోకి వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని మనతో పంచుకున్నందుకు రామకృష్ణ గారికి శ్రోతల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
0: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఎన్సీఈఆర్టీ

0: రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ సాధనం ప్రశస్త్ గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి శ్రోతలకు గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అంటే 28వ తారీఖున సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాల గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలిస్తారు. రైతులు, శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జతచేసి 2424085252, మరొక నెంబరు 2424085853, ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. హుషారు శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు, హుషారైన మాటలు మీ అయితే జోర్దారైన పాటలు మయి. 45 నిమిషాల సేపు ఉండే ఈ హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయొచ్చు. మా ఫోన్ నంబర్లు 087-32 ఇది కోడ్ నంబర్, 2950-81 ఇంకొక నంబర్, 2300-81.

హుషారు కార్యక్రమంలో ముందుగల శ్రీను కేరాఫ్ అను చిత్రంలోని ఈ పాట మీకోసం. నేను మీ ఆర్చే సురుకుంటి మమత.

0: హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్. మీ పేరు, ఊరు?
1: హలో మేడం, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్
1: మేడం,
0: మీ పేరు, ఊరు?
1: మేడం, కర్నూలు నుంచి మోహన్ రెడ్డి మేడం.
0: మోహన్ రెడ్డి గారు, చెప్పండి, ఫోన్ చేసిండ్రు.
1: ఈరోజు సినిమా చేసి పెంచులో మేడం.
0: తప్పకుండా వినిపిస్తాను. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి మోహన్ రెడ్డి గారు, మీకు అసలు పాట వినిపిస్తాను. శ్రోతలు, మీరు కూడా ఫోన్ చేసి మంచి ముచ్చట చెప్పాలనుకుంటే 0837 3 కోడ్ నంబర్ని జత చేసి 2300 8 ఇంకొక నంబర్ 2950 8 ఈ రెండు నంబర్లలో కలిసి దేనికైనా ఒకదానికి ఫోన్ చేసి పాట కోరచ్చు, ముచ్చట చెప్పచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హలో.
2: హలో, నమస్కారం మేడం.
1: నమస్తే, మీ పేరు, ఊరు?
2: రామ్ప్రసాద్ అండి. నా పేరు రంగారెడ్డి జిల్లా.
1: ఏం చేస్తారండి రామ్ప్రసాద్ గారు?
2: అన్నమయ్య సినిమా నుండి అడిగిన.
1: తప్పకుండా వినిపిస్తాను. మీరేం చేస్తారు
2: మేడం?
1: మీరేం చేస్తారు? మీరు చేసే పని ఏంటి, వర్క్?
2: మాది బిజినెస్ అండి.
1: ఫస్ట్ టైమా ఫోన్ చేయడం? ఇంతకు ముందు మాట్లాడినరా?
2: ఇంతకుముందు 20 డేస్ కింద, 15 డేస్ తర్వాత ఇంతకుముందు
1: మాట్లాడినా. చెప్పండి రామ్ ప్రసాద్ గారు, తప్పకుండా వినిపిస్తాం. మీరు అడిగిన పాటని వినేసేయండి.
2: ఓకే.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు ఉషారులో ఉషారైన పాటలు. శ్రోతలు, గి ఉషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి మంచి ముచ్చట చెప్పాలనుకుంటే 0873 కోడ్ నంబర్ ని జతయేసి 2300081 ఇంకొక నంబర్ 2950081 ఈ రెండు నంబర్లలో కలిసి దేనికైనా ఒకదానికి ఫోన్ చేసి ముచ్చట చెప్పచ్చు. గణపతి విగ్రహాలు నిమజ్జనం చేసేటప్పుడు డీజేలు వాడకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించద్దు. డీజేలు వాడడం వల్ల గుండె సంబంధిత వ్యాధులున్న వారు ఆ శబ్దాలకు గురై ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరైనా డీజేల ద్వారా ఎక్కువ శబ్దాలు సృష్టిస్తే, గొడవలు చేస్తే 112 నంబర్కు ఫోన్ చేయాలి. చక్కగా గణపతి విగ్రహాలను నిమజ్జనానికి తీసుకుపోయేటప్పుడు భజనలు, కోలాటాలు, చెక్క భజనలు చేసుకుంటా నిమజ్జనం చేయండి.

0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషార్లో హుషారైన పాటలు. ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే.
1: నమస్కారం,
0: చెప్పండి మీ పేరు ఊరు.
1: నా పేరు కీర్తి రాజ్కుమార్, నాగర్తనగర్, నిజామాబాద్.
0: చాలా బాగున్నామండి. ఎట్లుంది వాతావరణం నిజామాబాద్ లో? హలో, వినిపిస్తుందండి? మధ్యలో కొంచెం ఏదో శబ్దాలు వచ్చినాయి. చెప్పండి, ఏ పాట కావాలా? తప్పకుండా వినిపిస్తానండి. అవును, తప్పకుండా వినిపిస్తాను. వినిసేయండి.
1: కీర్తి, సరోజ, రాజ్కుమార్, సంతోష్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష, సుస్వర, సుమధుర.
0: మీ అందరి కోసం ఈ పాట.
1: థ్యాంక్స్ అమ్మా.

0: హలో
1: హలో
0: నమస్తే, మీ పేరు?
1: స్వామి.
0: స్వామి ఎక్కడి నుంచి?
1: పిప్పలకోటి.
0: ఏం చేస్తారు స్వామి?
1: వ్యవసాయం.
0: ఎలాం పని చేసిండు మరి చేయండి?
1: మందు పట్టు.
0: వాన పడ్డదా? వాన పడ్డదా మీకు?
1: పడలేదు.
0: అక్కడక్కడ వాన పడ్డదైతే చెప్పండి స్వామి, ఏ పాట గాల?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు హుషారులో హుషారైన పాటలు. శ్రోతలకి హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటున్నా అయితే 2300081 ఇంకొక నంబర్ 2950081 ఈ రెండు నంబర్లతో పాటు 08732 ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి ఈ రెండు నంబర్లలో కలి దేనికైనా ఒకదానికి ఫోన్ చేసి మంచిగా హుషారైన మాటలు ముచ్చట్లు చెప్పచ్చు. బహిర్గత మలమూత్ర విసర్జన మంచిది కాదు. దీనివల్ల ఈగల దోమలు వ్యాప్తి చెంది మనుషులు విపరీతమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరుగుదొడ్లను వాడుండ్రి, ఆరోగ్యంగా ఉండండి. మలమూత్ర విసర్జన చేసిన తర్వాత చేతులను సబ్బుతో కడగాల.

మీరు విన్న ఈ పాట గిల్లికజ్జాలు చిత్రంలోనిది. సంగీతం కోటి, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత.

గిద్దడితోని ఎల్లటి హుషారుకు టాటా చెప్పేద్దాం. రేపు రాత్రి 8 గంటలకు హుషారులో హుషారైన పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్తం. ఇంకా రాత్రి 10 గంటల 30 నిమిషాలకు మధురమలో హాయన పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్ల సమాచార సంధ్య. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం కలిగిందాం.

0: ആകാശവാണി ആദിലാബാദ് വന്ദപ്പായം ട്രെൻഡു എഫ് എം മനസ്സിനുണ്ട്.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. నవలతో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 74వ భాగం విందాం. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివి వినిపిస్తున్నది సుమనస్పతి రెడ్డి.
2: ఎంత దట్టమైన రాత్రైనా వేకువను ఆపలేదన్నట్టుంది తూర్పున సూర్యోదయం. పచ్చదనం కోల్పోయిన కొండలు వేకువలోని ఎరుపును పీల్చుకుంటున్నట్టు ఎరుపును సంతరించుకుంటున్నాయి. నిమిష నిమిషానికి వేకువలోని సంధ్య కెంజాయి వర్ణం పలచబడుతున్న వాస్తవం స్పష్టంగా కనిపిస్తోంది. మీ వాదనలో నిజం లేదని చెప్పను, కానీ సాటి భారతీయుణ్ణి ఈ చేతులతో చంపడం కాదు, గాయపరచడం కూడా చేయలేను. మనం ఇంతవరకు సాగించిన పోరాటం ఎందుకో ఇప్పటికైనా మీకు పూర్తిగా అర్థమై ఉండాలి. స్వరాజ్యం కోసం, ఆ లక్ష్యం కోసం భారతీయులను చంపడం ఏమిటి? ఆ లక్ష్యాన్నే మనం దేశభక్తి అంటున్నాం. ఆ లక్ష్యాన్ని రాజద్రోహంగా పరిగణిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం ఎలాగూ చంపుతోంది. ఇప్పుడు నేను కూడా భారతీయుణ్ణి చంపితే ఆ తెల్లవాడికి నాకు ఏమిటి తేడా? అందుకే నేను అంగీకరించలేను. నా తుది శ్వాస ఈ పోరాటంలోనే ఆగుతుంది, అది తథ్యం. సరే, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం శ్రేయస్కరం కాదు. నేను స్నానం చేసొస్తాను, ఈలోగా మీరొక నిర్ణయానికి రండి. నాతో రావడమా రాకపోవడమా, నన్ను మీతో తీసుకువెళ్ళడమా, ఇది కూడా ఆలోచించండి. ఆ మాట చెప్పి స్నానానికి వెళ్ళిపోయాడు రామరాజు. ఆయన వెళుతున్న వైపే చూశారంతా. ఒక పక్క అలసట. రోజుల తరబడి పోలీసుల నుంచి, సాయుధ బలగాల నుంచి, ఈ మధ్య గ్రామ ప్రజల నుంచి తప్పించుకోవడం ప్రాణాంతకంగా మారిపోయింది. ఇంకో పక్క బాధ. రామరాజుతో విభేదించవలసి వస్తుందేమోనన్న తమ భయం నిజం అవుతున్నందుకు ఉబికి వస్తున్న క్షోభతో ఉన్నారక్కడ కొండదళం సభ్యులు కొందరు. తెలతల వారుతోంది. కొండ అంచున ఉన్న ఆ పెద్ద తాటాకు పాక నుంచి అవతలి కొండ మీది సూర్యోదయం కనిపిస్తోంది. ఆ దిశగానే నడుస్తున్నాడు రామరాజు. మే నెల తొలి రోజులు. బిగపట్టినట్టు చిన్న తెమ్మెర కూడా వీయడం లేదు. రేవళ్ల కంతారంలో సమావేశం కావలసిందేనని పట్టుబట్టారు కంతారం ముఖాసాదారు కొటికల బాలయ్య నాయకత్వంలో కొందరు. అనుకున్నట్టే రేవళ్ల కంతారం దగ్గరి పైడి పనుకులలోనే, అది కూడా కొటికల బాలయ్య కట్టిన ఇంటిలోనే సమావేశమైంది కొండదళం. అత్యవసర సమయంలో తన కుటుంబ సభ్యులు తలదాచుకోవడానికి, ఇలాంటి కీలక సమయంలో కూర్చుని మాట్లాడుకోవడానికి అక్కడే బాలయ్య ఆ ఇల్లు కట్టించాడు. ఆ ప్రాంతం మీద పట్టు ఉన్నవాళ్లు తప్ప ఆ ఇంటిని కనుక్కోలేరు. పైగా అడుగులతో కాలిబాట ఏర్పడకుండా ఎప్పుడూ జాగ్రత్త పడ్డం వల్ల ఎవరూ అటు వెళ్లరు. గంతన్న, రామరాజుగారంటే నాకు గౌరవం లేక కాదు. ఆయన్ని ఇంత దూరం తీసుకువచ్చిన వాళ్లలో నేను ఒకణ్ణి. కానీ స్వామి చెబుతున్న సిద్ధాంతం అంతిమంగా మనకే నష్టం చేయడం లేదా? మనం భారతీయులను చంపం. తెల్లోడు భారతీయుల్ని అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తున్నాడు, కాబట్టి ఆడు తుపాకీ గుండుకు దొరకడు. వాణ్ణి కాల్చినా తగిలేది భారతీయుడికే, కాబట్టి మనం కాల్చం. దాంతో తెల్లోడు బతికిపోతున్నాడు, ఆడికి కాపలాగా ఉన్న మనోడు బతికిపోతున్నాడు. ఎటొచ్చి చచ్చేది మనవాళ్లే అన్నాడు బాలయ్య ఎటో చూస్తూ. మళ్ళీ మౌనం. అక్కడ మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. స్వామి చెప్పింది నిజం, ఏదో ఒకటి ఆలోచించాలి. ఈ పద్ధతిలో యుద్ధం సాగదు, మళ్ళీ బాలయ్య అన్నాడు. కాని నిశ్చయంగా అన్నాడు. అక్కడ ఉన్నది 20 మంది లోపే. ఎవరికీ ఏమీ పాలుపోవడం లేదు. రామరాజు సిద్ధాంతంతో నష్టపోతున్నామన్న అభిప్రాయమే వాళ్లదీను. కాని ఆయన లేని ఉద్యమాన్ని ఊహించలేకపోతున్నారు.
3: బాలయ్య, ఇంత ఊపిరాడకుండా యుద్ధం జరుగుతున్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కష్టం కాదా?

ప్రమాదం కాదా అన్నాడు గంతన్న. ప్రమాదంలో పడకుండా ఉండేందుకే చెప్తున్నాను గంతన్న. యుద్ధం సాగాలంటే మనుషులు బతకాలంటాను నేను. నలుగురు మనతో నడవడానికి ముందుకు రావాలి. ఎన్ని ఇళ్ళు తగలబెట్టారో తెలుసు కదా, ఊళ్ళకి ఊళ్ళు తగలబెడుతున్నారు చూశావు కదా. ఇప్పుడు మనకు అన్నం పెట్టడానికి భయపడుతోంది మన్యం. మనకి అన్నం పెట్టడం అంటే వాళ్ళకి నిజంగా సంతోషమే. కానీ ఆ సంగతి తెలిసాక పోలీసులు చావగొట్టిపోతుంటే మనం పోలీసులంతా భారతీయులని చేతులు కట్టుకొని కూర్చుంటున్నాం. చివరికి జరుగుతున్నదేమిటి, మన మీద నమ్మకం పోతోంది చెప్పాడు బాలయ్య. స్వామిని వదిలిపెట్టి రాలేను బాలయ్య చెప్పేశాడు గంతన్న. నెమ్మదిగా లేచి నిలబడ్డాడు బాలయ్య. అతడి వెనకాల 10 మంది వరకు లేచి నిలబడ్డారు. రామరాజుగారి ముఖం చూస్తే నేను మళ్ళీ ఎటూ మాట్లాడలేకపోవచ్చు. ఆయన రాకుండానే నేను నాతో వచ్చేవాళ్ళు వెళ్ళిపోతాం అన్నాడు బాలయ్య. మిగిలిన వాళ్ళు రామరాజు కోసం వేచి ఉన్నారు. విశాఖ మన్యానికి చేరిన బలగాల గురించి ఆలోచిస్తున్నాడు ఫర్బీస్. నిన్ననే ఓ పెద్ద ఆఫీసర్ చెప్తే విన్నాడు, ఈస్ట్ కోస్ట్ స్పెషల్ పోలీస్ 300, మలబార్ స్పెషల్ పోలీస్ 250, కోరాపుట్ రిజర్వ్ పోలీస్ 65, మిక్స్డ్ రిజర్వ్ 80, ఇక అస్సాం రైఫిల్స్ వాళ్ళు 430, అంటే 1125 మంది. గట్టిగా నిట్టూర్చాడు. ఇలా ఆలోచిస్తున్నాడు ఫర్బీస్. అప్పుడే తటాల్న గుడారంలోకి ప్రవేశించాడు స్పెషల్ కమిషనర్ రూదర్ఫర్డ్. అతడి వెనుకే ఉన్నాడు జాన్. గుడారం గుమ్మం దగ్గరే 2 అడుగులు వెనక్కి వేసి సెల్యూట్ చేశాడు ఫర్బీస్. లోపల ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా అటెన్షన్లోకి వచ్చి వాళ్లు కూడా సెల్యూట్ చేశారు. రూదర్ఫర్డ్ వెంట మరో 6 ఉన్నారు. కొయ్యూరు శిబ్రం వాళ్లతో అంతా మాట్లాడావా? మళ్ళీ ఏమైనా కబురు తెలిసిందా? ఆ గుడాల్తో చాలా ప్రమాదం అడిగాడు రూదర్ఫర్డ్. ఎస్ సార్, బహుశా ఈ పాటికి కొయ్యూరుకి తీసుకొని వచ్చి ఉంటారు రామరాజును. నా అంచనా నిజమైతే అక్కడ్నుంచి బయలుదేరిపోయి ఉండవచ్చు. రామరాజును ఖేడీపేట తీసుకొచ్చి సజీవంగా అప్పగించాలన్న మీ ఆదేశం అక్కడికైతే పోయింది సార్ అన్నాడు ఫర్బీస్. మళ్ళీ వాళ్ళకి చెప్పు, రామరాజుని సజీవంగా ఖేడీపేట తీసుకురావాలి నొక్కి చెప్పాడు రూదర్ఫర్డ్. ఎస్ సార్ అన్నాడు ఫర్బీస్. 1:00 ఎండ మండిపోతోంది. రూదర్ఫర్డ్ ఇంకా ఏం చెప్తాడోనని ఎదురుచూస్తున్నాడు ఫర్బీస్. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ క్షణానికి శ్రీరామరాజు మనసుని గుచ్చుతున్న కొన్ని ప్రశ్నల్లో అదొకటి మాత్రమే. కొన్ని ప్రశ్నలుంటాయి, అలాంటివి సమాధానం ఆశించి వేసుకునేవి కావు. అవి ఒక మానసిక స్థితిని ఆవిష్కరిస్తాయి అంతే. కంతారం మాజీ ముఖాసాదారు కొటికల బాలయ్య వెళ్ళిపోయాడు. కొండదళాన్ని కాదనుకున్నాడు. తన కళ్ల ముందే ఆవిర్భవించింది కొండదళం. తననే అగ్రభాగాన నిలిపింది. తన కళ్ల ముందే 2 ముక్కలయ్యింది. ఇదే రామరాజును కలచివేస్తోంది. ఉద్యమం అడుగు ఇప్పుడు ఎటుపడుతుంది? అది తలుచుకుంటే ఒక రెక్కలో బాణం గుచ్చుకున్న పక్షి గుర్తుకొస్తోంది. దెబ్బతిన్న రెక్కను చూస్తే కలిగే బాధ కన్నా దెబ్బ తగలకున్నా నిరుపయోగంగా ఉండిపోతున్న 2 రెక్కే ఆ పక్షిని ఎక్కువ బాధిస్తుందేమో. కొండదళంలో కొందరికి భిన్నమైన ఆలోచన వచ్చిన సంగతి ఇంతవరకు ఎందుకు అంతుపట్టలేదు? అంతరంగం, అందులోని సంఘర్షణ పరీక్షా సమయంలోనే వెలుగుచూస్తాయి కాబోలు. భారతమాత, నీవు మహోన్నతమైన దానవు, కానీ నీ బిడ్డలందరికీ ఈ అనైక్యతా వ్యాధి ఎందుకమ్మా? మనసులో అనుకున్నాడు రామరాజు. చీలిక, చీలిక, ఇదంతా చీలికల చరిత్ర. సనాతన ధర్మాలలో చీలిక, ఆధునిక పోరాటాల్లోనూ చీలిక, జాతిలో చీలిక, జాతీయ వాదంలోనూ చీలిక. స్వామి, ఏం చేద్దామంటారు?

0: మళ్ళీ అడిగాడు కామోజు కూనయ్య వినయంగా. సాయంత్రం 4 గంటల ప్రాంతం. ఎండ తీక్షణత కొంచెం తగ్గింది. మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, మళ్ళీ అన్నాడు కూనయ్య మొహమాటంగా. ఆలోచనల నుంచి బయటపడి రామరాజు కూనయ్య వైపు చూశాడు. కూనయ్య కేసి అతడి పక్కనే కొంచెం దూరంగా కూర్చొని ఉన్న దిబ్బా సింగయ్య కేసి నిర్వికారంగా చూశాడు రామరాజు. ముందు ఇక్కడి నుంచి బయటపడదాం స్వామి అన్నాడు సింగయ్య. అలాగే అన్నాడు రామరాజు. ఉదయం నుంచి 6 బయటే ఉన్నందువల్ల ముఖం ఒడిలిపోయింది. అది నిమ్మలపాలెం అనే కొండ గ్రామం, శివారు ప్రాంతం. ఎప్పుడో ఏనుగుల వేట కోసం తవ్విన పెద్ద గోతిలో కూర్చుని ఉన్నారు ఆ ముగ్గురు. ఉదయం 10 గంటల ప్రాంతంలో రేవళ్ల కంతారం నుంచి అక్కడికి వచ్చారు ఆ ముగ్గురు. రామరాజుకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా కాపాడేందుకు మరో ముగ్గురు దూరం దూరంగా విల్లంబులతో కనబడకుండా ఉన్నారు. అప్పటికే ఎండ ముదిరింది. ఆ గొయ్యి మీద కొన్ని కర్రలు పేర్చి కొన్ని కొమ్మలు కొట్టుకొచ్చి దానిమీద పరిచారు ఒత్తుగా. ఇంకొన్ని కొమ్మలు కొట్టుకొచ్చి ముందు భాగంలో గోడల్లా నిలబెట్టారు. ఒక గదిలా తయారైంది. ఒక కుండతో నీళ్లు మాత్రం తెచ్చిపెట్టగలిగారు. చెట్ల కొమ్మలు కొంచెం వేడిని ఆపగలిగినా వేసవి ప్రభావం శరీరం మీద పడకుండా ఆపలేకపోతున్నాయి. కాని బయట అడుగుపెట్టే వీలేదు. సూర్యప్రతాపం బెడద ఒకటైతే అడుగడుగున పోలీసు గస్తీ, మరో ప్రమాదం. తను కూర్చున్న చోటి నుంచి లేస్తూ అడిగాడు రామరాజు. నన్ను కలుసుకొని మాట్లాడడానికి భాస్కరుడు గారికి రూదర్ఫర్డ్ ఇచ్చిన గడువు 3 రోజుల్లోనే ముగుస్తుంది కదా? అంతే స్వామి, ఆయన కేసి అనుమానంగా చూస్తూ అన్నాడు సింగయ్య. మళ్ళీ వెంటనే అడిగాడు రామరాజు. నేను దొరక్కపోతే మన్యాన్ని తగలబెట్టడానికి రూదర్ఫర్డ్ పెట్టిన గడువు ఎంతవరకుంది?
1: రేపే స్వామి అన్నాడు బాధగా సింగయ్య.
0: రూదర్ఫర్డ్ది బెదిరింపు కాదు. కొద్ది రోజుల క్రితం కృష్ణదేవిపేటలో రూదర్ఫర్డ్ జరిపిన సభలో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
2: శ్రీరామరాజును మీరు పెంచారు, మీరు పట్టివ్వాలి. పట్టివ్వకపోతే మీ మన్యాన్ని తగులబెట్టడం ఖాయం.
0: ఇప్పటికే కిరోసిన్ డబ్బాలు దింపించాడు గ్రామగ్రామానికి. కొన్ని చోట్ల ఆ చిన్న చిన్న పల్లెలను తగులబెట్టి చూపిస్తున్నారు పోలీసులు. రామరాజు బయటకొచ్చాడు. వెనకే ఇద్దరూ వచ్చారు. వీళ్లను చూసి దూరంగా విల్లంబులతో పొదలలో దాగి కాపలా ఉన్న ఆ ముగ్గురు కూడా మళ్లీ తమ పనిలో నిమగ్నమయ్యారు. ముందు కాపలా కాస్తున్న ముగ్గురు సైగలు చేస్తుంటే నిమ్మలపాలెం గ్రామం నుంచి చెట్లచాటుగా బయటకు నడుస్తున్నారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే కొండల్లోకి వెళ్ళిపోవచ్చు. 10 నిమిషాలు కూడా గడవలేదు.
2: ఢాం ఢాం,
0: ఒక్కసారే 2 303 తుపాకులు పేలాయి. తుపాకుల శబ్దంతో ఆ కొండలు ప్రతిధ్వనించాయి.
3: ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 74వ భాగం. అది రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివినది సుమనస్మిత్ రెడ్డి. ఇదే భాగాన్ని రేపొద్దుగల్లా 8:30 వినొచ్చు. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. రేపు రాత్రి 9:30 భాష రుచులు ప్రముఖ రచయిత్రి ముదిగుంట సుజాతారెడ్డి కథానిక నుండి ఓ ఖండిక, ప్రముఖ కవయిత్రి మహజాబీన్ కవితా పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్.
4: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు. అంతేకాదు 51 విద్యా ఛానళ్లు, అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు. ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ

0: ትችያለሽ።
1: አከሽዋን ያድላባት ወንደባይን ትሬንዱ የፈም ማነሰንንዳ చెవికింపు చెవికి నిండైనా చెవికి ఇంపైనా మనసుకు నిండైనా వాద్య సంగీతం ఇంద ప్రేమ్ జోషువా మనీష్ వ్యాస్ స్వర రచనలు విందా.

రేపు రాత్రి 9:40 ఫిల్మీ గానే హిందీ సినిమా పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 10:00 కావస్తుంది. మరి కాసేపట్ల జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజు వారి ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం కలిగి ఇందాం.

గుడి హత్నూర్ మండలం బొర్రమద్ది గ్రామానికి చెందిన పెందూరు లక్ష్మి జంగు బృందం గోండి భాషలో పాడిన జోల పాట అది. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. రేపు రాత్రి 10 గంటలకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం పండిత్ రవిశంకర్ సితార్ వాదన వినొచ్చు.

ആകാശവാണി ആദിലാബാദ് വന്ദ പോയിന്റ് 2 FM മനസ്സ് നിണ്ട മധുരിമ తెల్లవారుజామున దూరంగా దేవాలయంలో జరిగే మేలుకొలుపు, సేవ నేపథ్యంలో మంద్రంగా వినిపించే నాదస్వరం మనసుకు హాయినిస్తుంది. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 దాకా హాయైన పాటలు వింటూ హాయిగా నిద్ర ఉండి నేను మీ రేడియో సఖి సురుకుంటి మమత ఇప్పటి మధురిమలో మంచి మాటలు వింటూ హాయైన పాటలు విందాం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమలో హాయైన పాటలు. జీవితంలో ఎంతోమంది పరిచయం అవుతారు, కానీ కొందరు మాత్రం పరిచయం దాటి కుటుంబంలో మారిపోతారు. అదే స్నేహం. మొదట మనం అపరిచితులం. ఒక చిన్న పరిచయం ఈరోజు ఒకరి మౌనాన్ని మరొకరు అర్థం చేసుకునే బంధమైంది. మన నవ్వులు, మన మౌనాలు, మన చిన్న చిన్న గొడవలు, మన మధుర జ్ఞాపకాలు, ఇవన్నీ కలిసి మన స్నేహాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దుతాయి. నిజమైన స్నేహం మన తప్పులను దాచదు, వాటిని సరిదిద్దే ధైర్యాన్ని ఇస్తుంది. తప్పు చేసినప్పుడు విమర్శించడానికే కాదు, సరిదిద్ద

పరిస్థితి ముందుకు నడిపించడానికి పక్కనే నిలుస్తుంది. బాధలో మాటలు అవసరం లేకుండానే నేను ఉన్నాను అనే నమ్మకాన్ని ఇస్తుంది. కొన్ని జ్ఞాపకాలు, కొన్ని నవ్వులు ఎవ్వరికీ అర్థం కాని మన చిన్న చిన్న సరదాలు కాలం గడిచినా మనసులో చిరునవ్వులా మిగిలిపోతాయి. నిజమైన స్నేహం అంటే ఒకరిని ఒకరు మార్చుకోవడం కాదు, ఎలాంటి పరిస్థితులలో అయినా ఒకరిని ఒకరు అంగీకరించుకోవడం. జీవితంలో దొరికే అత్యంత విలువైన బహుమతి నిజమైన స్నేహం.

దేవుణ్ణి ఆరాధించడానికి ఏ కర్మకాండలు చేయాల్సిన పని లేదు. సత్య మార్గంలో నడుస్తూ సమాజంలో ప్రకృతిలో ఒకడిగా సబబైన పనులు నిర్వహిస్తూ ప్రకృతి సంరక్షణ చేస్తూ కృతజ్ఞతాభావం కలిగి ఉంటూ శాస్త్రీయ అవగాహనతో ఈ సృష్టిని అర్థం చేసుకునే పనిచేయాల. సైన్స్ అంటే సత్యశోధన కావున నీ జ్ఞానాన్ని పెంచుకుంటూ నీవంతు పాత్ర పోషించాల. జ్యోతితో మరో జ్యోతి వెలిగించాలి. ప్రపంచం ఎప్పుడూ ముందుకే పోతుంది. గడియారం ముళ్ళు ముందుకే నడుస్తాయి. ఎవరైనా తాత్కాలికంగా వెనుకకు మళ్లింప చూసినా అది తాత్కాలికమే. సత్యమేవ జయతే, సత్యమే దేవుడు. సత్యమంటేనే సైన్స్, సైన్స్ అంటేనే దేవుడు.

ఇది మనపాస మనయాస మనయఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఆకులన్నీ రాలినా చిగురించదా వృక్షం, కొమ్మలన్నీ నరికినా కోలుకుని చూపదా రాజసం, పూలన్నీ కోసినా తిరిగి పూయదా లతికం, నిండు విరులతో విరివిగా నవ్వదా, తీయ తేనీయలు పంచదా. ప్రకృతిలో ప్రతి ఒక్కటి పరీక్షకు గురవుతూనే ఉంది. కష్టం రానిదెవరికి? పడిన చోటే లేచి నిలవాలి, ఓడిన చోటే గెలిచి చూపాలి. సమస్యలోనే సమాధానం వెతుకు. నీ మనసు బాగుంటే ఒంటికి బలం, నువ్వు బాగుంటే ఇంటికి బలం, నీ నవ్వు బాగుంటే మా కంటికి బలం. ఒకసారి అద్దం ముందుకెళ్ళి చూడు, మనసు నిండుగా విరిసిన నీ నవ్వు నీలాకాశంలో తేలియాడే తెల్లని మేఘంలా, పచ్చికపై మెరిసే మంచు పుష్పంలా ఎంత సుందర సుమనోహరంగా ఉందో. నవ్వు నేస్తం నవ్వు, మనసారా నవ్వు. గుండెగూటిలో దాగిన భారం దూది పింజంలా ఎగిరిపోయేలా, కాలం కమ్మిన చీకటి తెరలు కరిగేలా, పుండైన ఎదలో పండువెన్నెల కురిసేలా, నువ్వేంటో నీకు తెలిసేలా, నీకు నువ్వు నిలిచేలా.

గొప్ప లక్ష్యం ఉన్నవారితో సన్నిహితంగా మెలిగితే మీలోనూ ఆ స్ఫూర్తి రగులుతుంది. అందుకే ఎల్లప్పుడూ మీకన్నా పెద్ద లక్ష్యాలు ఉన్నవారితోనే ఎక్కువగా గడపండి. మీరు జీవితంలో విజయం సాధిస్తారు.

రేపు రాత్రి 10:30 మధురిమలో హాయ్ అన్న పాటలు వినొచ్చు. ఇంకా రేపు పొద్దుగల 8:45 సింగిల్లో సినిమా పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్తాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు కొంచెం మేఘావృతంగా కొంచెం ఎండగా ఉండే అక్కడక్కడ చిరుజల్లులు కురిసినాయి. గడిచిన 24 గంటలలో ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా ఉండే. రాగల 24 గంటల వరకు అక్కడక్కడ వాన పడే అవకాశం ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదైంది. గాలి గంటకు 19 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ 78% ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు.

రేపటి కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపొద్దుగల్లా 7:15 అంబటాల సంగతులలో పానం పదిలం, గుండె జబ్బులు చికిత్సలు, శస్త్రచికిత్సలు, ప్రముఖ కార్డియోథెరాసిక్ సర్జన్ నిమ్స్ మాజీ సంచాలకులు పద్మశ్రీ ఆచార్య దాసరి ప్రసాదరావుతో ముచ్చటుంటది. ఇంకా పీడీ యాక్ట్ గురించి న్యాయవాది ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నగేష్తో ముచ్చటినచ్చు.

రేపు రాత్రి 7:15 కిసాన్ వానిల. గొర్రెల్లో బురద పుండ్ల వ్యాధి లక్షణాలు నివారణ. ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చటి నచ్చు. ఇంకా సోయా కంది పంటల సాగు అనుభవాల గురించి సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన మన్నె సురేందర్తో ముచ్చటి నచ్చు.

ఆకాశవాణి సమయం 11:02 దాటి 2 సెకండ్లు. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 FM బ్యాండ్లో, అలాగే న్యూస్ ఆన్